ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948, శ్రావణ మాసం 16వ రోజు, క్రీస్తు శకం 2026, ఆగస్టు నెల 7వ తారీఖు శుక్రవారం. వింటున్న మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

చరిత్ర పుటల్లో ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నాం. నేషనల్ హ్యాండ్లూమ్ డే 7 ఆగస్టున అంటే ఈ రోజున దేశవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు. భారత స్వాతంత్రోద్యమంలో ప్రధాన భూమిక పోషించి స్వాతంత్ర్య సమపార్జనకు ఒక సాధనంగా నిలిచింది చేనేత. గాంధీజీ కూడా రాట్నంపై నూలు వడకడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. అంతటి ప్రాధాన్యత కలిగిన చేనేత రంగానికి ఒకరోజు ఉండాలన్న ఉద్దేశంతో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2020 ఆగస్టు 7న జరిగిన ఈ కార్యక్రమంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించి భారత చేనేత లోగోను ఆవిష్కరించడంతో పాటు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా పరిగణిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే మనం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు కూడా జరుపుకుంటున్నాం. వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ప్రతి ఏటా 1 నుండి 7వ తేదీ వరకు నిర్వహిస్తారు. శిశువులకు తల్లిపాలు పట్టడం యొక్క ప్రాముఖ్యత, పోషకాహార విలువలు మరియు తల్లులకు అవసరమైన అవగాహన కల్పించడం కోసం ఈ వారోత్సవాలు జరుపుకుంటారు. పుట్టిన గంటలోపు బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం మొదలు పెట్టాలి. మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువుకు మొదటి రోగ నిరోధక శక్తిగా పనిచేస్తుంది.

ಸಹಕಾರಿ, ಮೀ ಯಾತ್ರಾ ಸಹಾಯಕಾರಿ. గత 3 సంవత్సరాలుగా ప్రసారమవుతున్న మీ అభిమాన విహారి కార్యక్రమం సరికొత్త రూపును సంతరించుకుంది. ఈ కొత్త విహారి సంచికలలో గతంలో లాగా పుణ్యక్షేత్రాలతో పాటు ఆయా దేవాలయాలు ఉన్న పట్టణాలు, వివిధ పర్యాటక స్థలాల వివరాలు కూడా తెలుసుకుంటారు. ఈ సరికొత్త విహారి కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి

ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. తప్పక వినండి. విహారీ మీ యాత్రా సహాయకారి.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: మీరింత వరకు అర్చనలు, దేవి స్తోత్రాలు మరియు నాటకేకాలం విన్నారు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:30. సూక్తి సుధా కార్యక్రమం వింటారు వ్యాఖ్యాత షేక్ మక్బుల్ అహ్మద్.
1: శ్రోతలకు ముందుగా అస్సలాము అలైకు. దైవ శుభాలు మనందరిపై వర్షించునుగాక. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం దేశం పట్ల ప్రేమ ఇస్లామీయ దృక్పథంలో. మానవుడు ఏ భూభాగంలోనైతే జన్మిస్తాడో ఆ భూభాగం పట్ల అతడు స్వాభావికంగానే ప్రేమను కలిగి ఉంటాడు. తన జన్మభూమికి చెందిన మట్టి సువాసన అతడికి అన్నింటికంటే ప్రియమైనదిగా అనిపిస్తుంది. బాల్యం నుంచి తనకు సన్నిహితంగా ఉన్న వదనాలను ఊహ తెలిసినప్పటి నుంచి తాను నిరంతరాయంగా వింటూ వస్తున్న స్వరాలను, ఏ పరిసరాలైతే తాను పెరిగి యవనవస్థకు చేరుకుంటాడో అన్నీ అతడికి ఎంతో ప్రియమైనవిగా నిలిచిపోతాయి. వాటిలో అతడు మమేకమవుతాడు, వాటిని సొంతవిగా భావిస్తాడు. ఆ సొంత భావన ద్వారా అతడి ఆత్మ సంతృప్తి చెందుతుంది. కేవలం ఆత్మ మాత్రమే కాకుండా మానవుడి శరీరం సైతం తన మాతృభూమికి చెందిన వాతావరణాన్నే కోరుకుంటుంది. మానవుడి శరీరం అతడు పుట్టి పెరిగిన మాతృభూమికి చెందిన పరిసరాలకు, గాలికి, నీటికి, ఆహార పదార్థాలకు అలవాటు పడిపోతుంది. అవే ఆ వ్యక్తి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మ శరీరం రెండూ కోరుకునే అంశాల పరిపూర్తికై మానవుడికి తన మాతృభూమి అవసరం ఏర్పడుతుంది. ఇస్లాం తనను తాను స్వాభావిక ధర్మంగా అభివర్ణించుకుంటుంది. అది మానవుడి స్వాభావిక అవసరాలను నిరోధించదు. కనుక ఒక వ్యక్తి తన దేశం పట్ల స్వాభావికమైన ప్రేమను కలిగి ఉండటం పట్ల ఇస్లాం ఎంతమాత్రం అభ్యంతరం వ్యక్తం చేయదు. స్వయంగా దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనాకు హిజ్రత్ వలస చేసి వెళ్లే సమయంలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కళ్ళనీళ్ల పర్వంతమయ్యాయి. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నోటి నుంచి ఈ పలుకులు వెలువడసాగాయి. ఓ మక్కా, దైవ సాక్షిగా నీవు నాకు ప్రపంచంలో అన్నింటికంటే ప్రియమైన దానివి. ఒకవేళ నీ నివాసులు నన్ను వెళ్ళగొడినట్లయితే నేను నిన్ను ఎంతమాత్రం విడిచిపెట్టేవాడిని కాను. పైన పేర్కొనబడిన దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పలుకులు తన మాతృభూమి పట్ల స్వాభావికమైన ప్రేమకు సంబంధించిన చైతన్యం మానవుడి నైజంలోనే ఉంచబడి ఉంది. చివరకు పరిపూర్ణ మానవులైన దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సైతం తమకు సన్నిహితమైన పరిసరాలను, వాతావరణాన్ని, వీధులను ప్రేమించారు. దైవ ప్రవక్త తమ మాతృభూమి విషయంలో తమ బాధ్యతలను నిర్వర్తించే స్ఫూర్తిని కలిగి ఉండేవారు. దైవ ప్రవక్తగా దైవం తరపు నుండి బాధ్యత మోపడానికి ముందరి కాలంలో దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అరేబియాకు చెందిన పీడితులకు సహకారం అందించే విషయంలో ఒక ఓడంబడికను రూపొందించడంలో పాలు పంచుకున్నారు. దైవ ప్రవక్తగా దైవం తరపున నియుక్తులైన తర్వాత కూడా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా పలికేవారు. ఇప్పుడు ఒకవేళ అటువంటి ఒడంబడిక ఏదైనా చేసే పక్షంలో నేను అందుకు సిద్ధంగా ఉన్నాను అని. దైవ ప్రవక్తలు తమ తమ జాతుల వద్దకు ప్రభవించబడ్డారని, వారు తమ జాతులకు చెందిన భాషలోనే మాట్లాడేవారని, సందేశమిచ్చేవారని ఖురాన్లో పేర్కొనబడింది. ఎందుకంటే ఏ జాతికి చెందిన ప్రజలైనా తమ జాతికి చెందిన వ్యక్తి పలికే మాటలని శ్రద్ధగా, గౌరవపూర్వకంగా ఆలకిస్తారు. అలాగే తమ భాషలో ఇవ్వబడే సందేశాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు. తమ భాష పట్ల, తమ జాతికి చెందిన వ్యక్తి పట్ల ప్రజలు స్వాభావికంగానే ప్రేమను కలిగి ఉంటారు. అయితే గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే ఇస్లాం దృష్టిలో మాతృభూమి పట్ల లేక స్వదేశం పట్ల ప్రేమ అనేది కేవలం ఒక స్వాభావిక సత్యం మాత్రమే.

0: అంతేగాని ఒకవేళ ఒక వ్యక్తికి తన మాతృభూమి లేదా స్వదేశం ప్రపంచమంతటిలోనూ ప్రియమైనదిగా గోచరించినట్లయితే నిజంగానే ఆ భూభాగం ప్రపంచంలోనే అన్నింటికంటే ప్రియమైనదిగా ఇస్లాం పరిగణించదు. ఇస్లాం వ్యక్తికి తన దేశాన్ని ప్రేమించుకునేందుకు అనుమతి అయితే ఇచ్చింది, కానీ పరదేశాన్ని లేదా పరదేశీయులను ద్వేషించేందుకు మాత్రం అనుమతించదు.
1: మీరు ఇంతవరకు షేక్ మక్బూల్ అహ్మద్ గారి వ్యాఖ్యానంలో సుక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. పొలం కబుర్లో

తిప్పతీగ ఒక ఆయుర్వేద ఔషధ మొక్క. దీనిని గుడూచి ఇంకా అమృతవల్లి అని కూడా పిలుస్తారు. ఔషధ గుణాలు అధికంగా ఉండడంతో మార్కెట్లో దీనికి మంచి డిమాండే ఉంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం దిగుబడి ఇచ్చే ఔషధ పంటగా ఇది రైతులకు లాభదాయకంగా కూడా ఉంటుంది. తిప్ప తీగలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ను ఎదుర్కొని కణాలను రక్షించడంలో సహాయపడతాయి. అందువల్ల శరీరానికి సహజ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో తిప్పతీగ కీలక పాత్రను పోషిస్తుంది. తిప్పతీగ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి సీజనల్ వ్యాధులు, వైరల్ జ్వరాలు, డెంగ్యూ, మలేరియా వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. టైప్ 2 డయాబెటీస్తో బాధపడే వారికి తిప్పతీగ ఉపయోగకరంగా భావిస్తారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను తగ్గించడంలో తిప్పతీగ బాగా ఉపయోగపడుతుంది. జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో కూడా ఇది బాగా సహాయపడుతుంది. జీర్ణ వ్యవస్థకు మేలు చేసే విషయానికి వస్తే అజీర్తి, బౌల్ రిలేటెడ్ సమస్యల వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో తిప్పతీగతో తయారైన ఆయుర్వేద మందులు ఉపయోగపడతాయి. తిప్పతీగలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు మరియు సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇంకా ఆర్థరైటిస్తో బాధపడే వారికి తిప్పతీగ ఉపశమనం కలిగిస్తుంది. కీళ్ల వాపు మరియు నొప్పులను తగ్గించడంలో ఇది ఉపయోగకారిగా ఉంటుంది. డార్క్ స్పాట్స్, పింపుల్స్ తగ్గించడంలో సహాయపడడంతో పాటు కంటి చూపును మెరుగుపరచడంలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. రక్తాన్ని శుద్ధి చేయడం, యూరినరీ ట్రాన్స్ ఇన్ఫెక్షన్లు తగ్గించడం మరియు లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది బాగా ఉపయోగకరంగా భావిస్తారు. మహమ్మారి సమయంలో భారతదేశంలో అనేక మంది ప్రజలు రోగ నిరోధక శక్తి పెంపు కోసం తిప్పతీగను ఉపయోగించినట్లు ఆయుర్వేద నిపుణులు పేర్కొన్నారు. సుమారు 70% మంది భారతీయులు దీన్ని వాడినట్లు అంచనాలు. ఇది శరీరానికి రక్షణ కల్పించడంలో సహాయపడుతుందని వెల్లడించారు. దీని సాగు విషయానికొస్తే ఉష్ణ మరియు ఉపఉష్ణ మండల ప్రాంతాలు అనుకూలమైనవి. అంతేకాకుండా 25 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతలో మంచి పెరుగుదల ఉంటుంది. మితమైన వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. కొంతమేర నీడను కూడా ఇది తట్టుకుంటుంది. దీని పెరుగుదలకు నీరు నిల్వ ఉండని భూములు అనుకూలమైనవి. ఎర్ర నేలలు, లోమీ నేలలు మంచి దిగుబడిని ఇస్తాయి. నేల పిహెచ్ స్థాయి 6 నుంచి 7.5 మధ్య ఉండాలి. తిప్పతీగను సాధారణంగా కాండం మొక్కల ద్వారా పెంచుతారు. దీని యొక్క కాండం ఎంపిక విషయానికి వస్తే 1 నుంచి 2 సంవత్సరాల వయసు ఉన్న ఆరోగ్యకరమైన తీగలను మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. 20 నుంచి 30 సెంటీమీటర్ల పొడవు గల ముక్కలను మాత్రమే తీసుకోవాలి. ప్రతి ముక్కలో 2 నుంచి 3 కళ్ళు తప్పకుండా ఉండాలి. తిప్పతీగ సాగులో మంచి దిగుబడిని పొందాలంటే నేల తయారీ ఎంతో ముఖ్యమైనది.

భూమిని ముందుగా శుభ్రపరిచి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. రాళ్ళు పంట అవశేషాలను తొలగించుకోవాలి. ఆ తర్వాత భూమిని 2-3 సార్లు లోతుగా దున్ని మెత్తగా తయారు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నేలలో గాలి ప్రసరణ మెరుగుపడి వేర్లు పెరుగుదల బాగా జరుగుతుంది. చివరి దుక్కిలో ఎకరానికి 4-5 టన్నులు బాగా కుళ్ళిన పశువుల ఎరువును లేదా కంపోస్ట్ ఎరువును కలపాలి. నేలలో నీరు నిల్వ ఉండకుండా మంచి డ్రైనేజ్ సౌకర్యం కల్పించాలి. తిప్పతీగ నీరు నిలిచే పరిస్థితులను తట్టుకోలేకపోవడంతో ఎత్తైన బెడ్లు లేదా కాలువలు ఏర్పాటు చేయడం మంచిది. నాటడానికి ముందు 45x45x45 సెంటీమీటర్ల పరిమాణంలో గోతులు తీసుకోవాలి. గోతుల్లో పై మట్టిని పశువుల ఎరువుతో కలిపి నింపుకోవాలి. అవసరమైతే వేపపిండి లేదా జీవామృతం కలిపితే నేలలో సూక్ష్మజీవుల కార్యకలాపాలు పెరిగి మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. ఈ విధంగా సరైన నేల తయారీ చేయడం వల్ల తిప్పతీగ మొక్కలు బలంగా పెరిగి మంచి దిగుబడిని ఇస్తాయి. తిప్పతీగను వర్షాకాలం ప్రారంభంలో నాటడం ఉత్తమము. జూన్ నుంచి ఆగస్టు వరకు నాటితే మంచి స్థాపన కలుగుతుంది. వరుసల మధ్య 2 మీటర్లు, మొక్కల మధ్య 1.5-2 మీటర్ల దూరం ఉండేటట్లు నాటుకోవాలి. ప్రారంభ దశలో తగినంత తేమ అవసరమవుతుంది. కాబట్టి వేసవిలో 7-10 రోజులకు ఒకసారి నీరు అందించాలి. నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. ఎరువుల విషయానికొస్తే సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడడం మంచిది. వర్మి కంపోస్టు, జీవామృతం వంటి ఎరువులు కూడా ఉపయోగించుకోవచ్చు. దీని పెరుగుదల ప్రారంభ దశలో కలుపు మొక్కలు తొలగించుకోవాలి. ఇది ఎక్కే తీగ కావడంతో కర్రలు లేదా ట్రెల్లిస్ ఏర్పాటు చేసుకోవాలి. చెట్లకు కూడా పాకించవచ్చు. సాధారణంగా తిప్పతీగలో పురుగుల సమస్య తక్కువగా ఉంటుంది. వీటిలో వచ్చే తెగుళ్లకు జీవ కీటక నాశకాలే ఉపయోగించాలి. వేప నూనె ద్రావణం పిచికారీ చేసుకోవచ్చు. నీరు నిల్వ కాకుండా జాగ్రత్త పడాలి. వీటిని నాటిన 8-12 నెలల తర్వాత కోత ప్రారంభించవచ్చు. కాండాలు ఆకులు ఔషధంగా ఉపయోగిస్తారు. ఒక్కసారి నాటితే అనేక సంవత్సరాలు దిగుబడినిస్తుంది. ఆయుర్వేద ఔషధ కంపెనీలు, స్థానిక మార్కెట్లు, ఔషధ మొక్కల వ్యాపారులకు వీటిని విక్రయించుకోవచ్చు. డ్రై రూపంలో కూడా మంచి ధర లభిస్తుంది. తిప్పతీగ తక్కువ ఖర్చుతో సాగు చేయబడే పంట. దీనికి తక్కువ నీటి అవసరం ఉంటుంది. ఔషధ మార్కెట్లో అధిక డిమాండ్ కూడా ఉంటుంది. దీర్ఘకాలికంగా ఆదాయాన్ని కూడా దీని ద్వారా పొందవచ్చు. సేంద్రియ సాగుకు ఇది అనుకూలమైంది. తిప్పతీగ ఒక విలువైన ఔషధ పంట. సరైన సాగు పద్ధతులు పాటిస్తే రైతులు మంచి లాభాలను పొందవచ్చు. ఆయుర్వేద వైద్యంలో ఇది విశిష్ట స్థానం కలిగింది. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే ఔషధ మొక్క అయితే ఏ ఔషధాన్ని అయినా సరైన మోతాదులో సూచనలతో మాత్రమే ఉపయోగించడం మంచిది. ఔషధ మొక్కలపై పెరుగుతున్న అవగాహనతో భవిష్యత్తులో తిప్పతీగకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.

ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. భారతీయ చేనేత కళాకారులకు గుర్తింపు లభించేలా చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నేతన్న సేవలో పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సంక్షేమ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చీరాల్లో ప్రారంభిస్తారు. రహదారుల నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యతతో నిర్మాణ పనులు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఆయుష్ వైద్య సేవల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వార్తల వివరాలు. భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి చేనేత రంగం ప్రత్యేకగా నిలుస్తోంది. స్వతంత్రోద్యమంలోనూ చేనేత కీలక పాత్ర పోషించింది. మహాత్మాగాంధీ ఖాదీ చరాక విశేష ప్రాధాన్యతనిచ్చి స్వదేశీ వస్త్రాల వినియోగాన్ని ప్రోత్సహించారు. 1905లో ప్రారంభమైన స్వదేశీ ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకుంటూ చేనేత రంగం ప్రాధాన్యాన్ని గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది. అదే ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించారు. చేనేత కార్మికులను ప్రోత్సహించడం, దేశీయ పరిశ్రమలకు మద్దతు ఇవ్వడం, చేనేత వస్త్రాల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు భారతీయ చేతి వృత్తుల కళాకారుల పనితనానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించేలా ఒక చేనేత వస్త్రాన్ని కొనుగోలు చేసి దాని వీడియోను రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా చీరాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా అక్కడ నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం నేతన్న సేవలో పేరుతో రాష్ట ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త సంక్షేమ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఈ పథకం కింద అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించనున్నారు. చీరాల కొత్తపేటలో జరిగే ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ
1: చేనేతలకు పెద్దపీట వేస్తూ మరి ఇంటర్నేషనల్ హ్యాండ్లూమ్స్ డే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. రాష్ట్ర పండుగ మరి బాపట్ల జిల్లా మరి చిరాల నియోజకవర్గంలో ఈ రోజు ముఖ్యమంత్రి గారే నేతన్న సేవా పథకాన్ని కూడా ఇక్కడి నుంచే లాంచ్ అయిపోతున్నారన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ చేనేతలకు అందజేస్తున్నాం. అదే విధంగా ఫ్రీ పవర్ మరి హ్యాండ్లూమ్ 200, పవర్ లూమ్ 500 యూనిట్లు, ఉచిత విద్యుత్ కూడా అందజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించండి, చేనేతలకు అండగా ఉండాల్సిందిగా కోరుకుంటూ.
0: రహదారుల నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యతతో నిర్మాణ పనులు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో రోడ్డు అభివృద్ది సంస్థ అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాలను ఎక్కడికక్కడ నిలపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఔటర్ రీజనల్ రింగ్ రోడ్లు, నగరంలోని పైవంతెనలు, అండర్ పాసులు, ఇతర రహదారులను ఒకే వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు. రహదారుల కోసం చేపట్టే భూసేకరణలో జాప్యం చేయవద్దని, రోడ్ల ప్రణాళిక నిర్మాణంలో ట్రాఫిక్ విభాగం భాగస్వామ్యం ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో విఆర్ సిద్ధార్థ కళాశాల ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఆధ్వర్యంలో ప్రైమ్ వాలీబాల్ లీగ్ అండర్-21 ఓపెన్ సెలక్షన్ ట్రయల్స్ నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రైమ్ వాలీబాల్ లీగ్ ట్రయల్స్ ను విజయవాడలో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు

0: ఆర్థిక మోసాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, సైబర్ మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బెస్ట్ మార్కెటింగ్ విభాగంలో జాతీయ చేనేత అవార్డు గ్రహీత తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన నక్కా వెంకటేశ్వరరావు గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
2: వెంకటగిరి చీరలు గతంలో రాజుల కాలం నుంచి కూడా పోషించడం జరిగిందండి. అప్పట్లో 140 నెంబర్ భారంతో కూడా నీటి జరిగింది. జామదాని వర్క్ గాని ఈ టెక్నిక్ మిగతా దగ్గర ఉన్నప్పటికి కూడా అంత.
1: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో ఆయుష్ వైద్య సేవల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్టస్థాయి ఆయుష్ వైద్యుల సదస్సులో మంత్రి నిన్న మాట్లాడుతూ, రాష్టంలో నివారణాత్మక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడంలో ఇంటింటికి యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. జాతీయ ఆయుష్ మిషన్ కింద 257 కోట్ల రూపాయల నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. ధర్మవరం, పిఠాపురంలో ఆయుర్వేద వైద్య కళాశాలలు, ప్రొద్దుటూరులో యునానీ వైద్య కళాశాల ఏర్పాటుకు స్థల సేకరణ పూర్తయిందని మంత్రి తెలుపుతూ,
3: ఆయుష్ మంత్రిత్వ శాఖ మొదలైనప్పుడు మొట్టమొదటి బడ్జెట్ లో 2014-15 బడ్జెట్ లో కేవలం 1,070 కోట్లు మాత్రమే పెడితే అది కాస్త పెరిగి ఈ ఆర్థిక సంవత్సరంలో 4,500 కోట్లు కేవలం ఆయుష్ మాత్రమే కేటాయించారంటే ఆయుష్ మీద ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది. ఆ రంగంలో ఉంటున్న వారికి గౌరవాన్ని మరింత ఇవ్వడింపజేయడం కోసం తద్వారా ఒక పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్య సంరక్షణ చేపట్టడం పైన ఎటువంటి దృష్టి పెట్టారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది.
0: వాతావరణం. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అలాగే తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో 2 విడతల్లో మొత్తం 8 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా కూసమంచి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్లో నిర్మించనున్న 1 లక్ష ఇళ్లతో కలిపి 2 విడతల్లో మొత్తం 8 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధరతో పాటు సన్నధాన్యానికి క్వింటాకు 500 రూపాయల ప్రోత్సాహకం, రైతు భరోసా కింద ఎకరానికి 6,000 రూపాయలు అందిస్తున్నామని చెప్పారు. అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేసి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో భారత పరిశ్రమల సమైక్య సిఐఏ ఆధ్వర్యంలో పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్ సదస్సును నిన్న నిర్వహించారు. ఈ సదస్సు ప్రారంభోత్సవంలో సిఐఐ విశాఖపట్నం జోన్ చైర్మన్ జి కృష్ణమోహన్ మాట్లాడుతూ, రాష్ట్రాన్ని తూర్పు తీర లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఓడరేవుల సామర్థ్యాన్ని విస్తరించేందుకు రైల్వే రోడ్డు అనుసంధానం, లాజిస్టిక్స్ టెర్మినళ్లతో పాటు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జాతీయ చేనేత కళాకారులకు గుర్తింపు లభించేలా చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నేతన్న సేవలో పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త సంక్షేమ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చీరాల్లో ప్రారంభిస్తారు. రహదారుల నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యతతో నిర్మాణ పనులు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఆయుష్ వైద్య సేవల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 7 గంటల 15 నిమిషాలకు శుభోదయం సింహపురి, ఇందులో భాగంగా సింహపురి సమాచారం వింటారు. అనంతరం స్వరార్చన ప్రసారమవుతుంది. తరువాత కథానిక ఆత్మబంధువు వింటారు, సమర్పణ గోవర్ధన్ రావు గారు. అనంతరం వెన్నునొప్పి కారణాలు, చికిత్స గురించి డాక్టర్ మధుసూదన్ గారి సూచనలు ప్రసారమవుతాయి. అనంతరం లలిత గీతాలు వింటారు. 8 గంటలకు సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:35 మనోరంజనీ కార్యక్రమం. కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు ప్రసారమవుతాయి. 9 గంటలకు హలో విరుచి కార్యక్రమం. కార్యక్రమంలో ఫోన్ ఇన్, అలాగే వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. ఇక 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు. 2 గంటలకు మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 2:30 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు. 5 గంటలకు ప్రసార విశేషాలతో మా సాయంకాల ప్రసారం ప్రారంభం. 5:05 వనితావాణి, 5:30 యువతరంగం. 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:30 గ్రామదర్శిని, ఇందులో భాగంగా సమాచార వేదిక, అనంతరం సముద్ర తీర కథలు ప్రసారమవుతాయి. సమర్పణ మంజులా పాలేటి, రచన శ్రీపొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. తర్వాత జానపద గేయాలు వింటారు. 7 గంటలకు అలనాటి మధుర గీతం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 పాడి పంటలు, ఇందులో భాగంగా కిచెన్ గార్డెన్ మరియు టెర్రస్ గార్డెన్లో పెంచే ఔషధ మొక్కల పెంపకం గురించి కృషి విజ్ఞానం కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ సుజాత గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త మంజులా పాలేటి. తరువాత పొలం కబుర్లు. 7:45 వికసిత్ భారత్. 8 గంటలకు హలో బిరుచి కార్యక్రమం. 8:15 పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:40 దేశభక్తి గీతం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:45 సమాచార సంధ్య. 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు. 10 గంటలకు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ మరియు లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయం రికార్డింగ్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 11 గంటలకు హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. మీరింతవరకు ప్రసార విశేషాలను విన్నారు.

ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఒడిశాలోని చాందీపూర్ సమగ్ర క్షిపణి పరీక్షా కేంద్రం నుండి మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4 విజయవంతంగా ప్రయోగించారు. కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత్కు చెందిన తన్వీర్ శర్మ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తోటి క్రీడాకారిణి రక్షిత రామ్రాజ్తో తలపడతారు. ఈరోజు దేశవ్యాప్తంగా చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్లో జరిగే ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంత్ కబీర్ హ్యాండ్లూమ్ అవార్డులు జాతీయ చేనేత పురస్కారాలు ప్రదానం చేస్తారు. చేనేత కళాకారుల ప్రతిభ నూతన ఆవిష్కరణలు చేనేత సంప్రదాయాల పరిరక్షణకు వారు చేస్తున్న కృషికి గుర్తింపుగా మొత్తం 22 అవార్డులు అందజేస్తారు. మన దేశంలో సుమారు 35 లక్షల మందికి పైగా చేనేత కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. వీరిలో 70% పైగా మహిళలే ఉన్నారు. వీరి సంక్షేమం ఆర్థిక భద్రత లక్ష్యంగా కేంద్రం జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. చిన్న క్లస్టర్ల అభివృద్ధికి నిధులు అందించడంతో పాటు కోట్ల రూపాయల వ్యయంతో పనిషెడ్లు ఆధునిక మగ్గాలు ఎలక్ట్రానిక్ జకార్డ్ యంత్రాలను నేత కార్మికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల ఉత్పాదకత పెరగడంతో పాటు రోజువారీ ఆదాయం కూడా మెరుగుపడుతోంది. రుణ సదుపాయం విషయానికొస్తే నేత ముద్రా పథకం కింద తక్కువ వడ్డీ రేటుతో 100 కోట్ల రూపాయల రుణాలు మంజూరవుతున్నాయి. కార్మికుల కుటుంబాలకు బీమా రక్షణ కల్పించేందుకు జీవనజ్యోతి సురక్ష బీమా యోజన అమలు జరుగుతుండగా వారి పిల్లల చదువుల కోసం ప్రతి ఏటా ఉపకార వేతనాలు కూడా అందుతున్నాయి. ముడి సరుకు రవాణా భారాన్ని తగ్గించడానికి నూలుపై ధర రాయితీ ఇస్తుండగా చేనేత ఉత్పత్తులపై పన్ను భారాన్ని కూడా గణనీయంగా తగ్గించారు. అలాగే నేత కార్మికుల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో స్థానం కల్పించేందుకు డిజిటల్ వేదికల ద్వారా ప్రత్యక్ష విక్రయాలకు కొత్త మార్గాలు తెరుచుకుంటున్నాయి. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. స్వాతంత్ర సంగ్రామంలో భాగంగా 1905 ఆగస్టు 7 స్వదేశీ ఉద్యమం ప్రారంభమైందని దీనిని పురస్కరించుకుని ఈ రోజున జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని మోదీ వీడియో సందేశంలో పేర్కొన్నారు. చేతితో వస్త్రాలు నేసే నేత కార్మికులు కళాకారుల కుటుంబాలను ఆదుకోవాలని స్వయం సమృద్ధి భారత్ నిర్మాణంలో వీరి పాత్ర కీలకమని అన్నారు. భారతీయులంతా కనీసం ఒక్క చేనేత వస్తువునైనా కొనుగోలు చేసి దానికి సంబంధించిన వీడియోను ప్రపంచవ్యాప్తంగా పంచుకోవడం ద్వారా భారతీయ కళాకారుల ప్రతిభకు గుర్తింపు తీసుకురావాలని మోదీ కోరారు.
1: मैं आज आग्रह करता हूं 7 अगस्त हैंडलूम डे होगा. हमने उत्साह और उमंग के साथ हैंडलूम डे मनाना है. हमारा काम है आत्मनिर्भर भारत बनाने के लिए हमारे इन छोटे छोटे छोटे गरीब परिवारों को भी आर्थिक रूप से समृद्ध करना. आइए हम स्वयं हैंडलूम से कुछ न कुछ खरीदें, उसका एक वीडियो बनाएं और देश और दुनिया में उस वीडियो को प्रचारित करें ताकि हमारे बुनकर भाई बहनों के सामर्थ्य का परिचय दुनिया को भी हो.
0: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు విజయవాడలో అకాసా ఎయిర్ అలయన్స్ ఎయిర్ సీనియర్ నాయకత్వ బృందాలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉడాన్ విజన్ కింద పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని ప్రతి 45 రోజులకు ఒక కొత్త విమానాశ్రయం అందుబాటులోకి వస్తోందని మంత్రి తెలిపారు. విమానాల సంఖ్యను పెంచడం కార్యకలాపాలను మెరుగుపరచడం భద్రతా ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ఈ సమీక్షలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే ప్రయాణికుల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత బలోపేతం చేసి వారికి మెరుగైన సేవలు అందించాలని ఈ సందర్భంగా సూచించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఒడిశాలోని చాందీపూర్ సమగ్ర క్షిపణి పరీక్షా కేంద్రం నుండి మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4 విజయవంతంగా ప్రయోగించారు.

0: ఈ ప్రయోగం క్షిపణికి సంబంధించిన అన్ని సాంకేతిక కార్యాచరణ ప్రమాణాలను విజయవంతంగా నిరూపించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రయోగం దేశ వ్యూహాత్మక నిరోధక సామర్థ్యాలను బలోపేతం చేయడంలో మరొక మైలురాయిగా నిలిచిందని పేర్కొంది. ఈ విజయవంతమైన ప్రయోగంపై వ్యూహాత్మక బలగాల కమాండ్ డిఆర్డీఓలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. అత్యాధునిక సాంకేతికతలతో దేశ రక్షణకు కట్టుబడి ఉన్నామని ఆయన సామాజిక మాధ్యమాల్లో స్పష్టం చేశారు. జైపూర్లో జరుగుతున్న బ్రిక్స్ ఇండియా 2026 వాణిజ్య పరిశ్రమల మంత్రుల సమావేశంలో భాగంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈజిప్ట్, బ్రెజిల్ మంత్రులతో సమావేశమయ్యారు. ఈజిప్ట్ వాణిజ్య మంత్రి ఖాలిద్ హషెమ్ అలీ మహెర్తో జరిగిన సమావేశంలో ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని విస్తరించడం, పరస్పర అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంపై చర్చించారు. అలాగే బ్రెజిల్ మంత్రి మార్సియో ఫెర్నాండో అలియాస్ రోసాతో సమావేశమై వ్యవసాయం, ఇంధనం, ఔషధ రంగాల్లో ఉమ్మడి భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు వాణిజ్య పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చలు జరిపారు.
1: ब्रिक्स एक अंतर्राष्ट्रीय समूह है जिसमें 9 देश मिलकर दुनिया के सामने जो चुनौतियां हैं, जो हम सब अपने अपने देशों के आर्थिक और औद्योगिक विकास के लिए और अंतर्राष्ट्रीय स्तर पर किस प्रकार से अच्छी नीतियों के साथ विश्व भर में प्रगति हो सके उसकी चिंता करते हैं.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ న్యూఢిల్లీలో సింగపూర్ విదేశాంగ మంత్రిత్వ శాఖ శాశ్వత కార్యదర్శి ల్యూక్ గోతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తయారీ రంగాలు, సాంకేతికత, ఆహార భద్రత, ఇంధన ప్రవాహాల వంటి నూతన అవకాశాలతో పాటు భారత్ సింగపూర్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. అలాగే విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కూడా ల్యూక్ గోతో సమావేశమై భారత్ సింగపూర్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం, ప్రాంతీయ ప్రపంచ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. దక్షిణ కొరియాలోని అసన్ నగరంలో జరుగుతున్న కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత్కు చెందిన తన్వీర్ శర్మ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తోటి క్రీడాకారిణి రక్షిత రామ్రాజ్తో తలపడతారు. ప్రీ క్వార్టర్స్లో శ్రియాన్షి వాలిశెట్టిని ఓడించి తన్వి క్వార్టర్స్కు చేరుకోగా జపాన్కు చెందిన మనమి సుయిజుపై విజయం సాధించి రక్షిత క్వార్టర్స్కు చేరుకుంది. మరొక మహిళల సింగిల్స్ క్వార్టర్స్ ఫైనల్లో అస్మిత చాలిహా టాప్ సీడ్ జపాన్ క్రీడాకారిణి హీనా అకేచితో తలపడతారు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత జోడీ పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ కృష్ణప్రసాద్ గారగా జంట సెమీఫైనల్ బెర్త్ కోసం మలేసియాకు చెందిన మాన్వెయి చాంగ్ సో ఉయి ఇక్ జోడీతో తలపడుతుంది. ఉత్తరాఖండ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ ద్వీపాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఆ శాఖ తెలిపింది. ఇక జమ్మూ కశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహే, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరేకాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈరోజు దేశవ్యాప్తంగా చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ దినోత్సవాన్ని ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉడాన్ విజన్ కింద పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ తెలిపారు. క్షిపణి పరీక్ష కేంద్రం నుండి మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ఫోర్ను విజయవంతంగా ప్రయత్నించారు. కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత్కు చెందిన తన్వీర్ శర్మ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తోటి క్రీడాకారి రక్షిత రామ్రాజ్తో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి సింహపురి

0: శుభోదయం సింహపురిలో ముందుగా నేటి సింహపురి సమాచారం. ప్రణాళికాబద్ధంగా కష్టపడి చదివితే ఉన్నత స్థితికి చేరుకోవచ్చని జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి వెంకటలక్ష్మి సూచించారు. గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు నెల్లూరు నగరం సోదర్ నగర్లోని బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో గురువారం ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల కోసం ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శిక్షణకు వచ్చే వారికి స్టడీ మెటీరియల్ స్టైఫండ్ కూడా అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అభ్యర్థులు భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ పర్యవేక్షకుడు శ్రీనివాస్, అధ్యాపకులు ఆర్టీ నాయుడు, మహేశ్వర్, హరిప్రసాద్, చక్రధర్, స్టడీ సర్కిల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇక వీబీ జీరామ్జీ పథకంలో భాగంగా శ్రామికులకు 125 రోజుల పని దినాలు కల్పించాలని జిల్లా ద్వామాపేడి శ్రీనివాస్ ప్రసాద్ చెప్పారు. గురువారం మండలంలోని కనపర్తి వీబీ రామ్జీ పనులకు ఆయన పరిశీలించి ఉదయం సాయంత్రం వేళల్లో ఖచ్చితంగా ముఖ ఆధారిత యాప్లో హాజరు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శ్రామికుల సంఖ్యను పెంచాలని సూచించారు. ఆయన వెంట పొదలకూరు ఏపీఓ శిరీషారెడ్డి, ఇంజనీరింగ్ సహాయకులు, క్షేత్ర సహాయకులు ఉన్నారు. అలాగే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్ బాలాజీరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీలోగా సంబంధిత ప్రధాన ఉపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారుల ద్వారా ప్రతిపాదనలు ఉప విద్యాశాఖ అధికారులకు సమర్పించాలని తెలిపారు. వివరాలకు వెబ్సైట్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. అలాగే పెన్నమును పరవశింపజేసేందుకు గురువారం కృష్ణమ్మ కదిలింది. పోతిరెడ్డిపాడు హెగ్ రెగ్యులేటర్ నుంచి నీటిని తెలుగుగంగకు తరలిస్తుండటంతో త్వరలో సోమశిల జలాశయానికి చేరనుంది. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం గురువారానికి 869 అడుగులకు చేరింది. అక్కడకు 1.32 లక్షల మేర వరద ప్రవాహం వస్తుండటంతో నీటి నిల్వ దాదాపు 140 టీఎంసీలకు చేరింది. ఈ జలాశయంలో 854 అడుగుల నీటి మట్టం ఉంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని తరలించే వీలుంది. ప్రస్తుతం అంతకు మించి మట్టం పెరుగుతుండటంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్లోని 5-6 గేట్ల ద్వారా నీటి సరఫరాకు శ్రీకారం చుట్టారు. రాయలసీమ జిల్లాలో తాగునీటి అవసరాలు తీర్చేలా అందుకు అనుగుణంగా తెలుగుగంగ కాలువకు సరఫరా చేపట్టారు. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం పెరిగిన తర్వాత సాగునీటి అవసరాలకు సరఫరా పెంచనున్నారు. దాంతో రాయలసీమతో పాటు జిల్లాలోని ఆయకట్టుకు ప్రయోజనం కలగనుంది. మీరింతవరకు సింహపురి సమాచారాన్ని విన్నారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084154 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, సింహపురి ఎఫ్ఎం కేంద్రం, తెలుగొంగ కాలనీ, పొదలకూరు రోడ్, నెల్లూరు, పిన్ 5240004 కి, లేదా ఈమెయిల్ ద్వారా అయితే fmradionellur4@gmail.com ద్వారా తెలపవచ్చు.

0: మీరు ఇంతవరకు స్వరార్చన విన్నారు. సేవ్ అవర్ ఎర్త్, స్టాప్ ప్లాస్టిక్ పొల్యూషన్, సే నో టు సింగిల్ యూస్ ప్లాస్టిక్. కార్యక్రమంలో ఇప్పుడు కథానిక వింటారు ఆత్మబంధువు, సమర్పణ గోవర్ధన్ రావు.
1: రామచంద్రయ్య, రామచంద్రయ్య.

అంటూ బిగ్గరగా గేటు బయట ఉండి పిలిచాడు ఎదురండి సుబ్బారావు. ఆ వస్తున్నా, అక్కడే ఉండండి అంటూ దగ్గరలో ఉన్న చైన్ తీసుకుని, ఒరే చంటిగా ఇట్రా అంటూ తన పెంపుడు కుక్కను కట్టేసి బయటకు వచ్చి గేటు తీశాడు రామచంద్రయ్య. రోజూ వస్తున్నా మీ కుక్క మాత్రం మొరక్కుండా ఉండదండి అన్నాడు ఎదురింటి సుబ్బారావు లోపలికొస్తూ. అది కుక్క కాదండి, మాకు ఆత్మబంధువు. మనిషిలో లేని విశ్వాసం, విధేయత దానికున్నాయి. అది మా ఫ్యామిలీలో ఒక మెంబర్ అయింది. అందుకే దాన్ని మేము ముద్దుగా చంటిగా అని పిలుస్తాం అంటూ పేపర్ చేతికందించాడు రామచంద్రయ్య. రోజూ పేపర్ చదవటానికి వస్తున్నాను కదా, రోజూ చూస్తుంది కదా, ఒక్కరోజైనా అరవకుండా ఉండదేమో అనుకుంటా. అది నన్ను పరాయవాడిగానే చూస్తుంది అంటూ పేపర్ చదవటంలో నిమగ్నమయ్యాడు ఎదురింటి సుబ్బారావు. మా చంటిగాడు మా కుటుంబ సభ్యులను మాత్రమే సొంత మనుషులుగా భావిస్తుంది సుబ్బారావు గారు అంటూ కాఫీ కప్పు చేతికందించాడు రామచంద్రయ్య. అదేమిటో గాని తాగుతున్న కాఫీ కప్పు కింద పెట్టే వరకు అరుస్తూనే ఉంటుంది రామచంద్రయ్య, మొత్తానికి బాగా ట్రైనింగ్ ఇచ్చావు అంటూ వేడిగా ఉన్న గబగబా తాగి కప్పు కింద పెట్టేశాడు ఎదురింటి సుబ్బారావు. అమ్మా, నేను ఈరోజు త్వరగా ఆఫీసుకు వెళ్ళాలి, ఆడిటింగ్ జరుగుతుంది, త్వరగా క్యారియర్ సర్దు అంటూ స్నానానికి వెళ్లాడు రామచంద్రయ్య ఏకైక కుమారుడు సత్యం. సరే ఇది రోజు ఉండేదేగా అని మనసులో అనుకుంటూ క్యారియర్ సర్దడం ప్రారంభించింది రామచంద్రయ్య భార్య అన్నపూర్ణమ్మ. పూర్ణ పూర్ణ అంటూ హాల్లోకి వస్తూ చంటిగాడికి పాలు పోసావా అన్నాడు రామచంద్రయ్య. ఇదిగో పోస్తున్నానండి, మీకు ఉదయం పేపర్ చదివే టైంకు గెస్టులు వారికి కాఫీలు, ఇహ దీనికి పాలు ఇప్పుడే గుర్తొచ్చాయన్నమాట అంటూ దెప్పిపొడిచింది అన్నపూర్ణమ్మ. పాలు తెస్తున్న అన్నపూర్ణమ్మ వంక ఆత్రంగా చూస్తూ ముందు కాళ్లపై నుంచొని తోక వంకరగా ఆడిస్తూ గారంగా చూస్తూ ఉంది రామచంద్రయ్య గారి చంటిగాడు అని పిలువబడే పెంపుడు కుక్క. చంటిగాడికి బిస్కెట్లు అయిపోయాయిరా, ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు తీసుకురా అంటూ క్యారియర్ చేతికి అందించింది అన్నపూర్ణమ్మ. సరేనమ్మా, ఇంట్లో కూరలు అయిపోయాయో లేదో గుర్తుండదు కానీ చంటిగాడి గురించి మాత్రం అంటూ నవ్వుకుంటూ బయటకెళ్లాడు సత్యం. ఏమండి, కోడలు సుశీల ప్రశ్నించడానికి పుట్టింటికెళ్ళింది కదా, అక్కడ నుండి ఏమైనా ఫోన్ వచ్చిందా అంటూ ఇంతకుముందు రామచంద్రయ్య మాట్లాడిన ఫోన్ గురించి ఎంక్వైరీ చేసింది అన్నపూర్ణమ్మ. ఆ అవును అన్నపూర్ణ, ఫోన్ మధ్యలో కట్ అయింది, లైన్ బాగోలేదనుకుంటా అంటూ ఉండగానే వెయ్యంకడ గారి దగ్గర నుంచి మళ్లీ ఫోన్ మోగింది. రా మాట్లాడదాం అంటూ ఫోన్ అందుకున్నాడు రామచంద్రయ్య. హలో హలో, ఆ బావగారు చెప్పండి, వినపడుతుంది. ఆ అలాగా, మనవడు పుట్టాడా? సంతోషం, చాలా ఆనందంగా ఉందండి. ఆ ఏంటి విషయం? ఆ ఇంకో విషయమా? ఆ ఏమిటది? ఆ ఓ అదే, అలాగా అంటూ నీరసంగా ఫోన్ పెట్టేశాడు రామచంద్రయ్య. ఏమిటండి అలా ఉన్నారు, చాలా నీరసంగా ఫోన్ పెట్టేశారు, ఏమైంది, ఏమిటి విషయం అంటూ దగ్గరకు వచ్చింది అన్నపూర్ణమ్మ. ఏం లేదు పూర్ణ, మనవడు పుట్టినందుకు సంతోషించాలా లేక కోడలు పెట్టిన షరతుకు విచారించాలా అర్థం కావటం లేదు, విచారంగా వివరించాడు రామచంద్రయ్య. ఏమిటండి ఆ షరతు, ఆతృతగా అడిగింది అన్నపూర్ణమ్మ. చండీగఢ్ దగ్గరకు నడిచి వెళ్తున్న రామచంద్రయ్య వెనకాల నడిచి వెళ్ళింది అన్నపూర్ణమ్మ. దీని గురించి అసలు సమస్య అంత, ఇంట్లో ఉంటే కోడలు రాదంట, తన పిల్లాడికి ఏమైనా అవుతుందేమోనని, వాణ్ణి ఏమైనా చేస్తుందేమోనని భయమట, దీన్ని బయటకు పంపాలట పూర్ణ. ఇంతకాలం పెంచి ఎలా బయట వదిలేయగలం పూర్ణ, ఆ మాట వినడానికి బాధగా ఉంది, ఏం చేద్దాం అంటూ చంటిగాడిని దగ్గరకు తీసుకున్నాడు రామచంద్రయ్య. ఏనాడు దీన్ని ఒక కుక్కలా చూడలేదు, మనలో ఒక మనిషిగా చూశాను. మనవడొస్తున్నాడని దీన్ని బయటికి పంపాలా అంటూ బోరుమంది అన్నపూర్ణమ్మ. రాత్రి అయింది, సత్యం వచ్చాడు. ఇల్లు చీకటిగా ఉంది, సంతోషం లేదు, తలో పక్క కూర్చున్నారు. ఏం జరిగిందని ప్రశ్నించాడు సత్యం. ఏమీ లేదురా, సుశీల మన ఇంటికి రావాలంటే చంటిగాడు బయటికెళ్లాలంట అంటూ దుఃఖం ఆపుకుంటూ చెప్పాడు రామచంద్రయ్య. అదేం జరగదు, నేను మాట్లాడతాను, ముందు మీరు భోజనం చేయండి అంటూ చండీగఢ్కి తెచ్చిన బిస్కెట్స్ తల్లికి అందించాడు సత్యం. రోజులు గడుస్తున్నాయి కానీ సమస్యకు పరిష్కారం దొరకలేదు. భార్యతో మాట్లాడతానన్న సత్యం కూడా మెత్తబడ్డాడు. సత్యం, నీతో మాట్లాడాలి, భోజనం చేసిరా అంటూ పిలిచాడు రామచంద్రయ్య. ఏమిటి నాన్నగారు అంటూ ఎదురుగా వచ్చి కూర్చున్నాడు సత్యం. ఏమీ లేదురా, కోడలు ఇంటికి రాకుండా ఇట్లా ఎంతకాలం ఉంటాం,
చూసేవాళ్లకు కూడా బాగోదు. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. నేను మీ అమ్మ చంటిగాడు వేరే ఇంటికి వెళ్తాం. ఇక్కడ మీరు అంటే కోడలు, నువ్వు, మనవడు ఏ ఇబ్బంది లేకుండా ఉండవచ్చు అంటూ ముగించాడు రామచంద్రయ్య. సత్యం ఏమీ మాట్లాడలేని పరిస్థితి. అందుకేనేమో సరే మీ ఇష్టం అంటూ మౌనంగా తలదించుకున్నాడు. ఉదయమే సామాన్లు సర్దుతున్న అన్నపూర్ణమ్మను చూసి ఎదురింటి సుబ్బారావు ఏం జరిగిందని ప్రశ్నించాడు. ఇల్లు ఇరుకుగా ఉంది, వేరే పోర్షన్ కట్టించేదాకా బయట అద్దెకుందామని అంటూ ఆ రోజు పేపర్ చేతికి అందించాడు రామచంద్రయ్య. ఏమిటండి గడియారం కేసి పదే పదే చూస్తున్నారు? ప్రశ్నించింది అన్నపూర్ణమ్మ. ఏమీ లేదు, సత్యం రైల్వే స్టేషన్కి వెళ్లాడు కోడలు అంటూ నసిగాడు రామచంద్రయ్య. కోడలు అనకపోతే మనవుల కోసం ఎదురు చూస్తున్నానని చెప్పొచ్చుగా. చూడండి ఆ విధి మనతో ఎలా ఆడుకుంటుందో. ప్రతిరోజు మనవడితో గడిపే అవకాశం మనకు లేకుండా పోయింది అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది అన్నపూర్ణమ్మ. ఊరుకో పూర్ణ, 2 రోజులకోసారి వచ్చి చూసేళ్ళొచ్చులే అంటూ తన కళ్ళ వెంట కారుతున్న నీరుని క్రిందకు జారనివ్వలేదు రామచంద్రయ్య. గేటుకు వేలాడుతున్న కుక్క ఉన్నది జాగ్రత్త బోర్డు ఓడదీసి ఆటోలో పెట్టాడు రామచంద్రయ్య. ఇంతలో చంటిగాడిని తీసుకుని వచ్చి ఆటోలో కూర్చుంది అన్నపూర్ణమ్మ. భారంగా కదిలింది ఆటో. ఇంటివైపు చూస్తూ మరగసాగింది చంటిగాడు. గేటు తీసుకుని లోపలికి వస్తూ, ఏమ్మా సుశీల బాగున్నావా? గేటు మీద చెయ్యి వేస్తే ఊరుకునేది కాదు, ఒకటే అరుపు, ఇప్పుడు హాయిగా ఉందమ్మా అంటూ పేపర్ చదవటం ప్రారంభించాడు ఎదురింటి సుబ్బారావు. అవును బాబాయ్ గారు, ఎవరైనా నా ఫ్రెండ్స్ వచ్చినా ఊరుకునేది కాదు, అసలు మా ఇంటికి రావాలంటేనే భయపడేవారు. ఇప్పుడు చాలా హాయిగా ఉంది, ఎవరైనా ఎప్పుడైనా రావచ్చును అంటూ కాఫీ కప్ అందించింది సుశీల. సత్యం, ఒరే సత్యం అంటూ లోనికి వచ్చాడు రామచంద్రయ్య హడావుడిగా. ఏం నాన్న అంటూ ఎదురెళ్ళాడు సత్యం. ఏమీ లేదురా, చంటిగాడు దిగులుగా ఉంది, స్థల మార్పు ఏమో, నువ్వు కూడా బాగా అలవాటు కదా, ఏమీ తినటం లేదు, ఆఫీసుకు వెళ్లేటప్పుడు ఒకసారి వచ్చి వెళ్ళు అంటూ చెప్పాడు రామచంద్రయ్య. ఆఫీసులో పనులు ఒత్తిడిన రాలేకపోయాను నాన్న, ఈరోజు వస్తాను అంటూ బ్యాగ్ తీసుకుని ఆఫీసుకు బయలుదేరాడు సత్యం. మనుషుల కన్నా జంతువులే ఎక్కువయ్యాయి, మనవడి కంటే కుక్క ఎక్కువైంది అని సుశీల మాటిమాటికి దెప్పి పొడుస్తున్నా మనసులో పెట్టుకోకుండా మనవడి కోసం రామచంద్రయ్య అన్నపూర్ణమ్మలు వస్తూ పోతూనే ఉన్నారు. కాలం గడుస్తూనే ఉంది. హలో హలో, నేను సుశీలనండి, బాబు కనబడటం లేదు, అంతా వెతికాను అంటూ కంగారుగా భర్త సత్యంకు ఫోన్ చేసింది సుశీల. ఆ నేను వెంటనే వస్తున్నా అంటూ బైక్ పై ఆఫీసు నుండి బయలుదేరాడు సత్యం. నాన్నకు కబురు చేశావా? ఒకవేళ వాళ్ళేమైనా తీసుకువెళ్లారేమో, ఫోన్ చేశావా? లోపలికి వస్తేనే ప్రశ్నించాడు సత్యం. లేదండి, నేను పెరట్లో బట్టలు ఉతుకుతున్నాను, హాల్లో బాబు నిద్రపోతున్నాడు, వచ్చి చూసేసరికి బీరువా తీసి ఉంది, బాబు కనబడటం లేదు అంటూ ఏడుస్తూ వివరించింది సుశీల. ఏడు బాగా ఏడు, చీమను కూడా లోనికి రానివ్వని చంటిగాడిని బయటికి పంపేదాకా నిద్రపోలేదు. దాన్ని బయటికి పంపాలని అనుకున్నావో, ఆ వంకతో అత్తామామలను బయటికి పంపాలని అనుకున్నావో, నీ కోరిక తీరింది అంటూ ఆవేశం ప్రదర్శించాడు సత్యం. గేటు మీద చెయ్యి వేస్తే ఊరుకోదు, దానికి పెట్టే తిండి లెక్క కట్టావు, ఇంత ముద్ద పెడితే అంత విశ్వాసం చూపిస్తుంది. ప్రతి మనిషికి ప్రేమ ఒక్కోరి మీద ఒక్కో విధంగా ఉంటుంది, కానీ కుక్క అందరి మీద సమాన ప్రేమ చూపిస్తుంది. పెడితే తింటుంది, లేకపోతే లేదు. నాకిది కావాలి అని అడిగే నోరు లేని జీవి, మనుషుల్లో లేని విశ్వాసం దానికి ఉంది అంటూ కోపం ఆపుకోలేకపోయాడు సత్యం. ఆగు సత్యం ఆగు, కోపానికి ఇది సమయం కాదు, ముందు చంటిగాడిని తీసుకువెళ్లి వాసన చూపించు, ఎంతో టైం కాలేదు కాబట్టి వాళ్ళెక్కడున్నా వదిలిపెట్టదు అంటూ చంటిగాడి చైన్ సత్యం చేతికి అందించాడు రామచంద్రయ్య. 5 నిమిషాలు వాసన చూసి బయటకు పరిగెత్తింది కుక్క, దాని వెనకే ఫాలో అయ్యాడు సత్యం రామచంద్రయ్యలు. లోపలికొస్తున్న అన్నపూర్ణమ్మను చూసి అత్తయ్య అంటూ బోరున ఏడ్చింది సుశీల. ఏడవకమ్మా, చండీగాడు వెళ్లాడు కదా, ఏం పర్వాలేదు, నీ బాబుని నీకు క్షేమంగా తీసుకొస్తది, భయపడకు అంటూ సముదాయించింది అన్నపూర్ణమ్మ. అరగంట గడిచింది, ఏమీ తెలియలేదు. సుశీలలో ఆందోళన ఎక్కువైంది. ఇంతలో సత్యం నుంచి ఫోన్. సుశీల, బాబు దొరికాడు, అమ్మకు చెప్పు, కంగారుగా చెప్పాడు సత్యం. బాబుతో లోనికి వస్తున్న సత్యం చేతిలోని బాబుని గబుక్కున తీసుకుని ముద్దాడింది సుశీల. సత్యం, చండీగాడేడి? ఆదుర్దాగా అడిగింది అన్నపూర్ణమ్మ. అమ్మా చండీగాడు అంటూ దిగులుగా మొహం పెట్టాడు సత్యం. ఏం జరిగిందని కంగారుగా ప్రశ్నించింది అన్నపూర్ణమ్మ. ఏం లేదమ్మా, ఆ దొంగలు దాన్ని కత్తులతో పొడిచారు.

0: అమ్మా, బాగా రక్తం కారింది, అందుకని హాస్పిటల్కి పంపాను. కాసేపట్లో నాన్న చంటి వచ్చేస్తారు అంటూ విషయం వివరించాడు సత్యం. ఇంతలో గేటు తీసుకుని ఒళ్లంతా కట్లతో లోనికి వస్తున్న చంటిగాడిని చూసి బయటకు పెరిగెత్తింది అన్నపూర్ణమ్మ. ఏం పర్వాలేదు, ఒక వారం మందులు వాడితే తగ్గిపోతుందని డాక్టర్ గారు చెప్పారు అంటూ చేతిలో ఉన్న మందుల సంచి అన్నపూర్ణమ్మ చేతికి అందించాడు రామచంద్రయ్య. ఇంతలో గబగబా సుశీల రోడ్డు మీదకు పరిగెత్తింది. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. కుక్క ఉన్నది జాగ్రత్త అని చాక్పీస్తో గోడ మీద పెద్దాక్షరాలతో వ్రాసి లోనికి వస్తూ ఒక్కసారిగా చంటిగాడిని కౌగిలించుకుని బోరున ఏడ్చింది సుశీల. తోకాడించుకుంటూ లోనికి నడిచాడు చంటిగాడు.
1: మీరింతవరకు కథానిక ఆత్మబంధువు విన్నారు. సమర్పణ గోవర్ధన్ రావు గారు.

0: ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం. కార్యక్రమంలో ఇప్పుడు వెన్ననొప్పి కారణాలు చికిత్స గురించి డాక్టర్ మధుసూదన్ గారి సూచనలు వింటారు.
1: నమస్కారం అండి డాక్టర్ గారు.
2: నమస్కారం అండి.
1: మనం ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే ఎక్కువగా ఒక సమస్య వింటూ ఉంటాం, బ్యాక్ పెయిన్, అంటే వెన్నులో బాగా విపరీత నొప్పి వచ్చింది, లేవలేకపోయాం, అలాగే పడుకొని ఉండాల్సి వస్తుంది అని చెప్పి. సాధారణంగా ఏంటంటే ఇది హార్డ్ బెడ్ మీద పడుకోవడం ఇలాంటివన్నీ జనాలు చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో ఇది ఎక్కువ అవడానికి కారణాలు ఏంటి? అసలు వెన్నునొప్పి అన్నది ఎందుకు వస్తుంది?
2: మనిషి శరీరంలో వెన్నుపాము అనేది చాలా ముఖ్యమైనటువంటి ఆర్గాన్, అవయవం. ఇది పైనుంచి కింద వరకు, తల భాగం నుంచి కూడా కింద వరకు కూడా ఒక 33 ఎముకలతో నిర్మితమై ఉంటుంది. ఇది ఇదే చాలా సపోర్ట్ ఇస్తుంది అన్నమాట. వెన్నుపూస కండరాలకు కానీ, అలాగే రెండు కాళ్ళకి, రెండు చేతులకి సంబంధించినటువంటి నరాలకు కూడా వెన్నుపూస నుంచే సపోర్ట్ లభిస్తుంది. దీని యొక్క అమరిక ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి గోడలో సిమెంట్ ఇటుకరాయి ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఒక బోను, ఆ బోనుకు బోనుకి మధ్యలో ఒక కుషన్ ఎఫెక్ట్ లాగా, ఒక స్ప్రింగ్ లాగా పనిచేసేటటువంటి ఒక డిస్క్ ఉంటుంది. సో ఈ ఎముక డిస్క్ ఆ నిర్మితం అలా అవటం వల్ల ఏమవుతుందంటే, మనకి నడిచేటప్పుడు కానీ, ఒంగుని లేచేటప్పుడు కానీ, లేదా అటు ఇటు తిరిగేటప్పుడు కానీ బోన్స్ ఒకదానికొకటి రాపిడి జరగకోకుండా ఈ కుషనింగ్ ఎఫెక్ట్ అనేది డిస్క్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే వెన్నుపూసలో మనకి అరిగిపోయే భాగాలు ముఖ్యంగా రెండే రెండు చోట్ల, ఒకటి మెడ భాగం, రెండు నడుం భాగం అండి. ఈ మెడ భాగం ఏంటంటే మనం చేసే దైనందిన కార్యక్రమాల్లో, ఇవాళ ఈ ఉన్నటువంటి మెకానికల్ లైఫ్లో ఎక్కువగా కంప్యూటర్ వాడటం, తర్వాత బైక్ ప్రయాణాలు ఎక్కువ అవటం, అలాగే 100 కిలోమీటర్ స్పీడ్ కంటే ఎక్కువగా కార్లలో కూడా ప్రయాణాలు చేయటం, గతుకుల రోడ్లో ప్రయాణాలు చేయటం, వీటన్నిటి వలన, అలాగే నడుం భాగంలో కూడా ఎక్కువసేపు కూర్చోవటం, ఎక్కువసేపు కూర్చునే ఉద్యోగం లాంటివి చేయటం, లేదు సడన్గా ఒంగిని బరువులు ఎత్తే పనిచేయటం, వీటన్నిటి వలన ఏమవుతుందంటే, ఏదైతే మీకు కుషనింగ్ ఎఫెక్ట్ ఇచ్చేటటువంటి డిస్క్ ఉన్నదన్నాను, ఆ డిస్క్ స్లో స్లోగా ఈ ఒత్తిడికి రాపిడికి గురైపోయి దాని యొక్క సైజు తగ్గిపోవటం, లేదు ఒక్కసారిగా ఒత్తిడికి గురైతే సడన్గా దానిలోని లిక్విడ్ బయటకు వచ్చేసి ప్రొలాప్స్ అవటం జరుగుతుంది. దీన్నే డిస్క్ సమస్య అంటాం. ఈ డిస్క్ సమస్య వల్లనే ఇవాళ చాలామందికి ఈ నడుము నొప్పి లేదా మెడ నొప్పి అనే వ్యాధితో ఎక్కువ మంది బాధపడుతున్నారండి.
1: అంటే డిస్క్ ప్రొలాప్స్ అన్నారు, అంటే డిస్క్ అరిగిపోవడం వల్ల అంటారా? అంటే ఒక ఎముక మీద ఇంకో ఎముక వచ్చేయడం వల్ల?
2: అది ఇప్పుడు రెండు కారణాలు ఉంటాయండి. ఒకటి వచ్చేసేసి ఎక్కువ కాలంగా మనం ఒకే పనిలో, అయితే వెహికల్ డ్రైవింగ్ కానీ, లేకపోతే ఎక్కువసేపు కూర్చునే పని కానీ, ఒంగులు వేసే పని కానీ చేసిన ఇప్పుడు వచ్చేది ఏంటంటే అది డిస్క్ ప్రొలాప్సే, అరుగుదల వలన వస్తుంది. అలా కాకోకుండా ఉన్నట్టుండి ఒక రోజున, చాలా మంది వస్తూ ఉంటారు, ఈ వాళ్ళు ఇల్లు మారామండి, ఇంటి సామాన్లు మేము మోసామండి, మెట్లు ఎక్కించాము, దానివలన తెల్లారేపాటికి నాకు నడుము పట్టేసింది అంటుంటారండి. అది ఎక్యూట్ డిస్క్ ప్రొలాప్స్ అంటాం. అంటే ఏంటంటే సడన్ గా బరువు పనులు చేయటం వలన,
1: అంటే అలవాటు లేని పని,
2: అలవాటు పని ఒక్కసారిగా చేయటం వలన, లేదు ఒక బరువైన వస్తువు ఒకేసారి ఒంగిని పైకి లేపటం వలన, ఎప్పుడైతే ఆ కుషన్ మీద ఈ రెండు బోన్స్ యొక్క ఒత్తిడి పడుతుందో దానిలో ఉన్నటువంటి లిక్విడ్ స్లిప్

0: అయిపోయి బయటకు వచ్చేస్తుంది. దాన్ని అక్యూట్ డిస్క్ ప్రొలాప్స్ అంటాం. ఈ అక్యూట్ డిస్క్ ప్రొలాప్స్ అనేది అప్పటికప్పుడు వచ్చేటటువంటి సమస్య. అలా కాకుండా అరుగుదలలో వలన వచ్చేది ఏంటంటే, చాలా కాలం నుంచి చెప్తుంటారు అప్పుడప్పుడు నాకు మెడ నొప్పి వస్తుందండి, నడుము నొప్పి వస్తుందండి, కొంచెం ఇబ్బందిగా ఉండండి, కాళ్ళ వరకు లాగేస్తుంది, చిటికిన వేల వరకు అని చెప్తుంటారు. అది దీర్ఘకాలికమైనటువంటి సమస్య. ఈ రెండు కారణాల వలన వస్తూ ఉంటాయి. అదే కాకుండా సడన్ గా బైక్ మీద నుంచి పడిపోవటం, లేదు ఒక యాక్సిడెంట్ అవటము, ఇటువంటి అప్పుడు కూడా డిస్క్ ప్రొలాప్స్ అయ్యి స్లిప్ అయ్యి, దాన్ని కూడా అక్యూట్ డిస్క్ ప్రొలాప్స్ అంటాం. పోస్ట్ ట్రామాటిక్ అంటే దెబ్బ తగలటం వలన వచ్చినటువంటి డిస్క్ ప్రొలాప్స్ కింద మేము పరిగణలోకి తీసుకుంటామండి.
1: మరి కారణాలు మూడు చెప్పారు, అలాగే దానివల్ల అంటే అక్యూట్ ప్రాబ్లము, దీర్ఘకాలికమైంది, లేదా యాక్సిడెంటల్ గా. మరి చేసే చికిత్స ఏమైనా మారుతుందంటారా? అసలు చికిత్స అన్నది ఎలా చేస్తారు, మందులతోనా ఎలాగా?
0: దీంట్లో చికిత్సా పద్ధతులు రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి మెడికల్ మేనేజ్మెంట్, రెండవది సర్జికల్ మేనేజ్మెంట్. మెడికల్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, మాత్రలు ఇవ్వటం, ఈ మాత్రలతో పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోమని చెప్పటం, ప్లస్ దీంతో పాటుగా ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీ అంటే కొన్ని కొన్ని రకాల ఎక్సర్సైజెస్, లేకపోతే ట్రాక్షన్ పెట్టడము, లేదంటే అల్ట్రాషార్ట్ వేవ్ థెరపీ పెట్టడము, ఇవన్నీ కూడా మెడికల్ మేనేజ్మెంట్ అంటాం. ఇది ఎప్పుడు ఇస్తామంటే దాని యొక్క అవసరాన్ని బట్టి. మైల్డ్ టు మోడరేట్ పెయిన్ ఉన్నప్పుడు కానీ, అలాగే పరీక్ష చేసినప్పుడు వీక్నెస్ పెద్దగా లేకపోవటం, అలాగే స్పర్శ అబ్నార్మాలిటీస్, స్పర్శ తగ్గిపోవటం లేకపోవటం, అలాగే బవెల్ బ్లాడర్ అంటే యూరిన్ పోయటంలో ఇబ్బంది కానీ, లేదు మోషన్ తెలియకుండా బట్టల్లో పడిపోవటం కానీ, ఇటువంటి కారణాలు లేనప్పుడు మాత్రమే మనం ఈ మందులతోటి ప్లస్ ఫిజియోథెరపీ తోటి ట్రీట్మెంట్ అనేది పెడతామండి. రెండో ఆప్షన్ వచ్చేసి సర్జికల్ మేనేజ్మెంట్. ఈ సర్జికల్ మేనేజ్మెంట్కి కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. అంటే ఈ యొక్క కారణాలు ఇవి కనపడితేనే ఆపరేషన్కి వెళ్ళాలి ఖచ్చితంగా అనేవి. వాటిలో మొట్టమొదటి ఏంటంటే అన్బేరబుల్ పెయిన్ అండి, అంటే భరించలేనటువంటి నొప్పి. ఇంకా అసలు వాళ్ళు కూర్చోలేరు, పడుకోలేరు, అలా చాలా బాధతో ఉంటారన్నమాట రాత్రి పగలు అంతా కూడా అటువంటి సంఘటనల్లో. అలాగే సెన్సరీ డిస్టర్బెన్సెస్. సెన్సరీ డిస్టర్బెన్సెస్ అంటే ఒక ప్రక్క చెయ్యి కానీ, లేదా ఒక ప్రక్క కాలు కానీ పూర్తిగా ముద్దుబారిపోయి స్పర్శ తెలియనటువంటి పరిస్థితుల్లో కానీ. మూడోది మోటార్ వీక్నెస్. మోటార్ వీక్నెస్ అంటే పట్టు జారిపోవటం. సపోజ్ మెడ డిస్క్ గనక ఎక్కువగా జారిపోతే చేతిలో వస్తువులు నిలుపుకోలేరు వాళ్ళు, పట్టుకుంటూ ఉంటే వస్తువులు జారిపోతూ ఉంటాయని చెప్తారండి. లేదు నడుముకి సంబంధించిన డిస్క్ కనుక ఎక్కువ జారిపోయిందంటే కాలు పూర్తిగా వాళ్ళ స్వాధీనంలో ఉండకుండా కాలు మూమెంట్స్ తగ్గిపోవటం అనేది జరుగుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో. అలాగే ఇక లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చి బవెల్ బ్లాడర్ ఇన్వాల్వ్మెంట్. అంటే తెలియకుండా పాసు బట్టల్లో పడిపోవటం కానీ, లేదు ముక్కి పోయాల్సిన అవసరం రావటం కానీ, అలాగే మోషన్ యొక్క సమస్య కానీ ఏదన్నా ఉంటే అప్పుడు వెంటనే ఆపరేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని. ఈ నాలుగు పాయింట్స్ని బట్టి బేస్ చేసుకుని సర్జన్స్ ఆపరేషన్ చేస్తారండి.
1: అంటే ఈ వెన్ను నొప్పి కారణాల వల్లే ఈ బౌల్ బ్లాడర్ ప్రాబ్లం కూడా వస్తుంది. అది ఎలా వస్తుంది అంటే,
0: ఇది ఇందాక మీకు చెప్పాను కదా, ఈ అమెరికాలో మనకి ఒక బోను, ఒక డిస్క్ ఒకదాని కింద ఒకటి ఉంటుంది. ఈ యొక్క నరాలు కరెక్ట్ గా ఈ డిస్క్ పక్క నుంచే కూడా నరాలు మనకి చేతికి గానీ కాళ్ళకి గానీ సప్లై చేసే నరాలు వస్తూ ఉంటాయి. ఈ యొక్క నరాలు ఏం చేస్తాయంటే చేతుల్లో గానీ కాళ్ళల్లో గానీ వివిధ భాగాలకి సప్లై చేయబడతాయి. వీటిల్లో ఏంటంటే లంబో సాక్రల్ ప్లెక్సస్ అంటాం, అంటే చిట్ట చివరి భాగంలో ఉన్నటువంటి వెన్నుపూసలో లంబో సాక్రల్ ప్లెక్సస్ అనేది ఒక టఫ్ టఫ్ నర్వ్స్ అన్నమాట. అది ఎప్పుడైతే మీకు దాన్ని ఫామ్ చేసేటటువంటి నరాలు నడుములో పూసలు డిస్కులు జారిపోవటం వల్ల ప్రెస్ అయిపోతాయో, ఈ లంబో సాక్రల్ ప్లెక్సస్ కు వెళ్లే సరఫరా తగ్గిపోవటం వల్ల వాళ్ళకి యూరిన్ సమస్య, మోషన్ సమస్య, లేదు అంగస్తంభన సమస్య లాంటి రావచ్చు. దానికి గల కారణాలు అవన్నమాట. లంబో సాక్రల్ ప్లెక్సస్ లో ఉన్నటువంటి నరాలు ప్రెస్ అయిపోవటం వల్ల వీళ్ళకి యూరిన్ కి సంబంధించినటువంటి సమస్య, లేదు మోషన్ కి సంబంధించిన సమస్య అనేది వస్తుందండి.
1: మరి వెన్ను నొప్పి ఎక్కువగా అంటే మనం కొద్ది పర్సంటేజ్ తీసుకుంటే ఆడవాళ్లలో ఎక్కువగా కనపడుతుందండి, దీనికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా?
0: యాక్చువల్ గా చెప్పాలంటే ఒకప్పుడు మీరు అన్నట్టుగా ఎక్కువగా ఆడవాళ్లలో కనపడేది. దీనికి గల కారణం ఏంటంటే విలువలు లేనటువంటి జీవితాన్ని వాళ్ళు గడిపారు కాబట్టి ఎనీమియా తోటి బాధపడుతుంటారు, కాల్షియం తగ్గడంతో బాధపడుతుంటారు. ఆ విధంగా చూస్తే నిజంగా ఒకప్పుడు మాత్రం ఇది ఆడవారిలోనే ఎక్కువగా కనపడేది. దానివల్ల ఎప్పుడైతే బాడీలో కాల్షియం తగ్గిపోయిందో బోన్స్ లో కూడా కాల్షియం తగ్గిపోతుంది. అలాగే రక్తహీనత వలన కూడా ఈ నరాలకి సప్లై చేసే వెజల్స్ లో కూడా రక్తం తక్కువ ఉండటం వల్ల త్వరగా బోన్స్ అరిగిపోయాయి. ఎక్కువ మందిని పిల్లల్ని కనటం, అలాగే ఎర్లీ మ్యారేజెస్, వీటన్నిటి వలన కూడా ఒకప్పుడు ఆడవారిలో ఇది ఎక్కువ ఉండేది. కానీ ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే ఇది ఆల్మోస్ట్ మగవారిలోనూ ఆడవారిలోనూ కూడా ఎక్కువగానే కనపడుతుంది, ఈక్వల్ గానే. ఎందుకంటే ప్రస్తుతం మెకానికల్ లైఫ్ స్టైల్ ఎక్కువగా పెరిగిపోవటం, అందరూ కూడా సుదూర ప్రాంతాలు ఫ్రీక్వెంట్ గా జర్నీలు చేయటం, అలాగే ఆహార అలవాట్లు ఇద్దరిలోనూ మారిపోయినాయి. మగవాళ్ళు కూడా వాళ్ళు ఇవాళ సరైనటువంటి ఆహారం తీసుకునే పొజిషన్ లేరు కాబట్టి వీళ్ళకి కూడా వస్తున్నాయి. అలాగే కాల్షియం తక్కువ ఉన్నటువంటి ఆహారం, జంక్ ఫుడ్స్ ఇటువంటి ఎక్కువ తీసుకోవటం వలన జెంట్స్ లో కూడా ఇవాళ కాల్షియం లోపం అనేది చూస్తున్నాం మేము. దానివల్ల కూడా ఇవాళ ఆడవారికి మగవారికి ఇద్దరికి ఒకే విధంగా ఈ డిస్క్ సమస్యలు అనేవి వస్తున్నాయండి.
1: మరి సరైన సమయంలోనే తగు జాగ్రత్తలు తీసుకుంటే మరి ముందుగానే ఆ వ్యాధి తీవ్రత తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. వెన్ను నొప్పి ఎలా వస్తుంది, నా కారణాలు ఏమిటి, చికిత్సా పద్ధతులన్నీ వివరంగా తెలియజేశారండి. నమస్కారం.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు వెన్ను నొప్పి కారణాలు, చికిత్స గురించి డాక్టర్ మధుసూదన్ గారి సూచనలు విన్నారు. మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వార్తా వ్యాఖ్య.
1: వికసిత్ భారత సంకల్ప అభియాన్ ఫర్ నషాముక్త యువత కార్యక్రమంపై వార్త వ్యాఖ్య ఇప్పుడు వింటారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉన్న దేశం. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉన్నప్పుడు వారి శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాభివృద్ది, ఆవిష్కరణలు ఉత్పాదక రంగాల వైపు మల్లుతాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వ్యసనాలకు దూరంగా ఉండే యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. దేశ అభివృద్ధికి యువతే ప్రధాన పునాది కాబట్టి వారిని

0: వ్యసనాల బారిన పడకుండా కాపాడటం వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ లక్ష్య సాధనకు అత్యంత ఆవశ్యకం. అందుకే కేంద్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టి యువతకు అవగాహన కల్పించేందుకు 100 వారాల నషా ముక్త్ అభియాన్ జాతీయ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అందులో భాగంగా యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు ఉద్దేశించిన వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ఫర్ నషా ముక్త్ యువత కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2వ తేదీన దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 1 కోటి మందికి పైగా యువత ఈ కార్యక్రమంతో అనుసంధానమయ్యారు. ఈ కార్యక్రమంపై ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, ఈ ఉద్యమం వ్యక్తిగత శ్రేయస్సుకే పరిమితం కాకుండా కుటుంబాలు, సమాజం, దేశం మొత్తానికి మేలు చేకూర్చే దిశగా ఉంటుందని పేర్కొన్నారు. నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కార్యక్రమం వికసిత్ భారత్ నిర్మాణానికి శారీరకంగా ఆరోగ్యవంతమైన, మానసికంగా దృఢమైన, ఆత్మవిశ్వాసంతో నిండిన ఇలాంటి వ్యసనాలకు బానిస కాని యువత అత్యంత అవసరమని ఉద్ఘాటించారు. మత్తు వ్యసనం నుంచి బయటపడటంలో సమాజ సహకారం, యోగా, ధ్యానం, ఆధునిక పునరావాస కేంద్రాల సామర్థ్యాన్ని ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సామాజిక గౌరవం గురించిన అనవసర ఆందోళనల కంటే వైద్య సహాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని కుటుంబాలకు విజ్ఞప్తి చేస్తూ, ప్రమాదంలో ఉన్న పిల్లలు ఈ మత్తులో చిక్కుకోకుండా కాపాడటానికి ఇంట్లో స్వేచ్ఛగా సంభాషించే వాతావరణాన్ని ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలపై జరుగుతున్న ఈ కీలక పోరాటంలో బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ప్రారంభం ప్రధానమంత్రి వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేసే దిశగా మరో కీలక మైలురాయి అని పేర్కొన్నారు. ఈ దార్శనికతతో యువతకు స్వచ్ఛంద సేవ, నాయకత్వం, మార్గదర్శకత్వం, దేశ సేవలో పాల్గొనే అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం మై భారత్ వేదికను ఏర్పాటు చేసిందని, దీని ద్వారా దేశవ్యాప్తంగా 2 కోట్లకు పైగా యువత అనుసంధానమయ్యారని ఆయన తెలిపారు. ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థలతో సంప్రదింపుల ద్వారా రూపొందిన 100 వారాల కార్యాచరణ ప్రణాళిక కాశీ డిక్లరేషన్ మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ప్రజా ఉద్యమానికి పునాది వేశాయని వివరించారు. వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కోసం నషాముక్త్ యువత కార్యక్రమంలో భాగంగా ప్రతి ఆదివారం స్పోర్ట్స్ ఈవెంట్లు, వాగ్దాన్, యోగా, ధ్యాన శిబిరాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, వీధి నాటకాలు, చర్చావేదికలు నిర్వహిస్తున్నారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాల ద్వారా విద్యార్థుల్లో చైతన్యం కల్పిస్తున్నారు. మై భారత్ పోర్టల్ ద్వారా యువకులు ఆన్లైన్లో నషాముక్త్ ప్రతిజ్ఞ తీసుకుని డిజిటల్ సర్టిఫికేట్ పొందవచ్చు. సంగీతం, ర్యాప్, పెయింటింగ్ వంటి పోటీలను కూడా నిర్వహిస్తున్నారు. మత్తుకు బానిసలైన వారిని శిక్షించకుండా వారిని పోరాట యోధులుగా గుర్తించి కౌన్సిలింగ్, వైద్య సహాయం ద్వారా తిరిగి సమాజంలో సాధారణ జీవితం గడిపేలా పునరావాస కేంద్రాల సాయం అందిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పవచ్చు. మాదక ద్రవ్యాల అలవాటుకు దూరంగా ఉండటం వల్ల యువతలో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత పెరుగుతాయి. ఈ అభియాన్ ద్వారా యువత తమ దృష్టిని చదువు, క్రీడలు, నైపుణ్యాభివృద్దిపై కేంద్రీకరించవచ్చు. మై భారత్ పోర్టల్ ద్వారా సంగీతం, ర్యాప్, వీధి నాటకాలు, పెయింటింగ్, వక్తృత్వం వంటి పోటీల్లో పాల్గొని తమ సృజనాత్మకతను నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. నైపుణ్యం, క్రమశిక్షణ కలిగిన యువత దేశంలో కొత్త స్టార్టప్లు, పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తారనేది సుస్పష్టం. మాదక ద్రవ్యాలకు బానిసలు కాని యువత మాత్రమే స్వయం సమృద్ది కలిగిన భారతదేశాన్ని నిర్మించగలరు. మాదక ద్రవ్య రహిత యువత వికసిత్ భారత్కు బలమైన పునాది అని చెప్పవచ్చు. యువతను వ్యసనాల నుండి రక్షించి వారిని దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయడం ద్వారానే 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా మార్చాలనే సంకల్పం నెరవేరుతుంది. ఆ సంకల్పాన్ని సాకారం చేసేందుకు వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ఫర్ నషాముక్త్ యువత కార్యక్రమం దోహదపడుతుందని ఆశిద్దాం. వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ఫర్ నషాముక్త్ యువత కార్యక్రమంపై వార్తా వ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు. రచన ఎమ్మెల్యన్ మాధురి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:35. మనోరంజనీ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కొనేటటువంటి సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో మొదటగా ఈ ఉత్తరం రాశారు వేదేపాలెం నుంచి సృజన, మనోజ్ఞ, వైష్ణవి, అలాగే హర్షిత. వీరు కోరుతున్నారు కాటమరాయుడు చిత్రం నుంచి పాట.

కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు కర్ణాటక నుంచి పూర్ణచంద్ర చేదేస్తూయి. పూర్ణిమ, చిన్నరాజు, అరుణ్ కుమార్ అండ్ ఉచ్చేగౌడ వీరు కోరుతున్నారు బన్నీ చిత్రం నుంచి పాట.

కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు నాడిపేట నుంచి శ్రీహర్ష, వేణు, మాధవ్, శ్రీవాణి, చరిత, అలాగే వరుణ్. వీరు కోరుతున్నారు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చిత్రం నుంచి ఈ పాట.

కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు కోనసీమ జిల్లా మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని మరియు వారి కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్నారు జయం చిత్రం నుంచి పాట.

కార్యక్రమంలో చివరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి అఖిల్ అరుణ్, సద్దానప్ప లింగరాజు మరియు యశ్వంత్ సుధీర్. వీరు కోరుతున్నారు అనగనగా చిత్రం నుంచి పాట.

0: మీరింతవరకు మనోరంజని కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలు విన్నారు.
1: మీరెక్కడి నుంచే నా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9 గంటలు.

0: అది లక్షల లాటరీ నాకు.
1: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9 గంటలు. హలో బిరుచి, కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమానికి కాల్ చేయాలనుకున్న వాళ్ళు 0861233333100 లేదు అనుకుంటే 0861233332 ఈ రెండు నంబర్లో ఏదో ఒక నెంబర్కి డైల్ చేసి మీకు ఇష్టమైన పాటని ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రంలో ప్రసారమయ్యేటటువంటి హలో బిరుచి కార్యక్రమంలో వినండి. లైన్ కలవట్లేదు లేదా ఇతరత్ర కారణాల వల్ల కాల్ చేయలేకపోతే మరి ఇంకేం పర్వాలేదు. 9:30 నుంచి ప్రారంభమయ్యే హెలో అభిరుచి వాట్సాప్ మెసేజ్ల పాటల కార్యక్రమానికి మీరు వాట్సాప్ మెసేజ్ పంపించి కూడా మీకు ఇష్టమైన పాటని హెలో అభిరుచి కార్యక్రమంలో వినవచ్చు. వాట్సాప్ మెసేజ్ పంపించే విధానం, మీ పేరు, వివరాలతో పాటు మీరు ఏ చిత్రం నుంచి ఏ పాటని అయితే వినాలనుకుంటున్నారో దాన్ని క్లియర్గా మెన్షన్ చేసి 7901084151 అనే ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పంపించి కూడా మీకు ఇష్టమైన పాటని హలో అభిరుచి కార్యక్రమంలో వినవచ్చు. కార్యక్రమంలో మనం మొదటి శ్రోతతో మాట్లాడదాం, కానీ దానికన్నా ముందు మజ్ను చిత్రం నుంచి ఈ పాట మనందరి కోసం.

0: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో బిరుషి కార్యక్రమం. కార్యక్రమంలో మనం మొదటి శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: గుడ్ మార్నింగ్.
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: మేడం, చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపుపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి. మేడం బాగున్నారు? మేడం
0: నరేంద్ర గారు, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం.
0: ఈరోజు ఏ చిత్రం నుంచి ఏ పాట వినాలనుకుంటున్నారండి?
1: మేడం అఖండ సినిమా నుంచి అడిగా అడిగా అనే పాట కాదు మేడం.
0: తప్పకుండా అండి, అఖండ చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్నటువంటి పాట అయితే వచ్చేసింది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో బిరుజి కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: హలో, నమస్తే మేడం.
0: చెప్పండి, పేరు ఎక్కడి నుంచి? ఓకేనండి. ఏ చిత్రం నుంచి ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: అడవి రాముడు ఆగేసుకుని పాడాల్సిన పాట.
0: తప్పకుండా అండి, అడవి రాముడు చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్న పాటతో వచ్చేసింది. విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో తదుపరి శ్రోతతో మాట్లాడదాం. హలో,
2: నమస్తే మేడం.
1: నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి?
2: నా పేరు ఖాదర్ భాషా మేడం, బాలాజీ.
1: ఓకే భాషా గారు, ఏ చిత్రం నుంచి ఏ పాటను అనుకుంటున్నారు?
2: గ్రీకు వీరుల్లో ఓనాడు షేకింగ్ చేయింగ్.
1: తప్పకుండా అండి, గ్రీకు వీరుడు చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్నటువంటి పాట అయితే వచ్చేసింది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: శుభోదయం మేడం.
0: శుభోదయం అండి.
1: కావల్ అడవల గ్రామం నుంచి అహోబ్లం వెంకటేశ్వర. మన అనౌన్సర్లకు, ముఖ్యంగా గౌరవనీయులైన శ్రీ కావ్య శ్రీనివాస మేడం గారికి నమస్కారములు.
0: నమస్కారం. ఏ చిత్రం నుంచి ఏ పాటలు అనుకుంటున్నారు?
1: హనుమాన్ జై హనుమాన్ సినిమాలో ఆవకాయ ఆంజనేయ పాట ఉంది మేడం.
0: తప్పకుండా అండి, ఆ చిత్రం నుంచి మీరు కోరినటువంటి పాట అయితే ప్లే చేస్తున్నాను, విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: కార్యక్రమంలో తదుపరి శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి?
1: మేడం, తొమ్మల సరళ గోపినాథ్, బుజ్జిరెడ్డి పాలెం నుంచి మేడం.
0: ఓకే గోపినాథ్ గారు, ఏ చిత్రం నుంచి పాటను అనుకుంటున్నారు ఈరోజు?
1: గుంటూరు పాలెం నుంచి కుర్చీ మట్ట పెట్టి అనే పాట అండి మేడం.
0: తప్పకుండా అండి, గుంటూరు కారం నుంచి మీరు ఎంపిక చేసుకుంటే పాట అయితే వచ్చేసింది, విని అందించింది. ధన్యవాదాలు.

0: మీరింతవరకు హలో బ్రిజి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలు విన్నారు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
0: ఆకాశవాణి సింహపూరి FM కేంద్రం, సమయం 9:30. కార్యక్రమంలో ఇప్పుడు వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. ముందుగా ఈ మెసేజ్ పంపించారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి ప్రతాప్ గారు. వీరు కోరుతున్నారు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుంచి పాట.

కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్, మిర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డుబాబా మరియు మూసాపేట గ్రామ ప్రజలందరి కోసం కూడా సింహరాశి చిత్రం నుంచి ఈ పాట.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హెలో విరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ మెసేజ్ పంపించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రాజేశం, సరోజిని, మాయా మరియు వారి కుటుంబ సభ్యులందరి కోసం కూడా సరైన చిత్రం నుంచి పాట.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హలో బ్రిషి కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు ఊట్కూర్ నుంచి అరుణ, మోహన్, దివ్యభాయి, అజయ్ మరియు శృతి. వీరు కోరుతున్నారు గుడుంబా శంకర్ చిత్రం నుంచి ఈ పాట.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా
1: సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హలో బ్రిడ్జి కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి మెసేజ్ పంపించారు బొమ్మినేని లక్ష్మీనారాయణ.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హలో విరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేదా ఆయిషా. వీరు కోరుతున్నారు భద్రాచలం చిత్రం నుంచి ఈ పాట.

0: మీరింతవరకు హెలో పిరిచి కార్యక్రమంలో ఫోన్ ఇన్ అలాగే వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రోతలు కోరినటువంటి గీతాలు విన్నారు. ఆకాశవాణి సింగపూరి ఎఫ్ఎం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు.
1: కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి.
2: ఇప్పుడు మీరు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సందేశం వింటారు. అభివృద్ధి చెందిన దేశ నిర్మాణం కేవలం సాంకేతికతతోనే సాధ్యం కాదు. దాని బలాలను భవిష్యత్తు వృద్ధికి చోదక శక్తులుగా మార్చే సామర్థ్యంపై అది రూపుదిద్దుకుంటుంది. దేశం వికసిత భారత్ 2047 దిశగా పురోగమిస్తున్న ఈ తరుణంలో మనం అత్యాధునిక సాంకేతికల్లో పెట్టుబడులు పెడుతున్నాం, తయారీ రంగాన్ని బలోపేతం చేస్తున్నాం, ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వ పరిశ్రమలను నిర్మిస్తున్నాం. అయితే మన గొప్ప బలాలలో ఒకటైన చేనేత సంప్రదాయం మనతోనే ఉంది. ఈరోజు 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా సుస్థిరతకు, ప్రామాణికతకు, దృఢమైన సరఫరా వ్యవస్థలకు విలువనిచ్చే ఈ ప్రపంచం కోసం చేనేతను ఒక వ్యూహాత్మక రంగంగా చూడాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి వికసిత భారత్ 2047 దృక్పథం సమృద్ది, స్వావలంబన, సమ్మిళత్వం, సాంస్కృతిక విశ్వాసాలపై నిర్మించబడింది. చేనేత రంగం మన సంప్రదాయాన్ని, కొత్త ఆవిష్కరణలను ఒకచోటకు చేరుస్తుంది. అంతేకాకుండా మహిళల నేతృత్వంలో అభివృద్ది, గ్రామీణ వ్యవస్థాపకత, జీవనోపాధి, ప్రపంచస్థాయి పోటీతత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఈ దృక్పథానికి ప్రతిరూపంగా నిలుస్తుంది. ప్రతి చేనేత వస్త్రం వెనుక సంప్రదాయాన్ని కాపాడే ధైర్యం, ప్రతి దారాన్ని సరిగ్గా కుదిర్చే ఓర్పు, ప్రామాణికమైన హస్తకళ నిబద్ధత, తరతరాల జ్ఞానం ప్రతిబింబిస్తాయి. అందుకే చేనేత కేవలం ఒక కళ మాత్రమే కాదు, భారతదేశ నాగరికతకు ఉన్న అత్యంత గొప్ప బలాల్లో ఒకటి. మొట్టమొదటిసారిగా పత్తిని సాగు చేసి నేసిన సింధూలోయ నాగరికత నుంచి భారతీయ వస్త్రాలు ప్రపంచ వాణిజ్యంలో ఆధిపత్యం చెలాయించిన 18వ శతాబ్దం వరకు భారతదేశం వస్త్ర రంగ నైపుణ్యంలో ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పింది. ఒక ఉంగరం కూడా 25 మీటర్ల పొడవునా జాలువారెంత నాజూకైన బెంగాల్ ప్రఖ్యాత మస్లిన్, బెనారస్ పట్టు, కాంచీపురం నేతలు, పోచంపల్లి ఇక్కత్, లెక్కలేనన్ని ప్రాంతీయ సంప్రదాయాలు కలిసి భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను సంపాదించిపెట్టాయి. నేడు ప్రపంచం మళ్లీ ప్రామాణికమైన, సుస్థిరమైన, చేతితో తయారు చేసిన ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతోంది. ఆ నాయకత్వాన్ని మనం మళ్లీ సొంతం చేసుకోవడానికి ఇదొక చారిత్రాత్మకమైన అవకాశం. మన తదుపరి చేనేత విప్లవం కేవలం వస్త్రాలను మాత్రమే కాకుండా మన కళను, సంస్కృతిని, నూతన ఆవిష్కరణలను, నమ్మకాన్ని ఎగుమతి చేయాలి. తద్వారా ప్రతి చేనేత ఉత్పత్తిని బ్రాండ్ ఇండియాకు ఒక రాయబారిగా మార్చాలి. చేనేత పరిశ్రమ భారతదేశపు అతిపెద్ద కుటీర పరిశ్రమ. ఇది 35 లక్షలకు పైగా నేత కార్మికులు, అనుబంధ కార్మికుల జీవనోపాధికి ఊతమిస్తోంది. వీరిలో దాదాపు 72% మంది మహిళలే ఉన్నారు. గత దశాబ్ద కాలంలో ప్రభుత్వం ముడి పదార్థాల సరఫరా పథకం, 797 చేనేత క్లస్టర్లు, 124,000 పైగా ఆధునిక మగ్గాలు, దాదాపు 97,000 మంది చేతి వృత్తిదారులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ద్వారా ఈ రంగాన్ని బలోపేతం చేసింది. అలాగే ప్రొడ్యూసర్ కంపెనీలు జీఐ ట్యాగ్ ఉన్న ఉత్పత్తులు, హ్యాండ్లూమ్ మార్క్, ఇండియా హ్యాండ్మేడ్ సర్టిఫికేషన్, అర్బన్ హాట్లు, డిజైన్ రిసోర్స్ సెంటర్లు వంటి కార్యక్రమాలతో ఈ రంగం మరింత బలోపేతమైంది. అదేవిధంగా నేడు 29 నేత కార్మికుల సేవా కేంద్రాలు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, డిజైన్ అభివృద్ధి, ముడి పదార్థాల సహాయం, మార్కెట్ అనుసంధానాల ద్వారా పూర్తిస్థాయి మద్దతును అందిస్తున్నాయి. అలాగే అధునాతన శిక్షణను అందించేందుకు ప్రత్యేకమైన అధిక విలువ కలిగిన చేనేత ఉత్పత్తుల అభివృద్ధికి 11 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థలను బలోపేతం చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు చేనేతను ఒక సంక్షేమ కార్యక్రమంగా చూడటం నుంచి ప్రపంచ స్థాయిలో పోటీపడే సృజనాత్మక పరిశ్రమగా మార్చే దిశగా వచ్చిన మార్పును సూచిస్తున్నాయి. ఈ ఏడాది జాతీయ చేనేత దినోత్సవం 500కు పైగా జిల్లాలలోని 1800 క్లస్టర్లను బలోపేతం చేస్తుంది. ఇది 65 లక్షల మంది నేత కార్మికులకు, చేతి వృత్తిదారులకు లబ్ది చేకూరుస్తుంది. హ్యాండ్మేడ్ ఇన్ ఇండియాను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బ్రాండ్గా నిలబెడుతుంది. భారతదేశ చేనేత ప్రయాణంలో ఆవిష్కరణ ఎల్లప్పుడూ ఒక అంతర్భాగంగానే ఉంది. మహాత్మాగాంధీ అంబర్ చరక మరింత సమర్థవంతంగా నూలు వడకడానికి సులభతరం, వేగవంతం చేసి స్వావలంబన లక్ష్యాన్ని ముందుకు నడిపించింది. ఇటీవలే అస్సాంలోని మైనామగ్గం, శివసాగర్లో అభివృద్ధి చేసిన చిత్రరంజన్ చేనేత మగ్గం, మెరుగైన మగ్గం రూపకల్పన నేతనను ఎంత సులభతరం మరింత ఉత్పాదకంగా చేయగలవో నిరూపించాయి. ఈ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సహకారంతో స్థాపించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ దివ్యాంగులతో సహా ఇతరుల కోసం శారీరక శ్రమను తగ్గించి ఉత్పాదకతను మెరుగుపరిచే తేలికైన బలమైన సులభమైన మగ్గాలను అభివృద్ది చేస్తోంది. ఈ కేంద్రం ఆధ్వర్యంలో హ్యాండ్లూమ్ 4.0 కార్యక్రమం ఉత్పాదకత నాణ్యత నిర్వహణ పర్యవేక్షణకు డిజిటల్ సాధనాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తుంది. దీనిని రాష్ట్రాల వ్యాప్తంగా విస్తరించే ముందు 100 మగ్గాలతో పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. సాంకేతికత చేనేత కార్మికుడికి సాధికారిత కల్పించాలి తప్ప అతని స్థానాన్ని ఆక్రమించకూడదు. విజియో ఎన్ఎక్స్టీ వంటి వేదికలు డిమాండ్ను అంచనా వేయడానికి డిజైన్ ట్రెండ్స్ ను గుర్తించడానికి అసలైన చేనేత ఉత్పత్తుల ప్రామాణికతను ధృవీకరించడానికి నేత కార్మికులను నేరుగా ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించేందుకు సహాయపడతాయి. అదే సమయంలో ప్రీమియం పట్టు సహజ దారాలు సుస్థిర నారలు వినూత్న మిశ్రమాలలోకి ఉత్పత్తులను విస్తరించి అధిక విలువగల ఉత్పత్తులను సృష్టించి కొత్త మార్కెట్ల అవకాశాలను అందుకోవచ్చు. మెరుగైన బ్రాండింగ్ విలువ జోడింపు నేరుగా మార్కెట్ అందుబాటుతో ఈ ఆవిష్కరణలు నేత కార్మికుల ఆదాయాలను పెంచుతాయి. రాబోయే సంవత్సరాలలో ప్రతి నేత కార్మికుడు నెలకు 50,000 రూపాయల గౌరవప్రదమైన ఆశాజనకమైన ఆదాయాన్ని పొందేలా చేయడమే మా లక్ష్యం. చేనేత పరిశ్రమ భవిష్యత్తు చాలా వరకు మార్కెట్ల ఆలోచన విధానంపైనే ఆధారపడి ఉంటుంది. మన నేత కార్మికులు కేవలం శ్రామికులు మాత్రమే కాదు, వారు పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, విలువ సృష్టికర్తలు. బ్రాండ్లను నిర్మించుకోవడానికి, విలువ శ్రేణిలో వృద్ధి చెందేందుకు, ప్రపంచ మార్కెట్లను చేరుకోవడానికి వారికి అవకాశం కల్పించి మనం చేనేతను భారతదేశ అత్యంత చైతన్యవంతమైన సృజనాత్మక పరిశ్రమలలో ఒకటిగా మార్చవచ్చు. నేత తదుపరి అధ్యాయాన్ని తీర్చిదిద్దడానికి వారసత్వాన్ని, సాంకేతికతను, సృజనాత్మకతను, వ్యాపార నైపుణ్యాన్ని కలపాలని భారతీయ యువతకు ఇది ఒక పిలుపు. ఈ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మన నేత కార్మికులను మన వారసత్వ సంరక్షకులుగా మాత్రమే కాకుండా భారత ప్రగతికి రూపశిల్పులుగా కూడా గౌరవిద్దాం. చేనేతను మన దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకుందాం. మనం కొనే ధరించే ప్రతి చేనేత వస్తువు ఒక నేత కార్మికుని జీవనోపాధిని బలపరుస్తుంది, సంప్రదాయాన్ని పరిరక్షిస్తుంది, భారతదేశ గాథను ప్రపంచానికి చాటి చెబుతుంది. చేనేతను ఎంచుకోవడం ద్వారా మనం మన వారసత్వాన్ని ధరించడమే కాదు, వికసిత్ భారత్ భవిష్యత్తును నేయడంలో కూడా సహాయపడతాం. ఇప్పటి వరకు మీరు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సందేశం విన్నారు. ఇక ఇప్పుడు బెస్ట్ మార్కెటింగ్ విభాగంలో జాతీయ చేనేత అవార్డు గ్రహీత తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన నక్కా వెంకటేశ్వరరావుతో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త రావెల సాయి గిరీష్.
3: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. భారతీయ చేనేత సాంప్రదాయానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో మన నేతన్నల కృషి అమోఘం. తరతరాలుగా వారసత్వంగా వచ్చిన కళను ఆధునిక మార్కెటింగ్ తో మేళవిస్తూ చేనేత ఉత్పత్తులను దేశ విదేశాలకు పరిచయం చేస్తూ ఉన్న అనేక మంది చేనేత కళాకారులు నేడు మనకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తులలో ఒకరు తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన ప్రముఖ చేనేత కళాకారులు శ్రీ నక్కా వెంకటేశ్వరరావు గారు. చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ లో విశేష కృషి చేసి బెస్ట్ మార్కెటింగ్ విభాగంలో జాతీయ చేనేత అవార్డు అందుకోవడం ద్వారా వెంకటగిరి చేనేతకు జాతీయ స్థాయిలో మరింత గౌరవాన్ని తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా వారి విజయ ప్రస్థానం, చేనేత రంగంలో వారి అనుభవాలు, మార్కెటింగ్ లో అనుసరించిన వినూత్న విధానాలు, వీటి గురించిన వివరాలు ఇప్పుడు మనకు అందించేందుకు వెంకటేశ్వరరావు గారు మనతో ఇప్పుడు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్.
4: నమస్కారం అండి.
3: సార్, ముందుగా మీకు మన ఆకాశవాణి తరపు నుంచి కంగ్రాచులేషన్స్ సార్. సార్, మరి కార్యక్రమంలో ముందుగా మీ కుటుంబం చేనేత రంగంలోకి ఎలా వచ్చింది, సో మీ ప్రయాణం ఎలా జరిగింది, ఈ అవార్డు వరకు ఆ వివరాలు?
4: మొదటగా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మన ఆకాశవాణి శ్రోతలందరికీ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. జాతీయ స్థాయిలో మాకు ఉత్తమ మార్కెటింగ్ విభాగంలో అవార్డు రావటం చాలా సంతోషకరమైనటువంటి విషయము. మా సంస్థ నక్కా వెంకటరమయ్య గారి, మా ఫాదర్ గారు 60 సంవత్సరాల క్రితము వారు మా సంస్థను స్థాపించడం జరిగింది. వారు మొదటగా మంచి చేనేత కళాకారులు. వారు అనేక మంది చేనేత కళాకారులకి, అవార్డు గ్రహీతలకు కూడా వారు పని నేర్పించడం కూడా జరిగింది. ఆ కోవలో వారు చిన్న వ్యాపారం చేసుకుని 1967లో వ్యాపారం స్థాపించడం జరిగింది. అప్పుడు వారు ముగ్గురు కలిసి ఒక వ్యాపార సంస్థను స్టార్ట్ చేసి తద్వారా ముందుకు పోయి 1990లో వేరైన తర్వాత నక్కా వెంకటరమణయ్య గారే సంస్థను కంటిన్యూ చేయటం, వారికి తోడ్పాటుగా నక్కా వెంకటేశ్వరరావు గారు, నేను, మా సోదరుడు నక్కా దుర్గాప్రసాద్ కలిసి మా తండ్రి గారికి సపోర్ట్ గా ఉండి వ్యాపారం నడిపించుకుంటూ వస్తున్నాం. ఆ కోవలో మా ఫాదర్ ఇప్పుడు కూడా క్వాలిటీ విషయంలో కానీ నాణ్యత విషయంలో కానీ మంచి డిజైన్స్ ఎప్పటికప్పుడు ఏ తరానికి సంబంధించినటువంటి డిజైన్స్ ని ఆ తరానికి అందించే విధంగా కూడా వారు అనేక నైపుణ్యం కలిగినటువంటి జామదాని వర్గంలో మంచి దిశ. ఆ కోవకు సంబంధించి దానికి ఎప్పుడు కూడా వాళ్ళు రాజీ పడేవాళ్ళు కాదు, క్వాలిటీ విషయంలో కానీ పని విషయంలో కానీ. అప్పుడు ఆయన చేస్తున్నటువంటి ఆ ఇది మాకు కూడా ఆ వ్యాపారంలో మేము అదే పందాలో మేము కూడా నడవటం కూడా జరిగింది. తర్వాత మా పిల్లలైన నాకు ఇద్దరు పిల్లలు, మా పిల్లలు ఒక పెద్ద అబ్బాయి జయకుమార్ అతను ఎంటెక్ చేసి స్ట్రక్చరల్ ఇంజనీర్ గా చేసి కూడా వారు కూడా ఇప్పుడు వ్యాపారంలో మాకు సపోర్ట్ గా ఉన్నారు. రెండో అబ్బాయి సుమంత్ ఆర్కిటెక్చర్ చేసి కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్ మరియు మా సంస్థకు సంబంధించినట్టుగా అనేక టెక్నికల్ విషయాల్లో కూడా మాకు తోడ్పాటుగా ఉండటం కూడా జరిగింది. అంతేకాకుండా మేము ఈ రోజు ఈ విజయం నాకు రావడానికి కారణము మా తండ్రి కాడి నుంచి మా కుటుంబ సభ్యులందరూ కూడా మాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం అనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు మాతో నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు గాను మా కుటుంబ సభ్యులతో పాటు మాకు నేతలు నేసేటటువంటి కళాకారులందరూ కూడా ఎంతో సంతోషకరంగా ఆహ్లాదకరంగా నన్ను ఆశీర్వదించడం కూడా చాలా ఆనందదాయకంగా అనిపించింది అనేసి ఈ సందర్భంగా శ్రోతలకు తెలియజేస్తున్నాను.
3: సార్, మన రాష్ట్రంలోనే అనేక చేనేత చీరలు ఉండడం జరుగుతూ ఉంది, మరి వెంకటగిరి చీరకు ఉన్న ప్రత్యేకత ఏంటి అన్నింటిలో కల్లా?
4: వెంకటగిరి చీరలు గతంలో రాజుల కాలం నుంచి కూడా పోషించడం జరిగిందండి. చాలా నైస్ పోగులు, అప్పట్లో 145 నెంబర్ దారంతో కూడా నేయటం కూడా జరిగింది. ఆ రోజుల్లో జామదాని వర్క్ గాని ఈ టెక్నిక్ మిగతా దగ్గరలా ఉన్నప్పటికి కూడా అంత నైస్ దారంతో నేసే పరిస్థితి మిగతా దగ్గరలు లేదు. ఒకవేళ నేసిన ముతక రకాలు అంటే 80s 60s అట్లాంటి కౌంట్స్ తో నేస్తూ ఉంటారు. అది కాకుండా ఈ నేత చూస్తే మీకు గ్రాఫ్ గీసినట్టుగా ఉంటుంది, ఆ డిజైన్ కూడా గ్రాఫ్ గీసినట్టుగా ఉంటుంది. చూస్తే ఆ డిజైన్ మిగతా డిజైన్ తో పోల్చుకుంటే ఒక డిఫరెంట్ గా ఉంటుంది. నేత కూడా అయితే ప్రతి వాటికి కూడా చాలా స్మూత్ గా ఉంటుంది.
3: సార్, మనం మార్కెటింగ్ గురించి మాట్లాడితే కనుక, సో మీరు ఈ మార్కెటింగ్ చేసేటప్పుడు ఎలాంటి ప్రత్యేక వ్యూహాలను అమలు పరిచారంటారు?
4: మొదటిగా క్వాలిటీ కంపల్సరీగా మెయింటైన్ చేస్తాం మేము, ఎప్పుడు కూడా క్వాలిటీలో రాజీ పడము. ఇంకోటి ఏ టయానికి సంబంధించినటువంటి ఏ కాలానికి సంబంధించినటువంటి ఆ కాలానికి సంబంధించిన డిజైన్స్ చేయటము, ఇతర ప్రాంతాల్లో చేసినటువంటి అనేక డిజైన్లకు కూడా వాటికి పోటీగా ఎప్పటికప్పుడు మా డిజైనర్స్ ద్వారా డిజైన్ చేయించటము. గతంలో వెంకటగిరి చీరలంటే పెద్దవాళ్ళు పెట్టేదనే నానుడు ఉండేది, ఇప్పుడు కాలేజీ స్టూడెంట్స్ కాడు కూడా ఈ మా చీరలు కట్టే విధంగా కూడా ఇది చేయటం జరుగుతుంది. అందువల్లే ఈరోజు అనేక సాధనాలు వచ్చినాయి, వాట్సాప్లు అనేసి, ఫ్లిప్కార్ట్స్ అనేసి, ఇట్లా ఆన్లైన్ ఇవన్నీ కూడా వచ్చినప్పటికి కూడా మేము అనుసరించే క్వాలిటీ విషయంలో కానీ డిజైన్ల విషయంలో కానీ మాకు మంచి డిమాండ్ రావటం జరిగింది.
3: సార్, మార్కెటింగ్ అంటే కేవలం మనకి చాలా ఈజీ వర్క్ కాదు, సో అక్కడ మనకి చాలా సవాళ్లు కూడా ఉంటాయి. సార్, మీకు ఎదురైన సవాళ్ళు ఏంటి, వాటిని మీరు ఏ విధంగా పరిష్కరించారు?
4: సవాళ్ళు అంటే ఇప్పుడు ఆన్లైన్ లో అనేక మంది దీనికి డూప్లికేట్లుగా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి డిజైన్స్ అయితేనేమి, క్వాలిటీ అయితేనేమి, తక్కువ రకం క్వాలిటీస్ కూడా ఆన్లైన్ లో ఫొటోస్ తీసి పెట్టడము, దానివల్ల మాకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పటికి కూడా ఒకసారి మా దగ్గర తీసుకున్నప్పుడు వ్యక్తులకు మళ్ళీ మళ్ళీ మాకే ఆర్డర్ ఇవ్వటము చేయటం కూడా జరుగుతుంది.
3: సార్, మరి వినియోగదారులు నకిలీ చేనేతను అండ్ అసలు చేనేతను ఏ విధంగా గుర్తించాలంటారు?
4: నకిలీ చేనేత ఉత్పత్తులు నేడు చేనేత రంగం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. యంత్రాలతో తయారైన వస్త్రాలను చేనేత పేరుతో విక్రయించడం వల్ల అసలు చేనేతలకు అన్యాయం జరుగుతుంది. దీని ప్రభావం కేవలం అమ్మకాలపైనే కాదు, నేత కార్మికుల జీవనోపాధి, సంప్రదాయ కళ, మొదటిగా నకిలీ ఉత్పత్తులు తక్కువ ధరకు మాత్రమే లభించడం వల్ల అసలు చేనేత ఉత్పత్తులు విక్రయాలు తగ్గుతున్నాయి. ఒక చేనేత చీరను తయారు చేయడానికి నేత కార్మికుడు చాలా రోజుల పాటు కష్టపడాల్సిన అవసరం ఉంది. నూలు ఎంపిక, రంగులు వేయటం, మగ్గంపై నేయించటం, ప్రతి దశలో ఎంతో నైపుణ్యము సమయము అవసరం ఉంటుంది చేనేతకి. కానీ పవర్ నుండి ఆ పరిస్థితి కాదు. యంత్రాలతో అదే తరహా డిజైన్ చాలా తక్కువ సమయంలో తయారు చేసి చేనేత పేరుతో విక్రయిస్తే వినియోగదారుడు ధర చూసి దాన్నే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల అసలు చేనేత కార్మికుడికి తగిన ఆదాయం అందదు. అందుకే నకిలీ ఉత్పత్తులను అరికట్టడం అనేది చేనేత రంగం పరిరక్షణలో అత్యంత కీలకమైనటువంటి అంశం అనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. వినియోగదారులు కూడా కొంత అవగాహనతో అసలు చేనేతను గుర్తించడం, మొదటగా ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి హ్యాండ్లూమ్ మార్క్ అయితేనేమి, ఉత్పత్తులు కొనుగోలు చేసేటప్పుడు మంచి అయినటువంటి భౌగోళిక గుర్తింపు పొందినటువంటి వెంకటగిరి, ఉప్పాడ, పోచంపల్లి, ధర్మవరం వంటి చేనేత ఉత్పత్తులను విశ్వసనీయ సంస్థలు, ప్రభుత్వ ఎంపోరియాల నుండి కొనుగోలు చేయటమే కాకుండా అసలు చేనేత వస్త్రం చిన్న చిన్న అసమానతలు కనిపిస్తాయి. అంటే ఇప్పుడు చేనేతకి పవర్ లూమ్కి తేడా ఏమిటంటే, చేనేత మగ్గంలో నేస్తే అంచులో ఉన్నటువంటి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాలని ఒకటి ఉంటాయి, అదే పవర్ లూమ్ లో ఆ రంధ్రాలు ఉండదు, డైరెక్ట్ గా చేయటం జరుగుతుంది. అలాగే ఇచ్చు తగ్గులుగా ఉంటుంది. చేనేతకి అయితే ఈవెన్ గా నేత ఒకటేగా ఆడటం జరగదు, ఎందుకంటే చేస్తూ మనిషి చేస్తూ ఉంటాడు కాబట్టి ఈవెన్ గా ఉండదు. అదే పవర్ లూమ్ లో అయితే గట్టిగా ఒకటే పద్ధతిలో ఉండటం జరుగుతుంది. అదొక పాయింట్ గా దాన్ని గమనించవచ్చు. అదే విధంగా గుడ్డ స్ట్రెంగ్త్, చేనేతతో నేసినటువంటి చీర చాలా స్ట్రెంగ్త్ గా ఉంటుంది. పవర్ లూమ్ లో నేసిన చీర ఎక్కువసారి షటిల్ ఇది ఆడటం వల్ల అది వీక్ అవటం కూడా జరుగుతుంది. అదే కాకుండా మనకు పవర్ లూమ్ లో మంచి క్వాలిటీ నూలు వాడకపోతే ప్రొటెక్టెడ్ అనే ఒక ఫైబర్, ఇది దీని వల్ల యారంలో ఉన్నటువంటి సన్న సన్న నిండు లాంటి పట్టడం జరుగుతుంది. తద్వారా మనం చేనేతని పవర్ లూమ్ గురించి కూడా గుర్తించగల అవసరం ఉంది. అంతేకాకుండా చేనేత చీర కట్టుకుంటే చల్లగాను గాలి తోలటం గానీ ఇవన్నీ ఉంటుంది. పవర్ లూమ్ లో అటువంటి అవకాశాలు తక్కువగా ఉంటుంది.
3: సార్, ఇప్పుడు మనమైతే కనుక డిజిటల్ యుగంలో ఉన్నాము, అంటే ఇక్కడ మనకి సోషల్ మీడియా అండ్ ఈ కామర్స్ ఇవన్నీ కూడా పోటా పోటీగా ఎదుగుతూ ఉన్నాయి. ఇవి ఈ చేనేత రంగానికి ఎంతవరకు ఉపయోగపడుతూ ఉన్నాయి?
4: నేటి డిజిటల్ యుగంలో చేనేత రంగానికి అపారమైన అవకాశాలు ఏర్పడ్డాయి. ఒకప్పుడు చేనేత ఉత్పత్తులు స్థానిక మార్కెట్లకే పరిమితమయ్యేవి, కానీ ఇప్పుడు సాంకేతిక అభివృద్ధితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులను నేరుగా చేరుకునే అవకాశం నేతలకు లభిస్తుంది. ఇది చేనేత రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పుగా చెప్పవచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదిక అయినటువంటి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సప్ చేనేత ఉత్పత్తులను ప్రచారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒక అందమైన చీర ఫోటో మాత్రమే కాకుండా ఆ చీర వెనుక ఉన్న నేతన్న శ్రమ, నూలు వంటి వస్త్రాలుగా మారే ప్రక్రియ, ప్రతి డిజైన్ లో దాగి ఉన్న సంప్రదాయం, రకరకాల మాధ్యమాల్లో ప్రజలకు చూపించడం జరుగుతుంది. అందువల్ల నేటి వినియోగదారుడు వస్తువును మాత్రమే కాదు దాని వెనుక ఉన్న కథను కొనుగోలు చేస్తున్నాడు. అలాగే ఈ కామర్స్ వేదికగా చేనేత రంగానికి మరింత బలాన్ని ఇస్తున్నాయి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనేక ఆన్లైన్ ప్లాట్ఫారంలతో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి జెమ్ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా విదేశాలకు కూడా చేనేత ఉత్పత్తులను విక్రయించే అవకాశం ఏర్పడింది. మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా వినియోగదారునికి చేరుకోవడం వల్ల నేత కార్మికులకు మెరుగైన ధర లభిస్తుంది. డిజిటల్ చెల్లింపులు, కొరియర్ సేవలు, ఆన్లైన్ ఆర్డర్లు వ్యవస్థలు చిన్న నేతలకు పెద్ద మార్కెట్ లో పోటీ పడే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
3: సార్, వెంకటగిరి చీరలకు అంటే దేశ విదేశాల్లో డిమాండ్ ఎలా ఉందంటారు? విదేశీ వినియోగదారులు ఏ అంశాలను ఎక్కువగా మెచ్చుకుంటున్నారు ఈ వెంకటగిరి చీరల్లో ప్రత్యేకంగా?
4: వెంకటగిరి చీర గతంలో మన ఇండియాలోనే కొన్ని ప్రాంతాలు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఆంధ్ర, తమిళనాడు, ఢిల్లీ, బాంబే లాంటి ప్రాంతాల్లో మన వెంకటగిరి చీరలో డిమాండ్ గా ఉండేది. ఒక చలి ప్రాంతాలైనటువంటి కర్ణాటక ఇటువంటి ప్రాంతాల్లో కొంచెం తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ డిజైన్లు, వీటి పరిస్థితి చూసుకొని అన్ని దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా మన చీరలకి డిమాండ్ రావటం అనేది జరిగింది. అన్ని దగ్గర నుంచి ఆర్డర్లు రావటము, వాళ్ళు చూసి బాగా నచ్చటము ఇవన్నీ కూడా జరిగింది. అంతేకాకుండా విదేశాల్లో వాళ్ళు మన మన సాంప్రదాయానికి సంబంధించినటువంటి ప్రతి ఈ పండుగలు అయితేనేమి, ఇతరేతర కార్యక్రమాలు చేసేటప్పుడు తప్పకుండా చీరలు ధరించే పరిస్థితి రావటం జరిగింది. వాళ్ళు తప్పకుండా వెంకటగిరి చీరని ఎక్కువ మంది తీసుకోవటం మాకు చాలా సంతోషకరమైన విషయము. వాళ్ళ దగ్గర కూడా అక్కడ అప్పుడప్పుడు ఆర్డర్స్ రావటం, సంవత్సరంలో ఒకటి రెండు డబ్బాలు వచ్చి వాళ్ళు బల్క్గా తీసుకోవటం కూడా జరుగుతుంది.
3: సార్, ఈ చేనేత రంగానికి సంబంధించి మాట్లాడితే యువత పాల్గొనడం తగ్గుతుందని చెప్పి అంటూ ఉన్నారు, మరి ఈ రంగం వైపు యువతను ఆకర్షించడానికి ఏం చేయాలంటారు?
4: తప్పకుండా. ఇప్పుడు ఏమవుతుందంటే, గతంలో వేజెస్ చాలా తక్కువగా ఉండేది, కేవలము కాటన్ ఐటమే నేయటము, అందువల్ల వేజెస్ తక్కువ రావటము, దానికి తగ్గ పోటీ తట్టుకొని ఆ చీరలు అమ్మేటప్పటికి కొంచెం కష్టతరమైన పరిస్థితులు. ఇప్పుడు ఫస్ట్ రావటము, కొత్త డిజైన్స్ కూడా కొంచెం నైపుణ్యం కలిగినటువంటి డిజైన్స్ రావటం, ఇవన్నీ రావటం వలన పిల్ల కొంచెం రేటు కూడా గిట్టుబాటు ధర రావటం కూడా జరుగుతుంది. అందుకే ఇప్పుడు ఎప్పటికి కూడా చేనేత కళ భారతదేశం ఉన్నంత వరకు చేనేత కళ ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుందనేసి నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగాల్లో, అన్ని రంగాల్లో కూడా కొంతకాలం తర్వాత ఏదో ఒక పరిస్థితి రావటము, అక్కడి నుంచి చాలా మంది ఇబ్బంది పడటం అంటే జరుగుతుంది. కానీ చేనేత రంగంలో ఒడిదుడుగులు ఉన్నప్పటికీ కూడా శాశ్వతంగా ఉంటుందనేసి నా అభిప్రాయము. రానున్న రోజుల్లో సరైన ప్రోత్సాహము, గిట్టుబాటు ధరలు ఈ రావటం వల్ల రానున్న తరం వారు కూడా వస్తారనేసి నా అభిప్రాయం.
3: సార్, మరి ఈ చేనేత కార్మికుల యొక్క సంక్షేమం, మార్కెటింగ్, ఉపాధి అవకాశాల పెంపు కోసం ప్రభుత్వం ఎలాంటి తోడ్పాటును అందిస్తుందంటారు?
4: ప్రభుత్వం కూడా చేనేత రంగం అభివృద్ధికి అనేక చర్యలు, చేనేత కార్మికులకు నూలు సబ్సిడీ, తక్కువ వడ్డీ రుణాలు, వర్కింగ్ క్యాపిటల్ సౌకర్యాలు, డిజైన్ అభివృద్ధి, నైపుణ్య శిక్షణ, ఆధునికీకరణ మగ్గాల వినియోగంపై శిక్షణ వంటి కార్యక్రమాలు అమలు చేస్తుంది. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమంలో క్లస్టర్ అభివృద్ధి, సాధారణ సౌకర్య కేంద్రాల ఏర్పాటు, మార్కెటింగ్ సహాయము, ప్రదర్శనలు, ఎక్స్పోలు ఇవన్నీ చేస్తున్న ఆరోగ్య బీమా, జీవిత బీమా, పెన్షన్ వంటి సంక్షేమ పథకాలు కూడా నేతలకు భరోసా కల్పిస్తున్నా కూడా ప్రస్తుత ప్రభుత్వం వోకల్ ఫర్ లోకల్, మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తుంది. కానీ ఇందులో చేనేతలకు ప్రత్యేక స్థానం ఉంది. జిఐ ట్యాగింగ్ కూడా మాకు 2010లో వెంకటగిరికి రావటం జరిగింది. ఉప్పాడ, ధర్మవరం, పోచంపల్లి వంటి చేనేత ఉత్పత్తులు కూడా దేశంలో మరింత ప్రచారం చేస్తున్నారు. ఇండియన్ హ్యాండ్లూమ్ బ్రాండ్ ద్వారా నాణ్యమైన చేనేత ఉత్పత్తులను ప్రత్యేక గుర్తింపు కల్పిస్తున్నారు. అయితే అవకాశాలతో పాటు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. డిజిటల్ యుగంలో

0: అవగాహన లోపం, ఆన్లైన్ మార్కెటింగ్ పై సరైన శిక్షణ లేకపోవడం, నకిలీ చేనేత ఉత్పత్తుల విక్రయం, యువత చేనేత వృత్తి పై పెద్ద ఆసక్తి చూపకపోవడం సమస్యలు కూడా ఉన్నాయి. వీటిని అధిగమించాలంటే ప్రభుత్వం, చేనేత సహకార సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి నేత కార్మికులకు డిజిటల్ మార్కెటింగ్, బ్రాండింగ్, ఈ కామర్స్ నిర్వహణపై మరింత శిక్షణ కల్పించాల్సిన నిర్ణయం ఉంది. చేనేత కేవలం ఒక వృత్తి కాదు, అది మన సంస్కృతి, సంప్రదాయం, కళాత్మకమైనటువంటి ప్రతీక. డిజిటల్ సాంకేతికతను సమర్థంగా వినియోగించుకుంటూ, ప్రభుత్వ మద్దతును సద్వినియోగం చేసుకుంటూ నేతన్నల శ్రమను తగిన గుర్తింపు, గౌరవం, ఆదాయం లభిస్తుందని, అదే నిజమైన ఆత్మనిర్భర చేనేతకు పాటలు వేస్తుందని నా అభిప్రాయం.
1: సార్, మరి రాబోయే రోజుల్లో వెంకటగిరి చేనేతను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు మీరు ఎలాంటి లక్ష్యాలు పెట్టుకుని ఉన్నారు?
0: అదే ఇప్పుడు మీకు చెప్పినట్లు విధంగానే విదేశాల్లో కూడా, ఇప్పుడు బంగ్లాదేశ్, కొన్ని దేశాల్లో మన ఎక్స్పోర్ట్ అయితే ఏ దేశం నుంచి ఉందో అక్కడ నుంచి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నిక్స్ అన్ని కూడా కొంత అధ్యయనం చేసి వాటికి డీటుగా మన వెంకటగిరి చీరని తీసుకొని పోవాలని, అలాగే కేవలం చీరలే కాకుండా డ్రెస్ మెటీరియల్స్, హ్యాంగర్స్ మెటీరియల్స్ మొదలుకున్నటువంటి అన్ని కూడా మన ఈ టెక్నిక్స్ తో చేస్తే మంచి డిమాండ్ విదేశాలకు కూడా ఉంటుంది, తద్వారా విదేశీ మార్గద్రవ్యం కూడా మన భారతదేశానికి ఉంటుందని నా అభిప్రాయం.
1: సార్, మరి మీ విజయంలో కుటుంబ సభ్యులు, నేయకాలు, సహచరుల పాత్ర గురించి వివరిస్తారా?
0: మేము చేసినటువంటి, ఎప్పుడైతే ఒక వేవర్ని మేము తీసుకుంటామో ఆ వేవరు వాళ్ళని ఆ పని కంటిన్యూగా ఏ టైం వచ్చినా కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన ముడిసరుకు అయితేనేమి, వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయటం అయితేనేమి, మొదటి అన్ని విషయాలు కూడా మేము చూడటం జరుగుతుంది. అందువల్లే మా కళాకారులు, నేత కళాకారులందరూ కూడా మా మీద ఎంతో ఆప్యాయంగా, అభిమానంగా కూడా ఉంటారనేసి సందర్భం జరుగుతుంది. అదేవిధంగా మా కుటుంబ సభ్యులు అందరూ కూడా మాకు ఈ విజయంలో తోడ్పడినందుకు వాళ్ళందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే మేము సప్లై చేసినటువంటి షాప్ వాళ్ళు అయితేనేమి అందరూ కూడా మాకు ఈ క్వాలిటీని ఫుల్ గా వాళ్ళు సపోర్ట్ చేసినందుకు ఈ సందర్భంగా మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
1: సార్, మొదట్లో మీరు జామ్దాని అనే పదాన్ని ప్రస్తావించారు కదా, సో ఈ వెంకటగిరి చీరల్లో జామ్దానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి?
0: ఇప్పుడు పొన్న చిట్ అని ఉంది. ఇప్పుడు మన వెంకటగిరి చీరలకి 17 జాతీయ అవార్డులు రావటం జరిగింది. ఆ 17 కూడా డిజైన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఆ డిజైన్ లో నేత కానీ, ఆ పూతలు తీసే టెక్నిక్స్ కానీ అన్ని డిఫరెంట్ గా ఉంటుంది. నేను చెప్పి మీకు మొదటగా చెప్పినట్టు మనం గ్రాఫ్ గీసి పెయింట్ చేస్తే ఎట్టుంటుందో ఆ విధంగా ఉంటుంది అనమాట ఆ జామ్దాని వర్క్ మా వెంకటగిరిలో అనేసి చెప్పారు. అలాగే ఇక్కడ ఉన్న కళాకారులు నేత కానీ, ఆ నేత టెక్నిక్ కానీ డిఫరెంట్ గా ఉంటుంది.
1: సార్, మరి ఈ చేనేత రంగంలోకి రావాలనుకునే యువ పారిశ్రామికవేత్తలకు మీరు ఇచ్చే ముఖ్యమైన సూచనలు ఏమిటి?
0: తప్పకుండా అండి, మా చేనేత కళలో ఉన్నటువంటి టెక్నిక్స్ నేర్చుకుంటే తప్పకుండా కూడా యువత నెలకి మినిమం 30-40 వేలు నుంచి ఇంకా ఎక్కువ కూడా కొనే పరిస్థితి కూడా ఇప్పుడు రోజుల్లో ఉందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దాని ద్వారా రాబోయే రోజుల్లో ఈ సాఫ్ట్వేర్ రంగం కన్నా ఇంట్లో కూర్చొని ఈ పని చేసుకుంటే మేలు అనే పరిస్థితి కూడా రాబోయే రోజుల్లో వస్తుంది. ఆ పరిస్థితి ఇచ్చినప్పుడు యువత కూడా ఇక్కడే టెక్నిక్స్ కూడా కంటిన్యూ అవుతారనేసి నా అభిప్రాయం.
1: సార్, కార్యక్రమంలో చివరిగా ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మన ఆకాశవాణి శ్రోతలకు మీరు చెప్పదలుచుకున్న సందేశం సార్?
0: ప్రతి ఒక్కరు కూడా చేనేత వస్త్రాలు ధరించాలా, చేనేత వస్త్రాన్ని ప్రోత్సహించాలా. ఒక చేనేత వస్త్రం మనం తీసుకుంటే ఒక చేనేత కుటుంబానికి మనం ప్రోత్సహించినందుగా నేను భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆకాశవాణి శ్రోతలందరూ కూడా చేనేత వస్త్రాలు ధరించాలనేసి ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ఆకాశవాణికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను.
1: సార్, ఇంతవరకు ఇలాంటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: మీరు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ఆకాశవాణికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను.
1: ఇంతవరకు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బెస్ట్ మార్కెటింగ్ విభాగంలో జాతీయ చేనేత అవార్డు గ్రహీత తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన నక్కా వెంకటేశ్వరరావు గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆర్ఎస్ వాణి విజయవాడి కేంద్రం రావోయ్ అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా తూర్పు వెళ్లే రైలు, ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి.

శుభాకాంక్షలు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన సామవేదం షణ్ముఖ శర్మ గీతం కోటి సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్.

కార్యక్రమంలో ఇప్పుడు వెలుగు నీడలు. ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన కొసరాజు గీతం, పెండియాల సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు మేడ్చల్ జిల్లా కేసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి.

భార్యా భర్తలు ఈ చిత్రానికి పి సుశీల పాడిన శ్రీశ్రీ గీతం, ఎస్ రాజేశ్వరరావు సంగీతం. ఈ పాటను కోరుతున్న వారు పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి. చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ.

దాజుల కృష్ణయ్య. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆత్రేయ గీతం, కెవి మహదేవన్ సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా తాళ్ల రాంపూర్ నుండి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని.

సర్దార్ పాపారాయుడు. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీత రచన దాసరి నారాయణరావు, రాజశ్రీ. సంగీతం చక్రవర్తి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా పెడన నుండి వీరా కనకారావు, పార్వతి, లాస్యశ్రీ, జయశ్రీ.

మంచిదే పిల్ల వయసు చెడ్డది, ఆ వయసు ముదిరితే పిల్ల పెళ్లి చెడ్డది. ఆ బుద్ధి మంచిదే పిల్ల వయసు చెడ్డది, ఆ వయసు ముదిరితే పిల్ల పెళ్లి చెడ్డది.

0: పక్కనున్న దీన్ని చూస్తే చెందులయ్యా, పక్కనున్న దీన్ని చూస్తే చెందులయ్యా,
1: మాటలన్నీ వింటుంటే సిగ్గులయ్యా,
0: సిగ్గులన్నీ పైకెక్కి మొక్కలయ్యా. మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది,

0: బంగారు బాబు ఈ చిత్రానికి ఘంటసాల పీసుశీల పాడిన ఆత్రేయ గీతం, కేవీ మహదేవన్ సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుండి అద్దంకి కామేశ్వరి శ్రీ తులసి, ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వారి కుటుంబ సభ్యులు.
1: రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియా, దాని జిమ్మదియా.

వాడికి, దాంతో వెర్రెత్తి పోయింది కుర్రవాడికి. ప్రేమంటే నేర్పింది పిచ్చివాడికి, దాంతో వెర్రెత్తి

0: తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
0: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
0: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: కార్యక్రమంలో చివరిగా రాజకోట రహస్యం, ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎద్దుమైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో

మీరింతవరకు రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా అమెరికా అబ్బాయి ఈ చిత్రానికి పి సుశీల పాడిన సి నారాయణరెడ్డి గీతం, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

కార్యక్రమంలో ఇప్పుడు పరదేశి ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సుజాత పాడిన వేటూరి గీతం ఎంఎం కీరవాణి సంగీతం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. 12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వ వస్త్ర పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారం మరికొద్దిసేపట్లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

మీరింతవరకు 12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం భక్తిగీతాలు వింటారు.

0: మీరింత వరకు దేశభక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ వ్యవహారంలో విద్యార్థుల నిరసనపై పోలీసుల చర్యలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో లోక్సభ 12:00 వరకు వాయిదా పడింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు, హస్తకళాకారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని పరిమితం చేయడం, బర్త్ టూరిజంను నిషేధించడం లక్ష్యంగా 2 కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్ బిట్ టైటిల్ను భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద కైవసం చేసుకున్నారు. నీట్ వ్యవహారంలో విద్యార్థుల నిరసనపై పోలీసుల చర్యలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో లోక్సభ 12:00 వరకు వాయిదా పడింది. ఉదయం 11:00 సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా క్విట్ ఇండియా ఉద్యమ స్వాతంత్ర సమరయోధులకు, అమరులకు నివాళులర్పించారు. ఆగస్టు 9 క్విట్ ఇండియా ఉద్యమానికి 84 పూర్తవుతున్నాయని ఆయన గుర్తు చేశారు. మహాత్మాగాంధీ ఇచ్చిన చారిత్రక డూ ఆర్ డై పిలుపును స్మరించుకుంటూ ఈ ఉద్యమం జాతీయ సమైక్యత, ధైర్యం, సత్యం, అహింసలకు నిదర్శనమని అభివర్ణించారు. స్వాతంత్రం వైపు ప్రజా చైతన్యానికి ఈ ఉద్యమం బాటలు వేసిందని పేర్కొన్నారు.
2: सदन चर्चा संवाद और विशेष रूप से प्रश्नकाल के अंदर माननीय सदस्यों के महत्वपूर्ण प्रश्न के लिए होता है. मेरा आपसे आग्रह, आप प्रश्नकाल चलने दें. आप सदन नहीं चलाना चाहते, ये व्यवहार आचरण आपका उचित नहीं है.
1: అనంతరం సభ మహాత్మా గాంధీకి, స్వాతంత్ర సమర యోధులకు నివాళులర్పిస్తూ కొద్దిసేపు మౌనం పాటించింది. ఆ తర్వాత స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించగా విద్యార్థుల నిరసనలపై పోలీసు చర్యల అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయం సభ్యులందరికీ ప్రజా సమస్యలను లేవనెత్తే ముఖ్యమైన వేదిక అని, పార్లమెంటు అర్థవంతమైన చర్చలకేనని స్పీకర్ చెప్పినప్పటికీ నిరసనలు కొనసాగడంతో సభ 12:00 వాయిదా పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తన నివాసంలో ఏర్పాటు చేసిన అల్పాహార విందులో ఎన్డీఏ కూటమిలో కొత్తగా చేరిన వివిధ పార్టీల పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు. వీరిలో ఎన్సీపీఐ, శివసేన పార్టీల ఎంపీలున్నారు. సమావేశానంతరం పార్లమెంటు ప్రాంగణంలో విలేకరులతో శివసేన ఎంపీ జ్యోతి సావిత్రి నాగనాథ్ వాంగ్మరే మాట్లాడుతూ పార్లమెంటులో తరచూ జరుగుతున్న ఆటంకాల పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. సభా కార్యకలాపాలకు పదే పదే అంతరాయం కలగడం వల్ల కొత్తగా ఎన్నికైన ప్రతిభావంతులైన ఎంపీలు సభలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే అవకాశాన్ని కోల్పోతున్నారని ప్రధానమంత్రి అభిప్రాయపడినట్టు ఆమె పేర్కొన్నారు. మరోవైపు ఎన్సీపీఐ ఎంపీ శతాబ్ది రాయ్ మాట్లాడుతూ ఎన్డీఏలో చేరిన సభ్యులందరికీ మోదీ సాదర స్వాగతం పలికారన్నారు. దేశ నిర్మాణంలో ఎంపీలు ఏ విధంగా సమర్థవంతంగా భాగస్వాములు కావాలో, ఏ పనులు చేయాలో ప్రధాని ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారని వివరించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా దేశంలోని చేనేత కార్మికులు, హస్తకళాకారుల అద్భుతమైన నైపుణ్యం, సృజనాత్మకత, అంకిత భావానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. తరతరాలుగా భారతీయ సాంప్రదాయాలు కాపాడుతూ సుసంపన్నం చేస్తున్న చేనేత రంగానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పౌరులందరూ తమకిష్టమైన చేనేత ఉత్పత్తుల చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకోవాలని, అలాగే నేషనల్ హ్యాండ్లూమ్ డే హ్యాష్ ట్యాగ్ని ఉపయోగించి వీడియోలను రూపొందించాలని పిలుపునిచ్చారు. ఈ విధమైన ప్రచారం ద్వారా స్థానిక హస్తకళాకారులకు, నేత కార్మికులకు దేశవ్యాప్తంగా మరింత ప్రోత్సాహం లభిస్తుందని మోదీ తమ సందేశంలో పేర్కొన్నారు.
3: एक हैंडलूम की वैरायटी के साथ GRWM वीडियो करके दुनिया के सामने अपनी बात रख सकते हैं, हैंडलूम के लिए लोगों को प्रेरित कर सकते हैं। हमारा काम है आत्मनिर्भर भारत बनाने के लिए गरीब परिवारों को भी आर्थिक रूप से समृद्ध कर। आइए हम स्वयं हैंडलूम से कुछ न कुछ खरीदें।
1: आकाशवाणी వార్తలు వింటున్నారు. జార్ఖండ్లో నియామక పరీక్షల అక్రమాలపై అభ్యర్థులు చేస్తున్న ఆందోళన 14వ రోజుకు చేరింది. రాష్ట రాజధానిలో 6 అభ్యర్థులు చేపట్టిన నిరాహార దీక్ష కొనసాగుతోంది. ప్రభుత్వంతో చర్చలకు 11 సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసినట్టు విద్యార్థి నాయకులు తెలిపినప్పటికీ నిన్నటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆహ్వానమూ అందకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలి రోజే విపక్ష ఎన్డీఏ ఎమ్మెల్యేలు సభ వెలుపల నిరసన తెలుపుతూ సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు. జూలై 25 ప్రారంభమైన ఈ ఉద్యమంలో 14వ జేపీఎస్సీ పరీక్షల రద్దు, విచారణతో పాటు జేపీఎస్సీ జేఎస్ఎస్సీల్లో సంస్కరణలు కోరుతున్నారు. 13 నాటికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే తాను కూడా నిరాహార దీక్షలో పాల్గొంటానని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో 587 మంది పీహెచ్డి పరిశోధకులతో సహా 3000కు పైగా పట్టభద్రులైన విద్యార్థులకు ఆయన డిగ్రీలు ప్రదానం చేస్తారు. పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని పరిమితం చేయడం, బర్త్ టూరిజంను నిషేధించడం లక్ష్యంగా 2 నూతన కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అక్రమంగా లేదా తాత్కాలిక వీసాలపై అమెరికాలో నివసిస్తున్న వారి పిల్లలకు స్వయం సిద్ధంగా పౌరసత్వం లభిస్తుందని జూన్లో సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ ట్రంప్ గత ఉత్తర్వులను కొట్టివేసింది. కోర్టు నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్ చారిత్రక మినహాయింపుల ఆధారంగా పౌరసత్వానికి అర్హత లేని వారి వర్గాలను పునర్నిర్వచిస్తూ కేవలం పిల్లలకు పౌరసత్వం కల్పించేందుకు వచ్చే బర్త్ టూరిజంను అరికట్టాలని ఆదేశించారు. సుప్రీంకోర్టు తీర్పు తదుపరి ఈ కొత్త నిబంధనలు రావడం వల్ల తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉండే అనేక మంది భారతీయులపై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్ బిడ్జ్ టైటిల్ను భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద కైవసం చేసుకున్నారు. 5 పాటు జరిగిన ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో మొదటి నుంచి ఆధిక్యాన్ని కొనసాగించిన ప్రజ్ఞానంద చివరి రౌండ్లో ఉజ్బెకిస్తాన్ గ్రాండ్ మాస్టర్ జవోకిర్ సిందరోవ్తో జరిగిన గేమ్ను డ్రాగా ముగించి మొత్తం 35 గాను 23 టోర్నమెంటును విజయవంతంగా ముగించారు. చివరి దశలో గట్టి పోటీని ఎదుర్కొన్న సింధరో 1.5 లోటుతో రన్నరప్గా నిలిచారు. కాగా అంతకుముందు జూన్ నెలలో జరిగిన నార్వే చెస్ 2026 చివరి రౌండ్లో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్ను ఓడించి ప్రజ్ఞానంద కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా కర్ణాటక, తూర్పు మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళ, మాహే, ఒడిశాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఈశాన్య భారత్లోని పలు ప్రాంతాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్లలో 1 నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. మరోవైపు అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, లక్షద్వీప్, మహారాష్ట, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరేకల్తో పాటు తూర్పు భారతదేశం, బీహార్, తూర్పు రాజస్థాన్, అజ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, జమ్మూ కశ్మీర్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాతావరణం ఉంటుందని ఐఎండి తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీటి వ్యవహారంలో విద్యార్థుల నిరసనపై పోలీసుల చర్యలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో లోక్సభ 12:00 వరకు వాయిదా పడింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు, హస్త కళాకారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని పరిమితం చేయడం, బర్త్ టూరిజంను నిషేధించడం లక్ష్యంగా 2 నూతన కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్ బ్రిడ్జ్ టైటిల్ను భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద కైవసం చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం భక్తి సంగీతం. ఈనాటి భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎం నరసింహారావు గారు ఆల్పించిన భక్తి గీతాలు వింటారు.

మీరింతవరకు భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ ఎం నరసింహారావు గారు ఆలపించిన భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు.

0: చిత్రగీతాలు విన్నారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: సమయం 1:20 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. నేతన్న సేవలో పథకం కింద చేనేత కుటుంబాలకు 179 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గృహ సముదాయం నిర్మాణానికి టెండర్ ప్రక్రియ ప్రారంభమైనట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో 74,000 కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయని జోన్ జనరల్ మేనేజర్ సంగీత్ మాధుర్ వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం కొత్తపేటలో నిర్వహించిన 12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతన్న సేవలో పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలోని 71,536 చేనేత కుటుంబాలకు 25,000 రూపాయల చొప్పున 179 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని విడుదల చేశారు. అనంతరం ప్రజావేదిక సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ చీరాల చేనేతకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకువస్తామని తెలిపారు. చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్, 50 ఏళ్లకే పింఛన్ వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. చేనేత రంగ అభివృద్దికి క్లస్టర్లు, హ్యాండ్లూమ్ పార్కులు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
4: చేనేత సేవలో ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి 25,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల మీరు ఒకసారి చూస్తే 71,636 కుటుంబాలకు లాభం కలుగుతుంది. 25,000 రూపాయలు చొప్పునిస్తున్నాం. 179 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం కింద మీకు అందించే పరిస్థితికి వచ్చాం.
3: చేనేత కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. చేనేతను పరిరక్షించడం అంటే సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడమేనని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన వోకల్ ఫర్ లోకల్ పిలుపు స్ఫూర్తితో దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరారు. చేనేత కార్మికుల సంక్షేమానికి నేతన్న సేవలో పథకం ద్వారా ఏటా చేనేత కుటుంబాలు ఒక్కింటికి 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు. విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన 12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రాట్నం తిప్పి నూలు వడికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1905 మహాత్మాగాంధీ విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమానికి పిలుపునిచ్చిన సమయంలో చేనేత రంగం కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. నేతన్న సేవలో పథకం కింద విజయనగరం జిల్లాలో 709 మంది కార్మికులకు 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మరోవైపు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో అనంతపురంలో ఈరోజు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి బసవరాజు మాట్లాడుతూ చేనేత కార్మికులు సహకార సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ తమ ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ను కల్పించుకోవాలని సూచించారు. రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం అత్యాధునిక వసతులతో చేపట్టనున్న గృహ సముదాయ నిర్మాణానికి టెండర్ ప్రక్రియ ప్రారంభమైనట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులకు మెరుగైన నివాస సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టిందన్నారు. 1,083 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టును 28 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. హరిత భవన ప్రమాణాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును అభివృద్ది చేయనున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి అన్నారు. విజయవాడలోని నైట్రో పికిల్బాల్ అండ్ కేఫేలో నిర్వహించిన అమరావతి పికిల్బాల్ లీగ్ను మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ లీగ్ పోటీలు ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు. రాష్ట్రంలో పికిల్బాల్ క్రీడాభివృద్దికి ఈ పోటీలు కీలకంగా నిలుస్తాయన్నారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు పికిల్బాల్ వంటి నూతన క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, శాప్ చైర్మన్ రవినాయుడు, సినీ నటులు సుశాంత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట వ్యాప్తంగా పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతిని ఈరోజు ఘనంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తాడేపల్లిలోని కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పాల్గొని పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశతో కలిసి పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ
5: క్షత్రియ పితామహుడు పొన్నమండ లక్ష్మణ స్వామి గారి, ఆయన కాకినాడ దగ్గర ఉన్నటువంటి కోరంగి గ్రామంలో ఆయన జన్మించారు. మెడిసిన్ కూడా తయారు చేసి దేశ విదేశాలకు కూడా మరి ఆ రోజున ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. అదే కాకుండా పత్రిక పెట్టి ఆ పత్రిక ద్వారా ఆనాడు అగ్నికుల క్షత్రియ నామకరణం చేయాలని చెప్పి వారు పోరాటం చేసి సాధించడం జరిగింది. వారి యొక్క స్థితిగతులు, ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళ అభివృద్ధి కోసం వారు చేసినటువంటి కృషికి ఈరోజు మరి ఆయన గుర్తుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన విగ్రహాన్ని అగ్నికుల క్షత్రియులు దైవంగా భావిస్తారు. చాలా చోట్ల ఆయన విగ్రహాలు కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది.
3: దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో సుమారు 74,000 కోట్ల రూపాయలు విలువైన రైల్వే ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయని జోన్ జనరల్ మేనేజర్ సంగీత్ మాధూర్ తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ విశాఖ రైల్వే స్టేషన్లో మరో 6 కొత్త ప్లాట్ఫారాలు, ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విజయవాడతో పాటు పలు మార్గాల్లో ఆటోమేటిక్ సిగ్నలింగ్, కవచ్ భద్రతా వ్యవస్థను విస్తరిస్తామని చెప్పారు. రాబోయే గోదావరి పుష్కరాల దృష్ట్యా సంబంధిత రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొత్త రైళ్లు, అదనపు సర్వీసుల కోసం ప్రతిపాదనలు పంపినట్లు సంగీత్ మాధూర్ వెల్లడించారు. జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా ఈరోజు తిరుపతిలో పర్యటించారు. ఈ సందర్భంగా పద్మావతి అతిథి గృహంలో కేంద్ర రాష్ట ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో షెడ్యూల్డ్ కులాల వారికి కల్పిస్తున్న రిజర్వేషన్ల అమలు తీరు, సంక్షేమ పథకాల అమలు, వెనుకబడిన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అంతకుముందు కిషోర్ మక్వానా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను కారుతో ఢీకొట్టిన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఘటనకు కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి ఆరా

తీశారు. యువ వైద్య విద్యార్థులు తీవ్రంగా గాయపడడం బాధాకరమని అన్నారు. ఈ సందర్భంగా ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు కారుతో ఢీకొట్టి పరారయ్యారని, అనంతరం వారిని అరెస్టు చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నేతన్న సేవలో పథకం కింద చేనేత కుటుంబాలకు 179 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గృహ సముదాయం నిర్మాణానికి టెండర్ ప్రక్రియ ప్రారంభమైనట్లు కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో 74,000 కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయని జోన్ జనరల్ మేనేజర్ సంగీత్ మాథుర్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన కొల్లూరి కనకవల్లి తాయారమ్మ గారి గురించి శ్రీమతి నిడుమోలు కనక దుర్గారాణి గారి ప్రసంగం వింటారు.
1: స్వాతంత్ర్య సమరయోధురాలు కొల్లూరి కనకవల్లి తాయారమ్మ గారు. చరిత్రను పరిశీలిస్తే కొన్ని జీవితాలు మనకు ధైర్యాన్ని నేర్పిస్తాయి, కొన్ని జీవితాలు సేవాభావాన్ని నేర్పిస్తాయి, మరికొన్ని జీవితాలు దేశం కోసం జీవించడం అంటే ఏమిటో తెలియజేస్తాయి. అలాంటి అరుదైన జీవితాల్లో ఒకటి శ్రీమతి కొల్లూరి కనకవల్లి తాయారమ్మ గారి జీవితం. భారత స్వాతంత్ర్యోద్యమం కేవలం రాజకీయ నాయకుల ఉద్యమం మాత్రమే కాదు, అది ప్రతి భారతీయుడి ఆత్మగౌరవాన్ని కాపాడే మహాయజ్ఞం. ఆ యజ్ఞంలో మహిళలు కూడా పురుషులతో సమానంగా తమ వంతు బాధ్యతను నిర్వర్తించారు. కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే దేశాన్ని కూడా తమ కుటుంబంగా భావించి స్వాతంత్ర్యోద్యమంలో అడుగుపెట్టారు. అలాంటి ధైర్యవంతమైన మహిళల్లో ఒకరు కొల్లూరి కనకవల్లి తాయారమ్మ గారు. ఆ కాలంలో మహాత్మా గాంధీజీ దేశమంతటా స్వాతంత్ర్య సందేశాన్ని వ్యాప్తి చేస్తున్నారు. సత్యాగ్రహం, అహింస అనే ఆయుధాలతో బ్రిటిష్ పాలనను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఆ ఆలోచనలు కనకవల్లి తాయారమ్మ గారి మనసును బలంగా ప్రభావితం చేశాయి. దేశం కోసం పోరాడాలంటే ముందుగా ప్రజల్లో చైతన్యం రావాలని ఆమె విశ్వసించారు. అందుకే గ్రామాలకు వెళ్లి ప్రజలకు స్వాతంత్ర్యోద్యమం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అలనాటి స్వాతంత్ర్యోద్యమంలో పూజ్య బాపూజీ పిలుపునందుకొని సమాజ సేవలో పురుషులకేమాత్రం తీసిపోమని చాటి చెప్పిన ధీరవనితల్లో ఒకరు శ్రీమతి కనకవల్లి తాయారమ్మ. దేశమాత దాస్య శృంఖలాలను విచ్ఛిన్నం చేయడానికి ఉద్యమంలో తనవంతు పాత్రను అత్యంత ప్రతిభావంతంగా మొక్కవోని ధైర్యంతో అకుంఠిత దీక్షతో నిర్వహించిన తాయారమ్మ తెనాలి నివాసి. గుంటూరు జిల్లా బాపట్ల తాలూకాలోని బ్రాహ్మణ కోడూరులో మద్ది లక్ష్మీనరసింహం, అన్నపూర్ణమ్మ దంపతుల పుణ్యఫలంగా 1906 అక్టోబర్ 1 ఆమె జన్మించారు. చదివింది 4వ తరగతి అయినా జ్ఞాపక శక్తి, తెలివితేటలు అమోఘం, సాహసం, ధైర్యం ఆమె సొత్తు. ఒకసారి కోడూరులోని రైతులు తాం పండించిన ధాన్యాన్నంతా బండ్లకెత్తించి పట్టణానికి తరలిస్తున్నారు. అది చూచి తాయారమ్మ తన తోటి పిల్లలను 4-5 వెంట తీసుకుని బండ్లకెదురు నిలిచి, మన గ్రామస్తులకు లేకుండా ధాన్యాన్ని తీసుకుని వెళ్లడానికి వీల్లేదని అటకాయించింది. బండ్లవారికేమీ పాలు పోలేదు. అడ్డులెమ్మని బ్రతిమాలినా ఆ పిల్లలు అక్కడి నుండి ఏమాత్రం కదలలేదు.

0: అదిలించారు, బెదిరించారు, అయినా వారు వెళ్లలేదు. ఈలోగా గ్రామస్తులు, గ్రామ పెద్దలు అక్కడకు చేరుకుని ఎంత నచ్చ చెప్పినా ఆమె వినలేదు. ఇది అన్యాయం కదా అని తాయారమ్మ పదే పదే వాదించారు. అప్పుడు పెద్దలు లాభం లేదనుకుని గ్రామానికి సరిపడా కొన్ని బండ్ల ధాన్యాన్ని వెనుకకు మరలించి మిగిలినవి పట్టణానికి తరలించేటట్లు రాజీ కుదిర్చారు. అప్పుడు కానీ తాయారమ్మ శాంతించలేదు. చిన్నతనంలోనే ఇటువంటి పోరాట ధోరణి, ధైర్యం ఉన్న ఈ పిల్ల పెద్దదైన తరువాత నాయకురాలవుతుందని తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. ఎందుకంటే ఆ తండ్రి కుటుంబం ఆనాటి జాతీయోద్యమంలో అప్పటికే చురుకుగా పాల్గొంటూ ఉండేది. 8వ తరగతిలో ఉండగానే తెనాలి వాస్తవ్యులైన శ్రీ కొల్లా కాశీ విశ్వనాథంతో ఆమెకు వివాహం జరిగింది. ఆపై ఆమె నివాసం మెట్టినిల్లు తెనాలికి మారింది. పుట్టినింటివారు మరియు భర్త శ్రీ విశ్వనాథం జాతీయోద్యమంలో ఉండటం చేత వారి స్ఫూర్తితో తాయారమ్మ కూడా ఉద్యమాల్లో పాల్గొనేవారు. గాంధీజీ పిలుపునిచ్చిన శాసనోల్లంఘన, విదేశీ వస్తు బహిష్కరణ కార్యక్రమాలను చిత్తశుద్ధితో అమలుపరిచిన అపర గాంధేయవాది తాయారమ్మ. ఆనాటి స్వాతంత్రోద్యమ నాయకురాలు శ్రీమతి ఉన్నమ లక్ష్మీబాయమ్మతో కలిసి 1930వ సంవత్సరంలో దేవరంపాడులో ఉప్పును పండించారు. అందులో పాల్గొన్న 30 మంది స్త్రీలను పోలీసులు బంధించి తీసుకుని వెళ్లి అర్ధరాత్రి విడిచిపెట్టారు. తాయారమ్మ భయపడక ధైర్యంగా దేశభక్తి గీతాలను ఆలపించుకుంటూ ఇంటికి వచ్చేశారు. పోలీసులు అనేక మార్లు బంధించినా లెక్క చేయకుండా చురుకుగా రెట్టింపు ఉత్సాహంతో జాతీయోద్యమంలో అన్ని కార్యక్రమంలోనూ ఆమె పాల్గొనేవారు. భగవంతుని దృష్టిలో ప్రజలంతా సమానమే, వీరు ఉన్నతులు వీరు నీచులు అనే భేదం ఎప్పుడూ లేదు. విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనడమే కాక ఇంటింటికి వెళ్లి విదేశీ వస్తువులను వాడవద్దని, విదేశీ వస్త్రాలు ధరించవద్దని విస్తృత ప్రచారం చేశారు. ఆ సమయంలో ఆమె గర్భవతి, అయినా చెలించలేదు. పోలీసులు ఆమెను బంధించి రాయవేలూరు స్త్రీల కారాగారానికి తరలించారు. ఆమె ఆ చెరసాలలోనే ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆ కుమారునకు జైలులోని మహిళలందరూ కలిసి చెర చంద్రసేన్ అని నామకరణం చేశారు. శక్తి వంచన లేకుండా నిర్మాణాత్మక కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశ్యంతో తెనాలిలో స్వదేశీ వస్తు విక్రయశాలను 1932వ సంవత్సరం అక్టోబర్ 4 ఆమె ప్రారంభించారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో సబ్ కోర్టులో ధైర్యంగా కరపత్రాలు పంచుతుంటే ఆమెను 4 పిల్లలతో సహా జైలుకు తరలించారు. ఆమె దశాబ్ద కాలం పాటు ప్రతి ఉద్యమంలో పాల్గొని జైలు శిక్షలను అనుభవిస్తూనే ఉన్నారు. స్వాతంత్ర్య సమయంలో, స్వాతంత్ర్యానంతరం కూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆమె తిరుమల తిరుపతి దేవస్థానం తలపెట్టిన కళ్యాణ మండపానికి అప్పట్లోనే 1 కోటి రూపాయలు విలువ చేసే ఎకరం స్థలాన్ని సమర్పించారు. దేశభక్తితో పాటు తన దైవభక్తిని చాటుకున్నారు. అఖిల భారత ఆర్య వైశ్య యువతీ మండలికి అధ్యక్షురాలిగా ఉండి యువతులకు స్ఫూర్తిని కలిగిస్తూ అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. మహిళా విద్యకు ప్రోత్సాహాన్ని కల్పించారు. వితంతు వివాహాలను జరిపించారు, ప్రోత్సహించారు. కుల మతాలకు అతీతంగా వివాహాలు చేసుకున్న వారికి మంగళసూత్రాలను, వారి బంధువులకు ఉచిత భోజన సదుపాయాలను కల్పించేవారు. ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ వారి కుమారులు కొనసాగిస్తూ ఉండటం ఆ తల్లి ఇచ్చిన ప్రేరణే. 1933వ సంవత్సరంలో తెనాలి మున్సిపల్ అధ్యక్షురాలిగా సేవలందించారు. ఎన్నో సంస్థలలో సభ్యురాలిగా ఉండి సేవా కార్యక్రమాలలో మార్గదర్శనం చేశారు. వరకట్నాలను వ్యతిరేకించారు. తన సంతానానికి కట్నాలు తీసుకొనలేదు, తన కుమార్తెలకు ఇవ్వనూ లేదు. ఆమె మూడవ అల్లుడు ప్రపంచ ప్రఖ్యాత మిమిక్రీ విద్వాంసులు శ్రీ నెరళ్ల వేణుమాధవ్. 1971 సంవత్సరంలో ప్రపంచ పర్యటన సందర్భంగా ఐక్యరాజ్య సమితిని ఆమె సందర్శించారు. వీరి సేవలను గుర్తించిన వివిధ సంస్థలు ఆమెను ఘనంగా సత్కరించాయి. ప్రభుత్వం వీరిని తామ్రపత్రం, స్వర్ణ కంకణంతో సన్మానించింది. ఒక లక్ష్యంతో చివరిదాకా పరిపూర్ణ జీవితాన్ని గడిపిన తాయారమ్మ 1977 మార్చి 6వ తేదీన భౌతికంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఆమె లేకపోయినా ఆమె వదిలి వెళ్లిన సేవా కార్యక్రమాలను ఆమె కుమారులు నిర్వహిస్తూ మాతృణం తీర్చుకుంటున్నారు. విద్య, ఉద్యోగం, పదవి ఉంటేనే సమాజానికి ఏమైనా చేయగలం అనుకునే వారికి తాయారమ్మ వంటి ధీర వీర మహిళలు స్ఫూర్తి ప్రదాతలు, ప్రేరణ ప్రదాయకులు, ఆదర్శప్రాయులు. కొల్లూరి కనకవల్లి తాయారమ్మ గారి జీవితం మనకు మూడు గొప్ప పాఠాలు నేర్పుతుంది. మొదటి పాఠం ధైర్యం. సత్యం కోసం నిలబడడానికి ధైర్యం కావాలి, అన్యాయాన్ని ఎదిరించడానికి ధైర్యం కావాలి. ఆ ధైర్యానికి ఆమె ఒక నిదర్శనం. రెండవ పాఠం త్యాగం. వ్యక్తిగత సుఖాలను పక్కన పెట్టి దేశం కోసం పనిచేయటం గొప్ప త్యాగం. ఆమె జీవితం మొత్తం అలాంటి త్యాగానికే అంకితమైంది. మూడవ పాఠం సేవాభావం. దేశం స్వతంత్రం అయిన తరువాత కూడా సమాజ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేయటం నిజమైన దేశసేవ అని ఆమె నిరూపించారు. ఈరోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం, మన అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేస్తున్నాం. ఈ స్వేచ్ఛ వెనుక ఉన్న వేలాది మంది త్యాగమూర్తుల్లో శ్రీమతి కొల్లూరి కనకవల్లి తాయారమ్మ గారు కూడా ఒకరు. వారి సేవలను స్మరించుకోవడం అంటే కేవలం గతాన్ని గుర్తు చేసుకోవడం కాదు, వారు కలలు కన్న భారతదేశాన్ని నిర్మించడానికి మనవంతు బాధ్యతను గుర్తు చేసుకోవడం. నేటి యువతకు ఆమె జీవితం ఒక ప్రేరణ. విద్యను అభ్యసించాలి, సమాజానికి ఉపయోగపడాలి, మహిళలను గౌరవించాలి, దేశ ప్రయోజనాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కంటే గొప్పదిగా భావించాలి. ఇదే ఆమె జీవిత సందేశం. చరిత్రలో నిజమైన విజేతలు అధికారాన్ని పొందినవారు కాదు, సమాజ హృదయాన్ని గెలుచుకున్నవారు. అలాంటి విజేతలలో కొల్లూరి కనకవల్లి తాయారమ్మ గారు కూడా ఒకరు. దేశం కోసం త్యాగం చేసిన ఆ మహనీయురాలికి మనసారా నివాళులర్పిద్దాం.
1: స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన కొల్లూరి కనకవల్లి తాయారమ్మ గారి గురించి శ్రీమతి నిడుమోలు కనకదుర్గారాణి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు పసల అంజలక్ష్మి గారి గురించి డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి గారి ప్రసంగం వింటారు.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
5: చిక్కుకున్నాడు.
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
9: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
8: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
9: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
8: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
9: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
8: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
9: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
8: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
10: కార్యక్రమంలో ఇప్పుడు పిల్లల్లో మొండితనం తగ్గించడంలో తల్లిదండ్రుల బాధ్యత, శ్రీమతి రావులపల్లి సునీత గారి ప్రసంగం వినండి.
11: భారతీయ సమాజంలో కుటుంబ వ్యవస్థ అనేది కాలక్రమేణా అనేక మార్పులకు లోనైంది. పూర్వం అందరూ కలిసి ఉండే ఉమ్మడి కుటుంబం నుండి నేడు మనం చూస్తున్న చిన్న కుటుంబాల వరకు ఈ ప్రయాణం ఎంతో కీలకమైనది. ఆ మార్పులు పిల్లల మానసిక శారీరక ఎదుగుదలలోనూ ఎన్నో వ్యత్యాసాలను తీసుకొచ్చాయి. గతంలో తాతలు, తండ్రులు, చిన్నాన్నలు అందరూ కలిసి ఒకే గృహంలో ఉండేవారు. కానీ నేడు భార్యాభర్తలు, వారి పిల్లలు మాత్రమే ఉండే చిన్న కుటుంబాల సంఖ్య పెరిగిపోయింది. ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 70-75% కుటుంబాలు చిన్న కుటుంబాలేలని అంచనా. ఒకప్పుడు మహిళలు ఇంటి పనులకే పరిమితమయ్యేవారు. ఇప్పుడు మహిళలు కూడా ఉద్యోగాల్లో చేరడం, ఆర్థికంగా స్వతంత్రులుగా మారడంతో కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతులే కాకుండా బాధ్యతల పంపిణీలో కూడా మార్పులు వచ్చాయి. తల్లి పిల్లలతో గడిపే విలువైన సమయం చాలా తగ్గిపోయింది. పారిశ్రామికీకరణ, పట్టణీకరణ వల్ల ఉపాధి కోసం ప్రజలు నగరాలకు వలస వెళ్లడం జరిగింది. టీవీ, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల వాడకం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రత్యక్ష సంభాషణలు తగ్గిపోయి ఒకే ఇంట్లో ఉన్నా ఎవరి ప్రపంచంలో వారు గడుపుతున్నారు. కుటుంబ వ్యవస్థ మారడం వల్ల వ్యక్తిగత ఎదుగుదల, స్వేచ్ఛ పెరిగినప్పటికీ పిల్లలకు తాతయ్య, నాయనమ్మల ప్రేమ, కథలు మరియు సాంప్రదాయాలు దూరమవుతున్నాయి. కుటుంబ వ్యవస్థలో వచ్చిన మార్పుల కారణంగా పిల్లలు చిన్నతనం నుండే మొండిగా ప్రవర్తించడం కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. తద్వారా తల్లిదండ్రులు సమాజంలో అందరిలాగా తమ పిల్లలు మారాలని, సత్ప్రవర్తన కలిగి ఉండాలని కోరుకుంటారు. పిల్లలు మొండిగా వ్యవహరిస్తున్నప్పుడు వారిని అడ్డుకోకుండా ముందుగా వారేం చెప్పాలనుకుంటున్నారో వినాలి. పిల్లలకు తమ భావాలను వ్యక్తం చేసే స్వేచ్ఛను ఇవ్వడం వల్ల తాము విస్మరించబడడం లేదనే నమ్మకం వారిలో కలుగుతుంది. ప్రతిరోజు తల్లిదండ్రులు, పిల్లలు రోజువారీ కార్యక్రమాలను నిర్ణీత కాలంలో చేసే విధంగా ఒక కాల నిర్ణయ పట్టికను రూపొందించుకోవాలి. వారి యొక్క వయస్సు ఆధారంగా వారికి ఇష్టమైన ఆట లేదంటే వ్యాపకం, తల్లిదండ్రులు పాత్రధారులు కావాలి. ప్రతి విషయంలోనూ వారి సలహాలను అడుగుతూ పాటిస్తూ వారి యొక్క అభ్యర్థనలను నెరవేరుస్తున్నామని వారికి తెలియజేయాలి. వయసులో చిన్నపిల్లలైతే ఆహారం తీసుకునే విషయంలో మొండిగా వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి వారికి నచ్చిన ఆహారాన్ని ఆకర్షణీయంగా వారి ముందుంచాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే వచ్చే లాభాలను వారికి సున్నితంగా వివరించాలి. ఆహారం అత్యంత ఇష్టంగా తినే విధంగా చేయడం తల్లిదండ్రుల ఇద్దరి బాధ్యత. మానసికంగా పిల్లలు సక్రమంగా ఎదగడానికి, ఆరోగ్యంగా ఉండడానికి రోజువారీ వారు చేసే పనులను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. తల్లిదండ్రుల విలువైన సమయాన్ని పిల్లలతో గడిపినట్లయితే పిల్లలు కొంతవరకు ప్రశాంతంగా ఉంటారు. అరవడం లేదా కొట్టడం విషయాల్లో ఎలా ప్రవర్తించాలి? పిల్లలపై కోపంతో అరవడం లేదా శారీరక శిక్షలు వేయడం వల్ల వారు మరింత మొండిగా తయారవుతారు. కోపానికి బదులుగా శాంతంగా ఉండడం వల్ల సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు. సానుకూల దృక్పథం, పాజిటివ్ యాటిట్యూడ్ అలవర్చుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. కోపం వస్తున్నట్లు అనిపించినప్పుడు వెంటనే స్పందించకుండా ఒక్క క్షణం ఆగాలి. యూనిసెఫ్ సూచించినట్లుగా 5 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. ఇది తల్లిదండ్రుల యొక్క మెదడును శాంతపరిచి వారు కొట్టకుండా లేదా అరవకుండా ప్రశాంతంగా ఆలోచించేలా చేస్తోంది. ఒకవేళ వారు నియంత్రణ కోల్పోతున్నారని అనిపిస్తే ఆ గది నుండి బయటకు వచ్చేయాలి. పిల్లల రక్షణకు లోటు లేదని నిర్ధారించుకోవాలి. కాసేపు ప్రశాంతంగా ఉండడానికి వేరే గదికి వెళ్ళాలి. తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉన్నప్పుడే పిల్లలతో మాట్లాడాలి. పిల్లలు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వారు ఆకలితో ఉండవచ్చు, అలసిపోయి ఉండవచ్చు, లేదా కేవలం తల్లిదండ్రుల యొక్క శ్రద్ధను కోరుతూ ఉండవచ్చు. వారు చిన్నపిల్లలని, వారి యొక్క భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలో వారికి ఇంకా తెలియదని గుర్తించాలి. నిలబడి అరిచే బదులు వారి హైటుకు తగ్గట్లుగా మోకాళ్లపై కూర్చొని మాట్లాడడం వల్ల, నిదానంగా ప్రశాంతంగా మాట్లాడడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సహకార భావం పెరుగుతుంది, సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి, చదువులో ఆసక్తి పెరుగుతుంది, బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం ఏర్పడుతుంది. నియంతలా కాకుండా స్నేహితుడిలా ఉండాలి. పిల్లలపై ఎప్పుడూ ఆదేశాలు జారీ చేయకుండా వారితో స్నేహంగా ఉండి వారి మనసులోని భావాలను పంచుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. పిల్లలను దండించడం వల్ల వారు మరింత మొండిగా తిరుగుబాటు ధోరణితో తయారవుతారు. బదులుగా శాంతంగా కూర్చోబెట్టి వారు చేసే తప్పు వల్ల కలిగే నష్టాలను వివరించాలి. నువ్వు ఇది చేయాల్సిందే అని చెప్పే బదులు వారికి ఆప్షన్లు ఇవ్వాలి. ఉదాహరణకు, ముందు హోంవర్క్ చేస్తావా లేదా స్నానం చేస్తావా అని అడగడం వల్ల వారు తాము నిర్ణయం తీసుకున్నామనే సంతృప్తితో మొండితనం తగ్గిస్తారు. పిల్లలు అడిగిందల్లా వెంటనే కొనివ్వడం వల్ల వారికి ఏదీ సులభంగా దొరుకుతుందనే భావం ఏర్పడి దొరకనప్పుడు మొండిగా మారతారు. అవసరమైన వాటికే అవును అని, అనవసరమైన వాటికి కారణం వివరిస్తూ వద్దు అని చెప్పడం నేర్చుకోవాలి. తల్లిదండ్రుల మధ్య గొడవలు లేదా ఆఫీసు ఒత్తిడిని పిల్లలపై చూపడం వల్ల వారు మానసిక ఆందోళనకు గురై మొండివారుగా తయారవుతారు. ఇంట్లో అందరికీ వర్తించే కొన్ని సాధారణ నియమాలను ఏర్పాటు చేయాలి. తల్లి ఒకలా తండ్రి ఒకలా కాకుండా ఇద్దరూ ఒకే మాటపై ఉంటే పిల్లలు గందరగోళానికి గురవ్వరు. పిల్లలు కొన్నిసార్లు మొండిగా ప్రవర్తించడం సహజం, కానీ తల్లిదండ్రులు సరైన పద్ధతులు అనుసరిస్తే ఆ మొండితనం తగ్గి పిల్లలు సానుకూలంగా ప్రవర్తిస్తారు. ఆత్మవిశ్వాసం లోపించినప్పుడు తమ భావాలను వ్యక్తపరచలేకపోవడం వల్ల పిల్లలు మొండిగా ప్రవర్తిస్తారు. తల్లిదండ్రులు చాలా కఠినమైన నియమాలు పెట్టినప్పుడు పిల్లలు ప్రతిఘటనగా మొండితనం చూపుతారు. ప్రేమ, శ్రద్ధ, సమయం లేకపోవడం వల్ల పిల్లలు దృష్టి ఆకర్షించడానికి మొండిగా పెరుగుతుంది. ఇతర పిల్లల ప్రవర్తనను అనుకరించడం వల్ల కూడా మొండితనం పెరుగుతుంది. నియమాలు లేకుండా పెంచితే పిల్లలు తమకు నచ్చినట్లు ప్రవర్తించి తల్లిదండ్రుల మాట వినకపోవచ్చు. పిల్లలతో కోపంతో కాకుండా ఆప్యాయతతో మాట్లాడితే వారు తల్లిదండ్రుల మాట వింటారు. ఉదాహరణకు, నువ్వు ఇలా చేస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పడం ద్వారా పిల్లలు సానుకూలంగా స్పందిస్తారు. పిల్లలు వెంటనే మారిపోవాలని ఆశించకుండా ఓర్పుతో మార్గనిర్దేశం చేయాలి. మొండితనం ఒక్కరోజులో పోదు, క్రమంగా తగ్గుతుంది. పిల్లలు చిన్న విజయాలు సాధించినప్పుడు, మంచి పనులు చేసినప్పుడు ప్రశంసించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా బాగా చేశావు అనే మాట పిల్లలకు గొప్ప ప్రేరణ. ఏది చేయాలి, ఏది చేయకూడదు అన్నది తల్లిదండ్రులు స్పష్టంగా చెప్పాలి. నియమాలు స్పష్టంగా ఉంటే పిల్లలు గందరగోళానికి గురికారు. తల్లిదండ్రులు తమ ప్రవర్తనతోనే పిల్లలు ఆదర్శంగా నిలవాలి. ఉదాహరణకు, తల్లిదండ్రులు సహనం చూపితే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. శిక్షించకుండా తప్పు చేసినప్పుడు దాని ఫలితాన్ని అర్థమయ్యేలా చెప్పాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనే సామర్థ్యం పిల్లలకు పెరుగుతుంది. పిల్లలతో ఆడడం, మాట్లాడడం ద్వారా వారితో అనుబంధం పెరుగుతుంది. తల్లిదండ్రులు సమయం కేటాయిస్తే పిల్లలు మొండితనం తగ్గిస్తారు. ఇంట్లో స్నేహపూర్వక వాతావరణం ఉంటే పిల్లలు సహజంగానే సానుకూలంగా మారుతారు. మొండిగా వ్యవహరించే పిల్లలు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచడం అనేది నేటి కాలంలో ప్రతి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు. ఈ సమస్యను పరిష్కరించడానికి కేవలం నియంత్రణ మాత్రమే సరిపోదు. పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకొని మార్పు తీసుకురావాలి. పిల్లలు మొబైల్ ఎందుకు కోరుకుంటున్నారు? 1, బోర్ కొట్టడం వల్ల. 2, తల్లిదండ్రులు బిజీగా ఉండి వారికి సమయం ఇవ్వలేకపోవడం వల్ల. 3, సోషల్ మీడియా లేదా గేమ్స్లో ఉండే డోపమైన్కి అలవాటు పడడం వల్ల. ఇది క్రమంగా వారిని మొబైల్ ఎడిక్షన్ వైపు నడిపిస్తుంది. పిల్లలు తల్లిదండ్రులు చెప్పే మాటల కంటే వారు చేసే పనులనే ఎక్కువగా అనుకరిస్తారు. వారు చేతిలో ఫోన్ పెట్టుకొని ఫోన్ వద్దు అని పిల్లలకు చెప్తే అది ఏమాత్రం ప్రభావం చూపదు. ఆఫీసు పని అయిపోయాక ఇంట్లో కనీసం 2 నుండి 3 గంటలు ఫోన్ పక్కన పెట్టాలి. భోజనం చేసేటప్పుడు ఎవరూ ఫోన్ చూడకూడదనే నియమాన్ని తల్లిదండ్రుల నుండే ప్రారంభించాలి. పిల్లలతో మొండిగా కాకుండా స్నేహపూర్వకంగా మాట్లాడి ఫోన్ వాడకం వల్ల కలిగే నష్టాలను, కంటిచూపు దెబ్బతినడం, ఏకాగ్రత తగ్గడం వంటి వాటి గురించి కథల రూపంలో వివరించాలి. రోజుకి కేవలం 1 గంట మాత్రమే ఫోన్ చూడవచ్చని, అది కూడా హోంవర్క్ పూర్తయ్యాక అని ఒక ఒప్పందం చేసుకోవాలి. పిల్లలకు ఫోన్ ఎందుకు అవసరమవుతుందంటే వారికి మరో ఆసక్తికరమైన పని లేనప్పుడు. సాయంత్రం వేళల్లో వారిని స్నేహితులతో ఆడుకోనివ్వాలి. పెయింటింగ్, మట్టి బొమ్మలు చేయడం లేదా చిన్న చిన్న ఇంటి పనుల్లో వారిని భాగస్వామ్యం చేయాలి. రాత్రి పడుకునే ముందు కథల పుస్తకాలు చదివి వినిపించే అలవాటు చేయాలి. ఇది వారి ఊహాశక్తిని పెంచుతుంది. పిల్లలు ఫోన్ కోసం లేదా వీడియో గేముల కోసం ఏడుస్తున్నప్పుడు లేదా గొడవ చేస్తున్నప్పుడు విసుగు చెంది ఫోన్ ఇచ్చేస్తుంటారు. ఇది అతిపెద్ద తప్పు. తల్లిదండ్రులు పిల్లలు ఎంత ఏడ్చినా నిర్ణయం మార్చుకోకూడదు. వారి ప్రతిరోజు విషయాల్లోని గురించి, బయట ప్రకృతిని గురించి చూపిస్తూ వివరించాలి. తల్లిదండ్రుల ఆప్యాయత, సమయం, మార్గనిర్దేశం పిల్లల భవిష్యత్తును నిర్మించే శక్తివంతమైన సాధనాలు.
10: కార్యక్రమంలో మీరింతవరకు పిల్లల్లో మొండితనం తగ్గించడంలో తల్లిదండ్రుల బాధ్యత శ్రీమతి రావులపల్లి సునీత గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

కార్యక్రమంలో మీరింతవరకు లలిత గీతం విన్నారు. ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

సాయంత్రం ఉడిపి శ్రీ కృష్ణ భవన్లో అటు చూస్తే బాదం హల్వా, ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ. ఎంచుకునే సమస్య కలిగిందొక ఉద్యోగికి. ఆ

ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు గమనిక. 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు రేడియో సెట్లలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ మరియు డిటిహెచ్ ఛానల్లో మాత్రమే వినవచ్చు.

0: वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: జానే తూయ జానే నా చిత్రానికి రషీద్ అలీ పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు రెడీగా ఉన్నారా? మరి ఈనాటి మన యువలయ క్విజ్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం? నేనడిగే ప్రశ్నలకు కరెక్ట్ సమాధానం తెలిస్తే 0866 24 888 12 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. మరి స్టార్ట్ చేసేయమంటారా? ముందుగా నేను అడగబోతున్న ప్రశ్న, సముద్ర మరియు విమాన ప్రయాణాల్లో దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది? ప్రశ్న మరొకసారి, సముద్ర మరియు విమాన ప్రయాణాల్లో దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది? ఓకేనా? మరి ఆన్సర్ తెలిస్తే 0866 24 888 12 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. ఈలోగా మనం రంగం చిత్రం నుంచి ఒక మంచి పాట విందాం.

ఓకే అండి, పాట విన్నారుగా. మరి ప్రశ్న మరొకసారి చెప్తున్నాను. సముద్ర మరియు విమాన ప్రయాణాల్లో దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది అని అడిగాను కదా. ఈ ప్రశ్నకు కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సాప్ చేశారు ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ అండి, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ఎవరు పంపించారంటే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఎం కొండారెడ్డి కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. మిడతల రామూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లలిత మల్లిక్ సత్తుపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మిడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఎం రామ్మోహన్ రావు సత్యవతి ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ అమ్మనగుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్. నేదునూరి కళ్యాణ్చారి రిత్విక్, శ్రీవైష్ణవ్, కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి.

ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. కోనసీమ జిల్లా మురిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు గంగా భవాని కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. శ్రీరామదాసు, అంజాచారి, బ్రహ్మచారి, ఉపేంద్రాచారి తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. బృందావనం పద్మశ్రీ శ్యామ్ శ్రీవత్స హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్స్, శోభన్ బాబు, సాయి ప్రకాష్, బ్రహ్మయ్య వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు కరెక్ట్ ఆన్సర్ అండి. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి కరెక్ట్.

ఆన్సర్ పంపించారు. చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్ నిజామాబాద్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. గుండుగొలను కొనకొల్ల రమేష్, రామోజీ, శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరగంటి వదరి విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి. సాల్మాన్ రాజు, శశిరెడ్డి చిన్నప్ప, ముంతా పెద్దన్న, వెంకటేశ్వర్లు, నరేంద్రారెడ్డి, రామకృష్ణయ్య, బండారు శంకరయ్య వీరందరూ కూడా మరి కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా దగదర్తి నుంచి చేబ్రోలు రవి, కొల్లా సుధాకర్ రెడ్డి ప్రసాద్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున, లక్ష్మి, వడియంపేట, అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత ఎవరు పంపించారంటే ధనలక్ష్మీపురం నుండి సయ్యద్ జాకీర్, కిషోర్, గోపీనాథ్, ఇస్మాయిల్, మస్తాన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణేష్ నెల్లూరు నుండి కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత కె సురేంద్రనాథ్ ఒడిషా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుండి నరేష్, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా సుహాస్ హోస్కోట్ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఓకే, క్వశ్చన్ ప్లీజ్ అని ఇప్పుడు అడుగుతున్నారు. సముద్ర మరియు విమాన ప్రయాణాల్లో దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది? ఓకేనా? ఎం ప్రతాప్ ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుండి కరెక్ట్ ఆన్సర్. ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, కిషోర్, మహమ్మద్ రఫీ బాయ్, కాదర్ బాషా బాయ్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. నిజామాబాద్ జిల్లా తాళ్ళ రాంపురం నుండి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌధామిని, వసుంధర వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని కరెక్ట్ ఆన్సర్ అండి. నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గోవర్ధన్రావు, ఇంద్రబాబు, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్ వీరందరూ ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. సులోచన కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం నుండి రాజేశం, సరోజిని, మాయా వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కె రవీంద్ర సర్వేపల్లి నుంచి, రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కమలా, యేసుపాదం, హేమసుందర్ ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుండి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన కరెక్ట్ ఆన్సర్ అండి. పాపినేపాలెం సూర్యనారాయణ, ఈశ్వరమ్మ కరెక్ట్ ఆన్సర్. తుమ్మా పద్మావతి ఇనమడుగు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డి వాణి, వెంకటేశ్వరరావు, మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. డి అరుణ, మోహన్, దివ్యబాయ్, అజయ్, శృతి ఉట్కూరు నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. గార్ల దినే నుండి సుబ్బు వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్ సుప్రియ, కరెక్ట్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి, మరి ఆన్సర్ చూసేద్దామా. ఇంకొకరు పంపించారు, చిన్న చింతకుంట మహబూబ్ నగర్ జిల్లా నుంచి రాజేష్ శ్రీవల్లి కుమార్ చందన భాగ్య, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే మరి ఆన్సర్ చూసేద్దామా. నేను అడిగిన ప్రశ్న, సముద్ర మరియు విమాన ప్రయాణాల్లో దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది అన్నాను కదా, నాటికల్ మైలు. ఓకేనా, ఇది 1.852 కిలోమీటర్లతో సమానం. మామూలుగా నేల మీదైతే మనం స్కేళ్ళు మీటర్లు ఉపయోగించి కొలుస్తాం కదా, మరి సముద్రంలో అలాగే గాలిలో దూరాలను కొలవడానికి నాటికల్ మైల్ను ఉపయోగించి కొలుస్తారు. మరి మన రెండవ క్వశ్చన్ చూసేద్దామా. కాగితాన్ని ఏ చెట్టు కలపతో తయారు చేస్తారు? ప్రశ్న మరొకసారి, కాగితాన్ని ఏ చెట్టు కలపతో తయారు చేస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే 0866-24-888-12 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. ఈలోగా మనం భీమా చిత్రం నుంచి పాట విందాము.

నేను అడిగిన ప్రశ్న, కాగితాన్ని ఏ చెట్టు కలుపతో తయారు చేస్తారు అని అడిగాను కదా. ఈ ప్రశ్నకి కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సాప్ చేశారు శ్యామ్ నెల్లూరు నుంచి. కంగ్రాచ్యులేషన్స్ అండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత భాస్కరుని సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఒంగోలు నుంచి. తర్వాత ఎవరు పంపించారంటే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథ్పురం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మిడతల రామూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ అమ్మనగుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లలిత మల్లిక్ సత్తుపల్లి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కమలా యేసుపాదం హేమసుందర్ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. బత్తిన రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కోనసీమ జిల్లా మొరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్. వాటికి పర్టికులర్గా కొన్ని పేర్లు ఉన్నాయండి, ఆ పేర్లు మెన్షన్ చేయండి, అప్పుడు అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఓకేనా? తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం శ్రీనివాసరావు, సూర్యతేజ, రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజోలు నుండి వాణి, తేజ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బృందావనం పద్మశ్రీ శ్యామ్, శ్రీవత్స హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పేర్లు పంపించలేదు, ఆన్సర్ మాత్రమే పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, లడ్డూ బాబు, లక్ష్మీ వర్మ, సోనిక ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి శశిరెడ్డి, చిన్నప్ప, ముంతా పెద్దన్న, నరేంద్రారెడ్డి, వెంకటేశ్వర్లు, రామకృష్ణయ్య, బండారు శంకరయ్య వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుండి కరెక్ట్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయోన్స్, సియోన, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాపినేపాలెం నుండి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ కరెక్ట్ ఆన్సర్. కాసుల పద్మ గుంటూరు నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా సుహాస్ హోస్కోట్ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శంకర్ డేవిడ్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి.
తర్వాత నెల్లూరు జిల్లా దగదర్తి నుంచి చేబ్రోలు రవి, ఇనమడుగు కొల్ల సుధాకర్ రెడ్డి, ప్రసాద్, వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కుంచి రామూర్తి బెంగళూరు నుంచి, పర్టికులర్ నేమ్ మెన్షన్ చేయమని చెప్పానండి నేను, ఓకేనా. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి, ఆల్రెడీ మీరు పంపించేశారండి, నేను చదివాను, ఓకేనా. నిజామాబాద్ జిల్లా తాళరాంపురం నుండి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుండుగొలను శ్రీనివాసరావు, సతీష్, శ్రీనివాస్, సత్యనారాయణ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ప్రశ్న ఏంటండి అని అడుగుతున్నారు, కాగితాన్ని ఏ చెట్టు కలపతో తయారు చేస్తారు? ఓకేనా, మరి ప్రశ్నకి సమాధానం తెలిస్తే పంపించండి, తర్వాత ఎవరు పంపించారో చూసేద్దాం. ధనలక్ష్మీపురం నుండి సయ్యద్ జాకీర్, కిషోర్, గోపినాథ్, ఇస్మాయిల్, మస్తాన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొత్తగూడెం నుండి రాజేశం, సరోజిని, మాయా వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత డి గోవర్ధనరావు, ఇంద్రబాబు, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్, మోతీబాయ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజోలు నుండి వాను, క్షమించాలి, వాణి, వాసు వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తరువాత హుస్సేన్ దాదా, అక్రమ్, సావిజ్, అన్నారం, వినయ్ కుమార్, కరీముల్లా, తయ్యూబ్ వీరందరూ కూడా ఇంకోళ్ళు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. శ్రీనివాసులు ఆలగడ్డ నుండి, ఓకే అండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మీరు పేరు విడిగా ఆన్సర్ విడిగా పంపిస్తే చదవటానికి కుదురుతుందండి, మొత్తం కలిపి పంపిస్తే తెలియటం లేదు. ఓకేనా. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుండి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, కిషోర్, వంశీ, మహమ్మద్ రఫీ బాయ్.

పూరి, ప్రకాష్, కాదర్ భాషాబాయ్ వీరందరూ కూడా నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌధామిని, వసుంధర, పద్మావతి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహబూబ్, సుభాని కొత్తపేట గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఉట్కూరు నారాయణపేట నుంచి అరుణ, మోహన్, దివ్యబాయ్, అజయ్, శృతి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తుమ్మ, పద్మావతి ఇనమడుగు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే అండి, మరి ఆన్సర్ చూసేద్దామా. నేను అడిగిన ప్రశ్న, కాగితాన్ని ఏ చెట్టు కలపతో తయారు చేస్తారు అని అడిగాను కదా, ఇంకొక ఇద్దరు పంపించారు చూద్దాం. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, దేవంగ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత మహారాష్ట్ర సోలాపూర్ నుంచి రాధిక, హరికిషన్, చంద్రబాయ్, నాగమణి, నరేష్, శ్రీవల్లి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఆన్సర్ చూద్దాం. పైన్, యూకలిప్టస్, ఫిర్, బిచ్, వెదురు వీటిల్లో ఏ ఆన్సర్ పంపించినా ఓకే అని చెప్పేశానండి. కాగితం తయారీకి ప్రధానంగా ఈ చెట్లను ఉపయోగిస్తారు. వీటి చెక్కలో ఉండే సెల్యులోస్ ఫైబర్స్ కాగితపు గుజ్జు తయారీకి చాలా అనువుగా ఉంటుంది. అందువల్ల వీటిలో సాఫ్ట్ వుడ్స్ అని, హార్డ్ వుడ్స్ అని ఉంటాయి. వాటిని ఉపయోగించి మనకి చక్కగా మృదువైన కాగితం తయారవుతుంది. ఓకేనా? మరి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వారందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. మరి మన మూడో ప్రశ్న చూసేద్దామా. ఇప్పుడు ఒక ఈజీ క్వశ్చన్ అడిగేస్తున్నాను. తెల్లారు లేస్తే పడుకునే వరకు కూడా మన చేతిలో ఉంటూ ఉంటుంది. దేన్నైనా మర్చిపోతాం కానీ దాన్ని మాత్రం మనం ఎక్కడా వదిలిపెట్టం కదా. అటువంటి మొబైల్ని తెలుగులో ఏమంటారు? చాలా ఈజీగా ఉంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం? సమాధానం తెలిస్తే 0866 24 888 12 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. ఈలోగా మనం తొలి ప్రేమ చిత్రం నుంచి ఒక మంచి పాట విందాం.

మరి ఆన్సర్స్ వచ్చేసినాయి, చూసేద్దాం. నేను అడిగిన ప్రశ్న, మొబైల్ను తెలుగులో ఏమంటారు? కదా, చాలా ఈజీ కదా, అందుకే అందరూ పంపించేశారు. మరి మనం చూసేద్దాం. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథ్పురం నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఫనీ సత్యశ్రీ తెనాలి నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్ అండి. శేషాద్రి నెల్లూరు నుండి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బృందావనం పద్మశ్రీ శ్యామ్, శశాంక్, అచ్యుత, శ్రీవత్స హైదరాబాద్ సైనిక్ పోర్ కాలనీ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ అమ్మనగుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మిడదల రామూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ కరెక్ట్ ఆన్సర్ అండి. వరగంటి బదరీ విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గుండుగొలను మద్దుల శ్రీనివాసరావు, సతీష్, రామోజీ, శ్రీనివాస్ బాబు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కోట హారిక రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుండి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి పి విజయకుమార్ రెడ్డి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. వీరయ్య, సురేష్ కుమార్, లక్ష్మీ ప్రసన్న, రిత్విక్, మనస్విని, ఇందిరమ్మ కాలనీ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ పంపించారు, పేరు పంపించలేదు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుండి షేక్ మహబూబ్ సుభాని కరెక్ట్ ఆన్సర్.

అపినేపాలెం నుంచి సూర్యనారాయణ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత కరెక్ట్ ఆన్సర్ అండి. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కుంచిరామూర్తి బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా తాళ్ళరాంపురం నుండి రాజేంద్ర ప్రసాద్, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. తరువాత పాలెంపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి సాల్మన్ రాజు, శశిరెడ్డి, చిన్నప్ప, ముంతా పెద్దన్న, నరేంద్రారెడ్డి, వెంకటేశ్వర్లు, లక్ష్మి, రామకృష్ణయ్య, మస్తాన్ భాషా ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలు నుండి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయ కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. ధనలక్ష్మీపురం నుండి సయ్యద్ జాకీర్, కిషోర్, గోపీనాథ్, ఇస్మాయిల్, మస్తాన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. నెల్లూరు నుంచి గడ్డం అంకయ్య వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హుసేన్ దాదా, అక్రమ్, సావిజ్, అన్నారం, వినయ్ కుమార్, కరీముల్లా, బక్షు, తయ్యబ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా దగదర్తి నుంచి చేబ్రోలు రవి, సుధాకర్ రెడ్డి, ప్రసాద్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కె సురేంద్రనాథ్ ఒడిషా నుంచి కరెక్ట్ ఆన్సర్. శ్రీనివాసులు ఆలగడ్డ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అక్షజ్, ఆశ్రవ్, సింబా ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ముసాపేట, మహబూబ్ నగర్ నుంచి నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయ్, సోనిక ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. తరువాత ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాబ్, కిషోర్ వంశీ, మహమ్మద్ రఫీబాయ్, కాదర్ బాషాబాయ్ ఇంకా వారి కుటుంబ సభ్యులు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌధామిని, వసుంధర ఇనమడుగు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే అండి, మరి అందరూ కూడా కరెక్ట్ ఆన్సరే పంపించారు. చూద్దాం నెక్స్ట్ ఎవరు పంపించారు. వనపర్తి నుంచి గోవర్ధన్ రావు, ఇంద్రబాబు, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్, మోతీబాయ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొల్లా సుధాకర్ రెడ్డి ఇనమడుగు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఆన్సర్ చూసేద్దామా. మొబైల్ను తెలుగులో ఏమంటారు అని అడిగాను కదా, చరవాణి. ఓకేనా, కరెక్ట్ ఆన్సర్ పంపించిన వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మరి మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కీటకాహార మొక్క అంటే ఏమిటి? ప్రశ్న మరొకసారి, కీటకాహార మొక్క అంటే ఏమిటి? ఓకేనా, మరి ఈ ప్రశ్నకు సమాధానం చూసేలోగా మనం ఎక్స్ప్రెస్ రాజా చిత్రం నుంచి ఒక పాట విందాం.

ఓకే అండి, మరి నేను అడిగిన ప్రశ్న కీటకాహార మొక్క అంటే ఏమిటి అని అడిగాను కదా, ఈ ప్రశ్నకి సమాధానం చూసేద్దాం. ఆ మొక్క పేరు మెన్షన్ చేయండి. ఓకేనా, సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి, మీరు ఢిల్లీ నుంచి సమాధానం పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. అక్షజ్ ఆశ్రవ్ సింబా ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

సుబ్రమణి పెద్దనపల్లి కర్ణాటక నుంచి, కరెక్ట్ ఆన్సర్. శ్రీనివాసులు ఆల్గడ్డ నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీరయ్య, సురేష్ కుమార్, లక్ష్మీ ప్రసన్న, రిత్విక్, మనస్విని, వీరందరూ కూడా నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా, సుహాస్, హోస్కోట కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అనంతపురం నుండి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. పాలెంపోలయ్య, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, సాల్మన్ రాజు, శశిరెడ్డి, చిన్నప్ప, ముంతా పెద్దన్న, నరేంద్రారెడ్డి, వెంకటేశ్వర్లు, లక్ష్మి, రామకృష్ణయ్య, కరెక్ట్ ఆన్సర్ అండి. బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా, అమ్మనగుర్తి నుంచి, కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్, ఎల్ఐసి కాలనీ, నెల్లూరు, హరినాథపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. హుసేన్ దాదా, అక్రమ్, సావిచ్, అన్నారం, వినయ్ కుమార్, కరీముల్లా, బక్షు, తయ్యూబ్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దొడ్డిపట్ల కోటేశ్వరరావు, అత్తిలి నుంచి, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్ అండి. వరగంటి బద్రి విశాల, నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఆన్సరు పంపించలేదు, పేర్లు మాత్రమే పంపించారు. నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి, కరెక్ట్ ఆన్సర్ అండి. బి విజయ్ కుమార్ రెడ్డి, నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, గీతికాభిరామ్, ఇరుసుమండ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇందాక ప్రశ్నకి ఇప్పుడు సమాధానం పంపిస్తున్నారండి. నెక్స్ట్ క్వశ్చన్ అడిగాను, కీటకాహార మొక్క అంటే ఏమిటి? మీకు తెలిస్తే ఆ మొక్క పేరు కూడా పంపించండి, ఓకేనా? కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయా, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ, కరెక్ట్ ఆన్సర్. ఇంకెవరు పంపించారంటే, బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్, అమ్మనగుర్తి నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మహమ్మద్ రఫీబాయ్, కిషోర్, వంశీ, ప్రకాష్, కాదర్ భాషాబాయ్, సర్దార్ బాయ్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. బృందావనం పద్మశ్రీ శ్యామ్, శశాంక్, అచ్యుత, శ్రీవత్స, హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుండి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. నెల్లూరు దగదత్తి నుంచి రవి, సుధాకర్ రెడ్డి, ప్రసాద్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే అండి, నెక్స్ట్ ఎవరు పంపించారంటే విజయ్, కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతీనగర్, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మీరు ఫస్ట్ క్వశ్చన్కి పంపించలేదనుకుంటా, పంపించారా? ఓకే, నెక్స్ట్ ఎవరు పంపించారంటే ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, కందికాయపల్లె గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే అండి, మరి ఆన్సర్ చూసేద్దామా. నేను అడిగిన ప్రశ్న, కీటకాహార మొక్క అంటే ఏమిటి అని అడిగాను కదా, దానికి ఆన్సర్, తన వద్దకు వచ్చే కీటకాలను, పురుగులను ఆకర్షించి అవి వాలగానే వాటిని బంధించి తినేస్తూ ఉంటుంది ఈ మొక్క. నెంపతిస్ అనేది చాలా ఫేమస్ మొక్క అలాంటి మొక్కల్లో. ఓకేనా, మరి కరెక్ట్ సమాధానం పంపించిన వారందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. ఇక మనకి ప్రశ్న అడిగే టైం లేదు కాబట్టి ఒక మంచి పాట విందాం.

ఓకే అండి, మరి పాట విన్నారు కదా. ఈనాటి మన యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి యువలయలో కలుసుకుందాం.

మా ప్రసారాలు వింటూ ఉన్నారు. సమయం 5 గంటలు. ప్రసార విశేషాలు వింటారు. ముందుగా విందాం ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. 5:05 వనితా వాణి కార్యక్రమంలో మహిళలు ఆరోగ్యం చిట్కాల గురించి వింటారు. 5:30 యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00 హిందీలో వార్తలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, స్థానిక జిల్లా సమాచారం, అనంతరం సముద్ర తీర కథలు శీర్షికన చేపల వేట ఆట కాదు.

ప్రాణాలతో చెలగటం అనే కథ వింటారు. సమర్పణ మంజుల పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 7 గంటలకు అలనాటి మధురగీతం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో ముందుగా కిచెన్ గార్డెన్ మరియు టెర్రస్ గార్డెన్లో పెంచే ఔషధ మొక్కల పెంపకం గురించి కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ సుజాత గారితో పరిచయం వింటారు. పరిచయకర్త మంజుల పాలేటి. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 8:15 పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి వింటారు. 8:45 సమాచార్ సంధ్య. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 10:00 పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ మరియు లోక్సభలలో ప్రశ్నోత్తరాల సమయం రికార్డింగ్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. మీరింతవరకు ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు విన్నారు.

కార్యక్రమంలో ఇప్పుడు విందాం రేపటి ప్రసారాలు. రేపు ఉదయం 5:55 చరిత్ర పుటల్లో ఈరోజు విశేషాలు వింటారు. 6:00 దేశభక్తి గేయం వింటారు. 6:10 అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం మరియు భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధాలో శ్రీ సుందర రామశాస్త్రి గారి సూక్తులు వింటారు. 6:35 పొలం కబుర్లు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం, అనంతరం స్వరార్చన, అనంతరం లలిత గీతాలు వింటారు. 7:30 మీ ఉత్తరాలు కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతల అభిప్రాయాల గురించి వింటారు. 8:35 మనోరంజని కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:00 హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:30 వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. రేపు సాయంత్రం 5:05 వనితావాణి కార్యక్రమంలో హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా మహిళా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో ముందుగా విద్య ఉద్యోగ సమాచారం, అనంతరం యువత స్వయం ఉపాధి మరియు సంక్షేమ పథకాల గురించి వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, స్థానిక జిల్లా సమాచారం, అనంతరం డాక్టర్ గారి సలహాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 7:45 చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 8:15 పార్లమెంట్ సమావేశాల వారాంతపు సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. మీరింతవరకు ఈరోజు సాయంత్రం మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 5:05 దాటింది. ఇప్పుడు వనితా వాణి కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు వింటారు. ముఖ్యంగా ఈ కాలంలో మహిళలకు ఎక్కువగా రక్తహీనత, ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. మహిళలకు వచ్చే ఈ రక్తహీనతకు చెక్ పెట్టే 10 అద్భుతమైన ఆహారాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మహిళల ఆరోగ్యానికి చెక్ పెట్టే 10 అద్భుతమైన ఆహారాలలో మొదటిది పాలకూర. ఈ పాలకూర, ఇందులో ఇనుము అంటే ఐరన్ పుష్కలంగా ఉంటుంది, కాబట్టి ఇది రక్తహీనతకు దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది. ఇంకా రెండవది బీట్రూట్. బీట్రూట్ హెమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. మహిళల ఆరోగ్యం కోసం మరికొన్ని చిట్కాలు తెలుసుకునే ముందుగా మనమైతే ఒక పాటను విందాం. 18 పేజెస్ ఈ చిత్రం నుంచి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీరు వింటున్నారు వనితా వాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన వాటిలో రక్తహీనత సమస్యను దూరం చేయడానికి పాలకూర మరియు బీట్రూట్ని తీసుకోవాలి. ఇంకా ఖర్జూరం. ఈ ఖర్జూరంలో ఇనుము అంటే ఐరన్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. అంతేకాకుండా రక్త ఉత్పత్తికి ఈ ఖర్జూరం చాలా సహాయపడుతుంది. ఇంకా బెల్లం, సహజమైన ఇనుము అంటే ఐరన్ మూలం ఇది. ఇంకా పప్పులు. మహిళలు రక్తహీనత సమస్య నుంచి బయటపడడానికి ప్రోటీన్ మరియు ఇనుము యొక్క మంచి మూలం ఈ పప్పులు. ఈ పప్పు ధాన్యాలు రోజువారీ ఆహారంలో మహిళలు తీసుకోవడం చాలా అవసరం.

మీరు వింటూ ఉన్నారు వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. మహిళలు రక్తహీనతకు దూరంగా ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహారాల గురించి మనం ఈరోజు తెలుసుకుంటూ ఉన్నాం. మొదటిగా పాలకూర, బీట్రూట్, ఇంకా బెల్లం, ఖర్జూరం, పప్పులు, వీటితో పాటు దానిమ్మ. మహిళల రక్తహీనతను దానిమ్మ దూరం చేస్తుంది, ఎందుకంటే ఈ దానిమ్మలో విటమిన్ సి మరియు ఐరన్ ఇవి రెండు కలిపి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఇంకా ఉసిరికాయ అత్యధికంగా విటమిన్ సి మరియు ఐరన్ ఈ ఉసిరికాయలో ఉంటుంది. ఇది మహిళల్లో రక్తహీనతను దూరం చేసి రక్తాన్ని పెంచుతుంది. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందుగా ఒక పాటను విందాం, పెద్ది ఈ చిత్రం నుంచి.

0: మీరు వింటూ ఉన్నారు వనిత వాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. మహిళల కోసం మరికొన్ని చిట్కాలు తెలుసుకునే ముందుగా ఒక ప్రకటన విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: మహిళల్లో వచ్చే రక్తహీనతను దూరం చేయడానికి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇంకా ఆకుకూరల పప్పు. వివిధ రకాల ఆకుకూరలు మరియు పప్పు ఈ రెండు కలిపి తినడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. దీనివల్ల మహిళల్లో రక్తహీనత కూడా దూరమవుతుంది. ఇంకా కోడిగుడ్లు సులభంగా జీర్ణమయ్యే ఐరన్ మరియు ప్రోటీన్ ఇంకా శక్తిని ఇవి అందిస్తాయి. కోడిగుడ్లు ప్రతిరోజు తీసుకోవడం, ఉడకపెట్టిన కోడిగుడ్లు తినడం ద్వారా మహిళల్లో రక్తహీనత కూడా తగ్గడానికి ఇది అవకాశం ఇస్తుంది. ఇవే కాకుండా సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, ఇంకా వ్యాయామం, ఇవన్నీ కూడా మహిళల్లో రక్తహీనతను దూరం చేయడానికి ఇవన్నీ కూడా చాలా అవసరం. వనిత వణి కార్యక్రమంలో చివరిగా పాటను విందాం, పుష్ప 2, ఈ చిత్రం నుంచి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:30. ఇప్పుడు యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఈనాటి యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమంలో నేను అడిగే ప్రశ్నలకు మీకు సమాధానాలు తెలిసినట్లయితే వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901084415 7901084415. ఈనాటి యువతరంగం జీకే స్పెషల్లో మొదటి ప్రశ్న అడిగే ముందుగా ఒక ప్రకటన విందాం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
0: ఈనాటి యువతరంగం జీకే స్పెషల్లో మొదటి జీకే ప్రశ్న ఏంటి అంటే, జల్లికట్టు క్రీడ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది? ప్రశ్న మరోసారి, జల్లికట్టు క్రీడ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది? సమాధానాలు తెలిసిన వారు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901084415 7901084415. సమాధానాలు వచ్చేలోపు మనమైతే ఒక పాటను విందాం. రాజాసాబ్ ఈ చిత్రం నుంచి

యువతరంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానాలు పంపించారు. ముందుగా పంపించారు అనంతపురం నుంచి అనురాధ. రైట్ ఆన్సర్ వీరయ్య, సురేష్ కుమార్, లక్ష్మీ ప్రసన్న, రిత్విక్, మనస్విని, ఇందిరమ్మ కాలనీ నెల్లూరు నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న వీరు కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. ఇంకా మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఏదోజీ, సక్కుబాయ్, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా, మూసాపేట, నరేష్ మరియు వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఆర్ వెంకట సుబ్బయ్య, కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సుబ్రమణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య, కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా, ఏలూరు నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ వీరు కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. చిత్తూరు నుంచి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి, పూజ, దిలీప్, అన్విత వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. భరణి, శ్రీదేవి, బాలాజీనగర్, నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్ మల్లికార్జున, ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. డి అరుణ, మోహన్జీ, దివ్యాభాయ్, అజయ్, శృతి, నారాయణపేట జిల్లా ఊటుకూరు నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కోనసీమ జిల్లా మోరిపొలం నుంచి పందాడి శ్రీనివాసరావు, గంగా భవానీ కరెక్ట్ ఆన్సర్. ఇంకా నాగార్జున, లక్ష్మి, వడియంపేట, అనంతపురం జిల్లా నుంచి రైట్ ఆన్సర్స్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. యువతరంగం జీకే స్పెషల్లో ఇందాక నేను అడిగిన మొదటి ప్రశ్న ఏంటి అంటే, జల్లికట్టు క్రీడ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది అని అడిగాను. దీనికి ఆన్సర్ తమిళనాడు. జల్లికట్టు క్రీడ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది. ఇది పొంగల్ వేడుకల్లో భాగంగా ప్రతి సంవత్సరం జనవరిలో జరిగే మట్టు పొంగల్ అనే రోజున నిర్వహించే ఒక సాంప్రదాయ ఎద్దుల పందెం అనే క్రీడ. ముఖ్యంగా దక్షిణ తమిళనాడులో మదురై, తిరుచిరాపల్లి, తేని, పుదుక్కొట్టై, దిండిగల్ వంటి జిల్లాల్లో ఇది బాగా ప్రాచుర్యం పొందింది. యువతరంగం జీకే స్పెషల్లో రెండవ ప్రశ్న, భారతీయ రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ప్రశ్న మరోసారి, భారతీయ రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సమాధానాలు తెలిసిన వారు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901084415, 7901084415. సమాధానాలు వచ్చేలోపు మనమైతే ఒక పాటను విందాం. చెన్నై లవ్ స్టోరీ ఈ చిత్రం నుంచి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: యువత రంగం జీకే స్పెషల్లో 2వ ప్రశ్నకు సమాధానాలు పంపించారు నాగార్జున లక్ష్మి, వడియంపేట, అనంతపురం జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ శ్రీదేవి భరణి, బాలాజీనగర్, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎస్ మల్లికార్జున, ఒంగోలు నుంచి. కరెక్ట్.

టౌన్ సార్. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కడప నుంచి వినయ్ ప్రవీణ వీరు కూడా రైట్ ఆన్సర్. మూసాపేట గ్రామం మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ వీరు రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. ప్రొద్దుటూరు కడప నుంచి దస్తగిరి సంధ్య రైట్ ఆన్సర్ పంపించారు. పెద్దనపల్లి కర్ణాటక నుంచి సుబ్రమణి రైట్ ఆన్సర్. నరేంద్రరెడ్డి స్వరూప సాయి పూజ దిలీప్ చిత్తూరు నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. కోనసీమ జిల్లా మోరిపొలం నుంచి పంతాటి శ్రీనివాసరావు గంగా భవాని కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐడియా జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ వీరు రైట్ ఆన్సర్ పంపించారు. రఘుబీర్ సింగ్ సుగుణాబాయి ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య కందకాయపల్లి గ్రామం నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. ఇంకా డి గోవర్ధనరావు ఇంద్రాబాయి భానుప్రకాష్ నవ్య మీరాబాయి మోతిబాయి లక్కీ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి రైట్ ఆన్సర్. వీరందరికీ కూడా ధన్యవాదాలు. నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే భారతీయ రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడిగాను. దీనికి ఆన్సర్ న్యూఢిల్లీ. భారతీయ రైల్వే ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. భారతీయ రైల్వేల మొత్తం కార్యకలాపాలు పాలన మరియు నిర్వహణ ఇవన్నీ న్యూఢిల్లీలోని రైల్ భవన్ నుంచి జరుగుతాయి. భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో ఒకటిగా గుర్తింపు కూడా పొందింది. యువతరంగం జీకే స్పెషల్లో మూడవ ప్రశ్న. బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? ప్రశ్న మరోసారి, బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? సమాధానాలు తెలిసిన వారు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901044715. సమాధానాలు వచ్చేలోపు మనమైతే ఒక పాటను విందాం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: యువతరంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానాలు పంపించారు. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సి విజయ, రోజా శిరీష రైట్ ఆన్సర్. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు, పద్మ, వీరు రైట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంజయ, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, ప్రవీణ, వీరు కూడా రైట్ ఆన్సర్. పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. శ్రీదేవి, భరణి, బాలాజీనగర్, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య, కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్ మల్లికార్జున, ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు, వీరు కూడా రైట్ ఆన్సర్. సుబ్రమణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కోనసీమ జిల్లా మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగా, భవాని, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, దిలీప్, అన్విత, చిత్తూరు నుంచి, వీరు కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. వడియంపేట, అనంతపురం నుంచి నాగార్జున, లక్ష్మి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య, కందికాయపల్లి గ్రామం నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, ఏలూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఓటుకూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి, వీరు రైట్ ఆన్సర్స్ పంపించారు. ధన్యవాదాలు. అడిగిన ప్రశ్న ఏంటి అంటే బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు అని అడిగాను. దీనికి ఆన్సర్ సలీం అలీ. డాక్టర్ సలీం అలీని బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు, ఎందుకంటే ఈయన ప్రసిద్ధ భారతీయ పక్షి శాస్త్రవేత్త, ఆర్నిథాలజిస్ట్. ఆయన భారతదేశంలో పక్షుల అధ్యయనానికి మరియు వాటి సంరక్షణకు చేసిన విస్తృతమైన కృషి కారణంగా ఆయనకు ఈ బిరుదును ఇచ్చారు. యువతరంగం జీకే స్పెషల్లో ఇప్పుడైతే ఒక పాటను విందాం.

మీరింతవరకు యువతరంగం జికే స్పెషల్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6 గంటలకు వస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. బీసీల సంరక్షణ కోసం త్వరలోనే చట్టం రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. చేనేతలకు ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

0: వార్తల వివరాలు. వెనుకబడిన తరగతుల సంరక్షణ కోసం త్వరలోనే చట్టం చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని కొత్తపేట గ్రామంలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. నేతన్న సేవలో సంక్షేమ పథకాన్ని ప్రారంభించి 71,536 చేనేత కుటుంబాలకు 179 కోట్ల రూపాయల మొత్తాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ బీసీలకు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలుస్తోందన్నారు. చేపల వేట నిషేధ సమయంలో 134,000 మత్స్యకార కుటుంబాలకు 20,000 రూపాయల చొప్పున 2 ఏళ్లలో 505 కోట్ల రూపాయలు ఇచ్చామని, వడ్డెరలకు మైనింగ్ లీజులు, గీత కార్మికులకు ఎక్సైజ్ షాపులు కేటాయించామని వివరించారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు బీసీలకు 3 కిలోవాట్లకు అదనంగా 20,000 రూపాయల రాయితీ ఇస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: చేనేతని ప్రోత్సహిస్తూనే మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ఏమేం చేయాలన్నీ చేస్తాం. ఆదాయం పెరిగితే సమిక్షమని ఇంకా ఎక్కువ ఇచ్చే అవకాశం వస్తుంది. ఆ విషయంలో ఎక్కడా రాజీ పడవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ పని కావాలన్నా ఒక్క పైసా అవినీతి లేకుండా మీకు పనులు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం.
0: రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని ఒడ్డిమెట్ట గ్రామంలో పర్యటించారు. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ది, సంక్షేమం, ఇంటింటికీ ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ పాయకరావుపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు 660 కోట్ల రూపాయలకు పైగా సంక్షేమ కార్యక్రమాలను, 500 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ది పనులు చేపట్టామన్నారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా ప్రాంతీయ అభివృద్దికి మరింత ఊతం లభిస్తుందని, స్థానిక యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం తిలారు గ్రామంలో ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని చేనేత కుటుంబాలకు 3,62,00,000 రూపాయల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేనేత కుటుంబాల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తూ చేనేత రంగాన్ని బలోపేతం చేస్తున్నామని తెలిపారు. రాజమహేంద్రవరంలో వాహనం ఢీకొని 2 వైద్య విద్యార్థులు తీవ్రంగా గాయపడిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏలూరు రేంజ్ డీఐజీతో మాట్లాడిన ఆయన ఈ ప్రమాద ఘటనను తీవ్రంగా పరిగణించాలని సూచించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థులు ప్రియాంక, ఉమేష్ల ఆరోగ్య పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలోని బ్రహ్మకుమారిస్ ఆశ్రమ ప్రాంగణంలో నషాముక్త్ యువ కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలు, డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాలు వంటి వాటికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో బ్రహ్మకుమారిస్ కేంద్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో నషాముక్త్ యువ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. ఉన్నతమైన లక్ష్యాలతో యువత ముందుకు సాగాలని, విద్య ద్వారా తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఔషధ తయారీ సంస్థల్లో జరిగే ప్రతి తనిఖీ, ప్రయోగశాల పరీక్ష, నియంత్రణ సంస్థలు తీసుకునే ప్రతి నిర్ణయం నేరుగా రోగుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఇండియా కార్యాలయం కంట్రీ డైరెక్టర్ గ్రెగరీ స్మిత్ అన్నారు. రాష్ట్ర ఔషధ నియంత్రణ పరిపాలన ఆధ్వర్యంలో అమెరికా ఫార్మకోపియా, ఆల్ ఇండియా డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ సహకారంతో విజయవాడలో నాణ్యమైన ఔషధాల భరోసా, నియంత్రణ, ప్రమాణాలు, తనిఖీల్లో శాస్త్రీయ విధానం అంశంపై ఈరోజు జరిగిన వర్క్షాప్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాణ్యమైన మందులే ప్రజారోగ్యానికి రక్షణ అని, ప్రతి ఔషధ తనిఖీ రోగి భద్రత కోసమే అన్నారు. విశాఖ నగరంలో పోర్టు కార్యకలాపాల వల్ల ఏర్పడుతున్న కాలుష్యాన్ని సమర్థవంతంగా నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని స్థానిక పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర పోర్టులో జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ను ఈరోజు ఢిల్లీలో కలిసి వినతిపత్రం అందజేశారు. విశాఖ నగర భౌగోళిక పరిస్థితులు, పెరుగుతున్న పారిశ్రామిక కార్యకలాపాల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరముందని ఆయన వినతిపత్రంలో పేర్కొన్నారు. డిఎస్సి 2025 ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీం అన్సారియా అన్నారు. అమరావతి సచివాలయంలో శాప్ వైస్ చైర్మన్ ఎండీ భరణితో కలిసి ఆమె ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా డిఎస్సి ప్రక్రియను పూర్తి చేశామని, నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలను గతంలో అనేక సార్లు వివరించామని చెప్పారు. మెగా డిఎస్సి 2025 గురించి తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని, డిఎస్సికి ఎంపిక కాని కొందరు అభ్యర్థులతో ఇలాంటి ప్రచారం చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గుడిపాల మండలం కనకనేరు ఎస్టీ కాలనీలో ఈరోజు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ ఎంఎస్ భారతి మాట్లాడుతూ, ఆదివాసీలు దేశానికి మూలవాసులని, వారి హక్కులు, భూములు, సాంప్రదాయాలు, జీవన విధానాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్య, ఆరోగ్య సేవలు, న్యాయ సేవలను సద్వినియోగం చేసుకుని సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ది సాధించాలని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీసీల సంరక్షణ కోసం త్వరలోనే చట్టం రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. చేనేతలకు ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: सप्तपञ्चाशत् तमे दीक्षांत समारोहे भागं भजिष्यति। प्रधानमंत्री श्री मोदी 3,000+ छात्रान् संबोधयिष्यति, येषु 87,500 शोधच्छात्राः समाविष्टाः। अत्रावसरे श्री मोदी मेधाविभ्यः छात्रेभ्यः संस्थायाः प्रतिष्ठितानि सम्मानानि प्रदास्यति। राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मू अद्य नवदिल्ल्याः राष्ट्रपति भवने 25th 2000 संत कबीर हस्त निर्मित तंतु कला पुरस्कारान् राष्ट्रीय हस्त निर्मित तंतु कला पुरस्कारान् च प्रदत्तवती। हस्तशिल्पिनां कलात्मकतां नवीनतां भारतीय परंपरायाः संरक्षणे तेषां योगदानं च सम्मानयितुं आहत्य 22 पुरस्काराः, 3 संत कबीर पुरस्काराः, 21 च राष्ट्रीय पुरस्काराः समर्पिताः। अस्मिन् अवसरे भारतस्य समृद्ध न्यासस्य सम्माननाय 4 स्मरणीय प्रैषचटिकाः अपि विमोचिताः। राष्ट्रपतिः देशस्य वस्त्र शिल्पिभ्यः उद्यमेभ्यः छात्रेभ्यः अथ अस्य क्षेत्रस्य समस्त जनसमुदायाय च शुभकामनाः प्रदत्तवती।
1: मैं देश के प्रतिभाशाली बुनाकारों, डिजाइनरों, उद्यमियों, विद्यार्थियों और भारत के हथकरघा क्षेत्र से जुड़े सभी लोगों को बहुत बहुत शुभकामनाएं देती हूँ।
0: विदेश मंत्री डॉक्टर एस जयशंकर न्यगादीत यत् पाकिस्तान देशेन सह भारतस्य संबंधाः केवलं आतंकवाद मुक्तौ एव अग्रेसारयितुं शक्यन्ते। अद्य लोकसभायां एकस्मिन् लिखितोत्तरे डॉक्टर जयशंकर स्पष्टीकृतवान् यत् पाकिस्तान अद्यापि अतिसीम्नि भारतं विरुध्य आतंकवादं अस्त्ररूपेण उपयुङ्क्ते। अद्य भारतस्य उत्तर पश्चिम भागेषु अतिवृष्टिः अजायत। भारतर्तु विज्ञान विभागेन अद्य नवदिल्ल्यां मध्यमतः तीव्र वृष्ट्यै पीतवर्णपरा संचेतना प्रख्यापिता। कोझिकोड़े कन्नूर वायनाड कासरगोड क्षेत्रेषु साम्प्रतं रक्तवर्णपरा संचेतना प्रख्यापिता। अथ क्रीडा वार्तासु। भारतस्य ग्रैंडमास्टर आर प्रज्ञानंद अमेरिकादेशे आयोजितायां ग्रैंड चेस टूर सेंट लुईस रैपिड एंड ब्लिट्ज इत्यस्यां प्रतियोगितायां विजयं प्राप्तवान्। 20-वर्षीय प्रज्ञानंद पेनल्टी मेट इत्यस्मिन् चक्रे उज्बेकिस्तानस्य ग्रैंडमास्टर जावोखे सिंदारोव इत्यनेन सह स्पर्धां समीकृत्य विजयं सुनिश्चितवान्। बैडमिंटन क्रीडायां भारतस्य क्रीडिके रक्षिता रामराज अथ अश्मिता चालिया च अद्य दक्षिण कोरिया देशस्य आसन नगरे आयोजितायाः कोरिया मास्टर्स इत्यस्याः स्पर्धायाः महिलैकल वर्गे उपांत्य चक्रे प्रवेशम् अलभिताम्। अश्मिता चालिया जापान देशस्य क्रीडिकां हिना अकेची इत्येतां पराजित्य उपांत्य चक्रे प्रवेशम् अकरोत्। इति वार्ताः।
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు. సమయం 6:30. ఇప్పుడు గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో మీరు వింటారు సముద్ర తీర కథలు శీర్షికన చేపల వేట ఆట కాదు ప్రాణాలతో చెలగాటం అనే కథ. సమర్పణ మంజుల పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
3: ఆకాశవాణి 102.7 మెగాహెచ్ పై సింహపురి ఎఫ్ఎం. తెలుగు రచనా సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విలక్షణ సృజనాత్మక రచయిత శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు సముద్ర తీర కథలలోని సన్నివేశాలు, సంభాషణలు, ఆయా పాత్రల యొక్క మనస్తత్వ చిత్రణలు, చేపల వేటలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు, పడవలు తయారు చేసుకోవడంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, అలాగే సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావనలు, చేపలు పట్టే సమయంలో పాటించే నియమ నిబంధనలు, పురుషులకు స్త్రీలు అందించే సహాయ సహకారాలు, ఇలా బెస్తవారి జీవిత విశేషాలలోని అనేక విషయాలు చక్కని కథలుగా చిత్రించారు శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు. నాగరిక సమాజానికి దూరంగా, సముద్ర తీరానికి దగ్గరగా, సముద్రాన్నే తమ తల్లిగా, తమ దైవంగా భావించి ఆ సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగారు.

0: చేసే మత్స్యకారుల జీవితాలను, చేపలతోనే ముడిపడి ఉన్న జీవితాలలోని ఆర్ద్రతను, అనేక వైవిధ్యాలను ఈ కథలలో మనం చూడవచ్చు. ఒక్కొక్క కథ ఒక్కో వైవిధ్యంతో గొలుసుకట్టు కథలుగా ముందుకు సాగుతాయి.
1: కథ పేరు చేపల వేట ఆట కాదు, ప్రాణాలతో చెలగాటం.

0: నీటితో నిండిన బేసిన్లా సమతలంగా కనిపించే సముద్ర గర్భంలో ప్రమాదకరమైన సముద్ర జీవులు అనేకం ఉన్నాయి. 10 ఏనుగులకు మించి సైజున్న తిమింగళాలు నోరంతా నిండిన తమ రంపపు పళ్లతో దేన్నైనా కరకరా నమిలివేయగల షార్కు చేపలు, కోరల లాంటి పళ్ళు కలిగిన రాక్షస ముసళ్ళు, ఒళ్లంతా విషం నిండిన సముద్ర సర్పాలు, పాముల్లా పొడవుగా ఉండి రెండు వైపులా వెలుగుతున్న లైట్లతో షాకిచ్చి ప్రాణుల్ని చంపే ఎలక్ట్రిక్ ఈల్ చేపలు, సమీపించిన చేపల్ని తన 8 చేతులతో పట్టుకుని మింగే ఆక్టోపస్లు, సూదిమున్నలాంటి విషం కలిగిన పొడవైన తీగల్లాంటి సన్నని చేతులు గల జెల్లీ చేపలు, పాము పడగలాంటి వెడల్పైన ముఖం కలిగి పొడవైన తోకకు చివర విషంతో కూడిన స్ప్రింగ్ రే చేపలు, అదే ఆకారం కలిగి పొట్టి తోక కలిగిన ఎలక్ట్రిక్ రే చేపలు, మూతమీద పొడవైన రంభంలా పెరిగి ఉండే కొమ్ము కలిగిన సాఫిష్లు, ఇంకా అనేక రకాలైన ప్రమాదకరమైన జీవజాలంతో నిండి ఉంటుంది సముద్రం. సముద్రంలో కొన్ని కోట్ల కోట్ల రకాలు జీవులున్నా గంగపుత్రులకు తెలిసింది సుమారు 300 రకాల ప్రాణులు మాత్రమే. అవే తీరానికి దగ్గరలో ఉన్నా తమ వలల్లో పడతాయి కనుక. వాటిలో తినడానికి అమ్మకానికి పనికొచ్చేవి సుమారు 60 రకాల చేపలు ఉండవచ్చు. మిగతా వాటిని వలల్లో పడ్డా తీసి పారేస్తారు. ఆ రోజు చెంగయ్య తన పడవను తన 3 కొడుకులతో బాగా దూరంగా తీసుకుపోయాడు. ఈరోజు ఎలాగైనా మంచి రకం చేపల్ని తీసుకుపోవాలి అనేది అతని ఉద్దేశ్యం. చెంగయ్య వయస్సు 60 సంవత్సరాలు, మంచి అనుభవమున్న వేటగాడు, సముద్రంలో అనేక రకాల ప్రమాదాలు ఎదుర్కొని తప్పించుకున్న అనుభవశాలి. అలల ఉధృతి, వీచే గాలివాటాన్ని బట్టి చేపలు దొరికే ప్రదేశాన్ని తెలుసుకోగలడు. చేపలెప్పుడూ ఒకే చోట ఉండవు, అవి సామూహిక జీవులు. అవి ఒకచోట నుంచి మరో చోటికి గుంపులు గుంపులుగా వెళ్తుంటాయి. ఒక్కోసారి చేపలు విపరీతంగా దొరుకుతాయి, మరొకసారి ఎంత గాలించినా దొరకవు. ఎంతో అనుభవం ఉన్న చెంగయ్య కూడా గత 2 రోజులుగా అనుకున్నన్ని చేపలు పడటం లేదు. చుక్క పొడిచిన తరువాత యథారీతిగా పడవ బయలుదేరింది. చెంగయ్య ఆకాశంలోకి చూస్తూ నక్షత్రాలను లెక్క పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. పెద్ద కొడుకు తెడ్డు వేస్తుంటే మిగతా 2 కొడుకులు అలలకు చెదురుతున్న నక్షత్రాల కదలికల విన్యాసాలను చూస్తున్నారు. ఆ పొద్దు కరకరమని సముద్రం మీద సూర్యుడు లేచే సమయంలో,
1: యో నాయనా, గోపాలయ్య, పడవనా ఈడాపు అన్నాడు చెంగయ్య. పడవ ఆగింది. నాయనా, ఇడా ఎంత లోతుంటాది అని అడిగాడు ఆఖరి కొడుకు మరిడయ్య. ఇంచుమించా 1 మైలు పైనే ఉంటాదిరా అన్నాడు చెంగయ్య.
0: చెంగయ్య సైగను అర్థం చేసుకుని రెండవవాడు పడవ మీద నిలబడి వలను వేశాడు. అది విశాలమైన గొడుగులా విచ్చుకొని నీటిమీద పడి క్రమక్రమంగా మునిగిపోయింది. వలల పైన ఉన్న కొయ్యబెండ్లు నీటిలో తేలుతూ ఉంటే పడవ కొస రెండవవాడి చేతిలో ఉంది. వల క్రింద వరుసగా ఉన్న బంకమట్టిని కాల్చి తయారు చేసిన మట్టిబెండ్లు వలను నీటిలోకి తీసుకువెళ్ళాయి. 3వవాడు పడవకు ఇంకోవైపుకు వచ్చి గాలం వేశాడు. సముద్రం దానిపాటికది మౌనంగా గుసగుసలాడుతున్నట్లుగా ఉంది. సముద్రం పైన పరిస్థితులకు లోపలి పరిస్థితులకు చాలా తేడా ఉంటుంది. అయితే జీవన సమరంలో మనిషికెప్పుడూ పోరాటమే. చెంగయ్య పెద్ద కొడుకు కర్ర తీసుకుని నీటి మీద పెద్దగా బాత్తున్నాడు. ఆ శబ్దానికి సముద్రంలో ఉన్న చేపలు కకావికలై పరుగెత్తి వలలో చిక్కుకుంటాయనేది అతని భావన. నీటిమీద పడవ నిశ్చలంగా ఉంది. సముద్రంలో మునిగిన వలలో కదలిక లేదు. గేలానికి చిన్న చిన్న చేపలే పడుతున్నాయి. సూర్యుడు బారడు పొడవున పైకి లేచిన 400 వీసలు పట్టే పడవలో 10 వీసలు చేపలు మాత్రమే ఉన్నాయి. ఇలాంటి బాధాకరమైన సందర్భాల్లో చెంగయ్య తమ పూర్వీకుల అనుభవాలు చెబుతుంటాడు. బ్రిటిష్ వాళ్ళు పాలించేటప్పుడు వైస్రాయి ఒక అలంకరించిన చిన్న స్టీమర్లో చెన్నపట్నం తీరంలో విహరిస్తుండగా క్రింద దేనికో తగులుకొని స్టీమరు మునిగిపోయింది. అక్కడ ఎంతోమంది నావికులున్నా అందులోని వాళ్ళని రక్షించడానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. అప్పుడు సముద్రంలో పడవల్లో చేపలు పడుతున్న బెస్తవాళ్లు ధైర్యంగా సముద్రంలోకి దూకి వైస్రాయిని అతని సిబ్బందిని రక్షించారంట. అది తమ బెస్తవాళ్ల ధైర్యం అని చెబుతుంటాడు.
1: నాయనా, వల శానా బరువుగా ఉండాది, గబాల్న నువ్వీడికిరా
0: అంటూ అరిచాడు పెద్ద కొడుకు. చిన్న కొడుక్కి కబుర్లు చెబుతున్న చెంగయ్య చెప్పడం ఆపి తను లేచి వలతాడు పట్టుకున్నాడు. చిన్న కొడుకుని పడవ కదలకుండా తెడ్డుతో బ్యాలెన్స్ చేయమన్నాడు. ముగ్గురూ కలిసి వలతాడు పట్టుకుని పడవ వైపు లాగసాగారు. మొదట్లో నీటి మీద విశాలంగా పరుచుకొని పడ్డ వల ఇప్పుడు ముడుచుకుంటూ దగ్గరకు వస్తూ ఉంది. వలను కొద్ది కొద్దిగా పైకి లాగుతూ దానికి చిక్కుకున్న చేపల్ని పడవలో వేస్తున్నారు. పడవలో మోచేతి పడవు నుంచి రెండు మోచేతుల పడవ వరకు మంచి నాణ్యమైన చేపల్ని ఒలిచి పడవలో వేస్తున్నారు ముగ్గురు. అందరూ ఆనందంగా ఉన్నారు.

0: ఇయాల మంచి ఏట దొరుకుండాదిరా మనక అంటూ తన కొడుకుల్ని మెచ్చుకున్నాడు చెంగయ్య. ఈ సొరసేపలకే ఊళ్ళలో మంచి గిరాకీ ఉంటాదిరా, ఇటునే ఉప్పులో ఊరేసి ఎండబెట్టి ఎండు సేపల కింద అమ్మితే శానా డబ్బులు వస్తాయి. మనమా ఇంత దూరం వచ్చిన ఈ సేపలు పడ్డాయి కాబట్ట ఏం బాధపడవం లేదు అన్నాడు చెంగయ్య. ఇంతలో ఉన్నట్లుండి చేతిలోని గాలం ముందుకు లాగబడింది. గేలం గట్టిగా పట్టుకుని,
1: నాయనా పెద్దసేపే తగులుకున్నట్టుండాదే, ఇదే గుంజుతా ఉండాది నాయనా
0: అని అరిచాడు చిన్న కొడుకు మరిడయ్య. చెంగయ్య కొడుకుకు సాయంగా గాలం పట్టుకోవడానికి ముందుకు కదిలాడు. చూస్తుండగానే మరిడయ్య లాగుతున్న గేలం చువ్వతో పాటు అతను కూడా సముద్రంలో తల్లక్రిందులుగా పడిపోయాడు. తల నీళ్లలో మునిగి కాళ్ళు పైకెత్తి ఉన్నాడు. అది ఎంత బలమైన చేపోగాని మరిడయ్యను సముద్రంలోకి లాక్కుపోతూ ఉంది. ఇంత జరుగుతున్నా మరిడయ్య చేతిలోని గాలాన్ని వదలట్లేదు. చేప వేగాన్ని నిరోధించడానికి సర్వశక్తులు ఉపయోగిస్తున్నాడు, కానీ దాని వేగాన్ని ఆపలేకపోతున్నాడు. జాలర్లలో ఒక సూత్రముంది, భూమి మీద ఉన్నప్పుడు మనిషిలా ఆలోచించు, సముద్రంలో ఉన్నప్పుడు చేపలా ఆలోచించు అని. అందుకే చెంగయ్య వెనక ముందు ఆలోచించకుండా సముద్రంలో దూకేశాడు. అల్లంత దూరంలో చేప నీళ్లలోకి లాక్కుపోతుంటే మరిడయ్య మునిగిపోకుండా ప్రయత్నిస్తూ నీటిపైన లాక్కుపోబడుతున్నాడు. చెంగయ్య తన సముద్రపు అనుభవాన్నంతా రంగరించి గాలిని చీల్చుకుంటూ నీటిలోకి దూకి ఈదుకుంటూ మహావేగంతో మరిడయ్యను చేరుకున్నాడు.
1: మరిడే పోతే పోయింది సేప, గాలం నీడిసే
0: అన్నాడు చెంగయ్య. కాని మరిడయ్య దాన్ని వదల్లేదు.
1: నాయనా దీన్నేనా వదలనే వదలను, దీని పాసుగాల అదో నేను ఇవాళ తేలిపోవాలా, ఇడిసేదేలే
0: అంటూ పళ్ళ బిగువున గాలాన్ని రెండు చేతులతో పట్టుకున్నాడు. నీటిలో ఉన్న అంత పెద్ద చేప గేలాన్ని వదిలించుకోలేక తుళ్ళి తుళ్ళి పడుతూ మరిడయ్యను లాక్కుపోతూనే ఉంది. పిల్లికి చెలగాటం ఎలుక్కి ప్రాణసంకటం కాదిక్కడ, పిల్లికి ఎలుకకు రెండింటికి ప్రాణసంకటమే. చెంగయ్య ఇక లాభం లేదని గాలిలో అంత దూరం దూకి నీటిలోకి మునిగిపోయాడు. నీటిలో అతనికి 6 అడుగుల పొడవైన పెద్ద సొరచేప గాలం నోటితో పట్టుకుని గిలిగిలలాడుతూ తన శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకుంటూ ముందుకు గింజుకుంటూ పోతూ ఉంది. చెంగయ్య నీటిలోనే దాన్ని ఒడిసి పట్టుకున్నాడు. అది అతని కౌగిలిలో ఇమడలేదు. తోక అటూ ఇటూ ఆడిస్తూ చెంగయ్యను నానా విధాలుగా ఇబ్బంది పెట్టింది. కానీ చెంగయ్య వదల్లేదు. తన బలాన్నంతా ఉపయోగించి దాని కదలికలను నిరోధిస్తూ గట్టిగా పట్టుకున్నాడు. తరువాత ఈదుతూ నీటి ఉపరితలానికి వచ్చాడు. అప్పటికే తండ్రి నీటిలో దూకడం చూసి పెద్ద కొడుకు గోపాలయ్య వాళ్లకు సాయంగా తనూ దూకాడు. రెండోవాడు మణి తెడ్డుతో పడవను బ్యాలెన్స్ చేస్తున్నాడు. కానీ చెంగయ్య అంత వేగంతో గాలిలోకి లేస్తూ నీటిలో పడుతూ ఈదలేకపోయాడు. ఎలాగైతేనే తండ్రిని చేరుకొని తండ్రికి సహాయంగా తను కూడా చేపను బంధించి పట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి దానిని పడవ వైపు నెడుతూ రాసాగారు. దాంతో గాలాన్ని పట్టుకుని ఉన్న మరిడయ్య గేలంతో సహా మహాసునాయాసంగా పడవ దగ్గరకు వచ్చాడు. పడవ మీద ఉన్న మణి పడవలోని చేపలను కాపలా కాస్తూ జరిగేదంతా చూస్తూ గుండెలను బిగపట్టుకుని ఉన్నాడు. సొరచేప స్వేచ్ఛగా ఉండుంటే ఎప్పుడో తనను పట్టుకుని ఉన్న ఇద్దరిని విదిలించుకుని పోయేది. కానీ దాని నోట్లో ఉన్న గాలం కుక్కీలాగే కొద్దీ కదిలితే బుగ్గల్ని చీలుస్తూ బాధ పెడుతూ ఉంది. అందుకే అది తన స్థానబలంలో ఉండి కూడా ప్రతిఘటించలేకపోయింది. నీళ్లలో ఉన్న చెంగయ్య అతని పెద్ద కొడుకు చేపను గట్టిగా పట్టుకుని ఉండటంతో మరిడయ్యకు ఊపిరి సలిపింది. పడవ అంచు పట్టుకుని పడవలోకి దూకేశాడు. గాలాన్ని మాత్రం వదల్లేదు. క్రింద నుంచి తండ్రి అన్న సొరచేపను నీటి ఉపరితలం మీదకు తీసుకువచ్చారు. తండ్రి సైగతో పడవలో ఉన్న బలమైన లావాటి తాడును తండ్రి మీదకు విసిరేశాడు మణి. నీటిలో ఉన్న ఇద్దరూ కలిసి దాన్ని బలంగా పిగించి తాడు కొనలు పడవలోకి విసిరేశారు. గేలంతో పాటు తాడు అంచుల్ని పట్టుకున్నారు అన్నదమ్ములిద్దరూ. అన్నదమ్ములిద్దరూ తాడును గట్టిగా పట్టుకుని పడవలోకి లాగుతుండగా చెంగయ్య అతని పెద్ద కొడుకు నీటిలో నుంచి దాన్ని ఎత్తి పడవలో పడేశారు. తరువాత ఇద్దరూ కూడా పడవలో చేరారు. అది పడవలో బుసకొడుతూ ఎగిరెగిరి పడుతోంది. పడవ తెడ్డుతో దాని మూతి మీద బలంగా కొట్టాడు మణి. దాని తల మీద కూర్చున్నాడు చెంగయ్య. రెండోవాడు దాని పొట్ట మీద, మూడోవాడు కూడా దాని తోక మీద అటొకకాలు ఇటొకకాలు వేసి కూర్చొని కదలకుండా చేశారు. తెడ్డు వేస్తున్న పెద్ద కొడుకు, ఇంత పెద్ద సొరసేపను
1: నేనెప్పుడూ చూడలేదు నాయనా అన్నాడు ఆనందంగా. అదే అభిప్రాయం మిగతా ఇద్దరూ వెలిబుచ్చారు. చెంగయ్య మాట్లాడలేదు, ఊపిరి భారంగా పీల్చుకుంటున్నాడు. 60 ఏళ్లు దాటిన మనిషి చేపను కదలకుండా పట్టుకోవడంలో అతని ఒంట్లో ఉన్న శక్తి అంతా కరిగిపోయింది. ముంతల్లోని గంజిని కడుపు నిండా త్రాగి అందరూ శక్తిని పుంజుకున్నారు. తండ్రిని బాగా కుదుటపడనిచ్చి అడిగాడు మూడో కొడుకు. నాయనా నువ్వింతకో ముందెప్పుడైనా ఇంత పెద్ద సేపను ఏటాడావా అని అడిగాడు. కొద్దిసేపు పైకి చూసి ఆలోచించిన చెంగయ్య చెప్పటం మొదలుపెట్టాడు. ఓరే, వానలు పడేటప్పుడుగానే తెగించి సముద్రంలోకెళ్తే రొయ్యలు విపరీతంగా పడతాయి, జనం వాటినే ఇష్టంగా కొంటారు. అసంటప్పుడా అటాటి సమయంలో నేను మా నాయన మా తాతతో కలిసే కుండపోత వానలో సముద్రం మీదకెళ్ళినాం. అక్కడుల్ల కుప్పలు తిప్పలుగా రొయ్యలు పడ్డాయి. మాకు పడవ నిండిపోయింది. యాటైనక తిరిగి వస్తుంటే ఆ రొయ్యల్లో యాడుండాదో ఏమో సముద్ర పాము మా నాయన్నే చుట్టుకుంది. పై నుంచి తాడుతో కట్టేసినట్లా మోసేతుల వరకు చుట్టుకుపోయిండాది. వరుసలు వరుసలుగా చుట్టుకునుండాది. చుట్టుకొని తల బయట పెట్టే నాలుక సాసింది. ఆమెనుల్లా వెంటనే దాని గొంతు పట్టుకున్నాడు మా నాయన. లేకపోతే కాటేసేదే. అది కాటేస్తే ఇంక తిరుగే లేదురా. మామూలుగా అయితే భూమి మీద తిరిగే పాముల గుండ్రంగా లావుగా తాళ్లాగా ఉండాయి కదా, కానీ సముద్రంలో తిరిగే పాములకు నేల మీదలా పాకే అవసరంలే. అందుకనే రిబ్బల్లా పలుసుగా నీళ్లల్లో ఈత్తా ఉంటాయి అన్నాడు చెంగయ్య. ఆమెను ఏమైంది అయినా అడిగాడు మూడవ కొడుకు. వెనకనున్న మా తాత ఏడస్తూనే, నాయనా అది కాటేస్తే తిరుగులేదు, అట్నే గట్టిగా పట్టుకో దాన్నే, రొంతసేపు ఈడ్సమాకో, తీరం సేరగానే మనోళ్ళ సాయంతో దాన్నే సంపేద్దాం అన్నాడు. అందుసేపు ఉండలేదు నాయనా, అదే గమ్మునుంటుందో ఏందే మాటి మాడికి నన్న బిగిస్తా ఉండాది. ఇంక రవ్వంతసేపు ఇట్టాగే ఉంటే ఊపిరాడికి సస్సిపోతా అన్నాడు మా నాయన. తెడ్డేస్తున్న నేనా ఏగం పెంచా. వెనక్కు తిరిగి చూసినాక మా నాయన కన్నీళ్లు కరచడం కనిపించుండాది. ఊపిరాడిక గాలి ఎగబీలుస్తున్నాడు. అంతవరకు భయపడతా ఉండా, నాక ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. ఆమె వెంటనే నేను లేచి మా నాయన దగ్గరికి వెళ్ళా. మొలలోని శాఖ తీసా, దాని గొంతు పరపరా కోసేసిన, రక్తం అట్నే పారుండాది. అప్పుడులా మా తాత, నాయనా తన తలను అలాగే పట్టుకో, తన శరీరం లేకపోయినా తల పేనంతో ఉందాదిరా, అదే కాటేస్తుంది అంటూ అరిశాడా మా తాత. తర్వాత మా తాత నాయన చుట్టూ గుండ్రంగా తిరగతా చుట్టుకొని ఉన్న పాము శరీరాన్ని తీసా దూరంగా నీళ్లలో పడేశాడు. పాము తలన ఖాళీ గంజకుండలో వేసా, దానిమీద మూకుడుతో మూత పెట్టాడు బయటికి రాకుండా. దాన్ని అట్టాగే సముద్రంలో పడేశాడు.

జరిగిందంతా చెప్పాడు చెంగయ్య. చెంగయ్య తన స్వానుభవంతో చెప్పిన ఆనాటి సాహసోపేతమైన ఆ సంఘటనకు అతని ముగ్గురు కొడుకులు సంభ్రమంతో నోరెళ్ల పెట్టారు. దారి పొడుగునా అదే చెప్పుకుంటూ ఆనందించారు.

0: చెంగయ్య తీరానికి చేరే సమయానికి కొన్ని పడవలు వచ్చి ఉన్నాయి. మరికొన్ని పడవలు వస్తున్నాయి. చెంగయ్య పడవలోని 6 అడుగుల సొరచేపను చూసి అతని అదృష్టాన్ని అంతా అభినందించారు. చేప మీద కూర్చున్న 3 లేచారు. దానికి పడవతో కట్టిన కట్లన్నీ విప్పారు. తన నోట్లో ఉన్న గాలాన్ని విప్పారు. దాన్ని క్రిందకు దించడానికి చెంగయ్య అతని 3 కొడుకులు తలా ఓ పక్క చేరారు. ఉన్నట్లుండి అంత పెద్ద సురచేప గాల్లోకి ఎగిరి సముద్రంలో పడింది. అందరూ నోరు తెరుచుకొని చూస్తున్నారు. చెంగయ్య అతని కొడుకులు వెంటనే సముద్రంలో దూకి దాన్ని పట్టుకున్నారు. అది వాళ్ళని విదిలించి కొట్టింది. కానీ దూరంగా వెళ్ళలేకపోయింది. కారణం అక్కడ లోతు తక్కువ కావటం, వెనుక వచ్చిన పడవలు చుట్టూ దారి లేకుండా చేయటం, ప్రమాదం పసిగట్టి మిగతా జాలర్లంతా దానిపైన పడటం. అందరూ కలిసి చేపను పట్టుకుని వచ్చి తీరానికి 20 అడుగుల దూరంలో ఇసుకలో పడేశారు. రొప్పడం తప్ప అదేమీ చేయలేకపోయింది.
1: ఓరే, మీ పంట పండినట్లేరా? ఆలస్యం దేనికే? బిన్నా రాముడి పాళ్ళంలో పీరు సాహెబు కాడకి తీసుకెళ్ళండి, ఆడ మంచి ధర సొద్ది మీకు
0: అన్నాడు పెదకాపు. పెద్ద చేపల్ని పీరు సాహెబు కొంటాడు.
1: అరే ఆవో బేట, ఆవో బయటో బాబు. అరే బాబు, చేపల వేట ఆటా కాదు. మీకీ ప్రాణాలతో చెలగట్టం నాయనా, మీకీ కష్టం నాకి ఊరికే వద్దు బేట
0: అని బెస్తవాళ్ల కష్టాన్ని గుర్తించి మంచి రేటే ఇచ్చి వాళ్ళని ఆనందపరుస్తాడు. తరువాత దాన్ని ఆటోల్లోనో లారీల్లోనో రాముడుపాళ్ళం నుంచి 25 మైళ్ళ దూరంలో ఉన్న నెల్లూరు మార్కెట్కు చేరుస్తాడు. వేలంలో మంచి లాభంతో విక్రయిస్తాడు. అక్కడ నుంచి అది ఐసు వేసిన ప్రత్యేకమైన పెట్టెలో చెన్నైకు చేరుకుని కొన్నవాడికి మంచి లాభాలను అందిస్తుంది.

0: మీరు ఇంతవరకు సముద్ర తీర కథలు శీర్షికన చేపల వేట ఆట కాదు ప్రాణాలతో చెలగాటం అనే కథ విన్నారు. సమర్పణ మంజుల పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: కార్యక్రమంలో ఇప్పుడు సినీ గీతాలు విందాం. ముందుగా అయితే ప్రియమైన నీకు చిత్రం నుంచి ఒక పాటను విందాం.

మీరింతవరకు గ్రామదర్శిని కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు అలనాటి మధుర గీతం వింటారు. మిస్సమ్మ చిత్రం నుంచి పాటను విందాం. పాడినవారు ఏఎం రాజా, పి లీలా.

0: మీరు ఇంతవరకు అలనాటి మధురగీతం విన్నారు.
1: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహాపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉగ్రవాదం, శత్రుత్వ ధోరణి, హింస లేని వాతావరణంలో మాత్రమే భారత్తో పాకిస్తాన్ సంబంధాలు ముందుకు సాగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు స్పష్టం చేశారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు అంతరాయాల మధ్య సైతం పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగుతున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. భారతీయ రైల్వే ప్రతి సంవత్సరం దాదాపు 58 కోట్ల భోజనాలు అందిస్తుందని, సగటున కేవలం 0.0008% మాత్రమే ఆహార నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో భారత షట్లర్లు రక్షితా రామ్రాజ్, అస్మితా చలిహా సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. ఉగ్రవాదం, శత్రుత్వ ధోరణి, హింస లేని వాతావరణంలో మాత్రమే భారత్తో పాకిస్తాన్ సంబంధాలు ముందుకు సాగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు స్పష్టం చేశారు. లోక్సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో డాక్టర్ జయశంకర్ పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాద విధానాన్ని భారతదేశానికి వ్యతిరేకంగా ప్రభుత్వ విధానంగా ఉపయోగించే పద్ధతిని కొనసాగిస్తోందని అన్నారు. పుల్వామా ఉగ్రవాది దాడి తర్వాత పాకిస్తాన్కు అత్యంత ప్రాధాన్యత కలిగిన దేశం ఎంఎఫ్ఎన్ హోదాను భారత్ ఉపసంహరించుకుందని, పాకిస్తాన్ నుంచి ఉత్పన్నమైన లేదా అక్కడి నుంచి ఎగుమతి చేసిన అన్ని వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని 200% పెంచిందని మంత్రి చెప్పారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం, అటారీ చెక్పోస్ట్ మూసివేయడం, వీసాలు పరిమితం చేయడం, రాయబార కార్యాలయాల్లో దౌత్యపరమైన అధికారుల ఉనికిని సంఖ్యను తగ్గించడం వంటి అనేక దౌత్యపరమైన చర్యలు భారత్ తీసుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని సైనిక చర్య కూడా చేపట్టామని డాక్టర్ జయశంకర్ గుర్తు చేశారు. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ తమ రాజధానుల్లో మాత్రమే పరస్పర దౌత్య కార్యాలయాలు నిర్వహిస్తున్నాయని విదేశాంగ మంత్రి చెప్పారు. డీజీఎంఓ స్థాయి చర్చలు, బ్యాలిస్టిక్ క్షిపణుల విమాన పరీక్షల ముందస్తు నోటిఫికేషన్లు పంచుకోవడం, ఒకరి కస్టడీలో మరొకరి ఖైదీల జాబితాను ఎప్పటికప్పుడు మార్చుకోవడం వంటి చర్యలను మాత్రం రెండు పక్షాలు కొనసాగిస్తున్నాయి. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించే విషయమే స్పష్టమైన నిర్ణీత గడువులు, మైలురాళ్లతో కూడిన టెక్స్ట్ ఆధారిత చర్చలు త్వరగా ప్రారంభించాలని మన దేశం డిమాండ్ చేస్తోందని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. లోక్సభలో లిఖితపూర్వక సమాధానమిస్తూ విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్, భద్రతా మండలిలో శాశ్వత, తాత్కాలిక వర్గాలు రెండింటిని విస్తరించవలసిన అవసరాన్ని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రాధాన్యతనిస్తూ మెరుగైన ప్రాతినిధ్యం కల్పించవలసిన అవసరాన్ని భారత్ గట్టిగా చెబుతోందని అన్నారు. భద్రతా మండలిలోని 5 శాశ్వత సభ్య దేశాలతో సహా వివిధ దేశాలతో అత్యున్నత స్థాయిలతో సహా వివిధ స్థాయిల్లో ద్వైపాక్షికంగా, బహుళపక్షంగా భారత్కు శాశ్వత సభ్యత్వ అంశాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు చర్చిస్తోంది. సమకాలీన ప్రపంచ వాస్తవాలను ప్రతిబింబించే విధంగా సంస్కరణలు తీసుకొచ్చి విస్తరించిన భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగి ఉండేందుకు కావలసిన అన్ని అర్హతలు భారత్కున్నాయని ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తోందని కీర్తివర్ధన్ సింగ్ చెప్పారు. ప్రతిపాదిత విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లుపై అమెరికా చట్టసభ సభ్యుడు ఒకరు లేవనెత్తిన అభ్యంతరాలను మన దేశం తిరస్కరించింది. దీనికి సంబంధించి భారత పార్లమెంట్ నిర్ణయాలు తీసుకుంటుందని, శాసనపరమైన విషయాలు తమ అంతర్గత విషయాలని మన దేశం స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. విదేశీ నిధులకు సంబంధించి నియంత్రించే దేశాలు అమెరికాతో సహా అనేక దేశాలున్నాయని రణధీర్ జైస్వాల్ గుర్తు చేశారు.
1: We have seen the comments. Legislative matters concerning India are our internal affairs on which decisions are taken by the parliament of our country. I would also like to point out that there are several nations, including the United States, which regulate the flow of foreign funds.
0: భారతీయ నౌకలు, నావికుల భద్రత, రక్షణ విషయానికి వస్తే భారతదేశం వాటికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రణధీర్ జైస్వాల్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మధ్య నిన్న రాత్రి జరిగిన టెలిఫోన్ సంభాషణ గురించి ప్రస్తావిస్తూ పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి పరిణామాలపై ఇద్దరు నాయకులు చర్చించారని విదేశాంగ ప్రతినిధి చెప్పారు. ఇజ్రాయెల్ వైపు నుంచే ఈ ఫోన్ కాల్ వచ్చిందని ఆయన చెప్పారు. ఆ దేశంతో భారతదేశానికి ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని, ఇద్దరు నాయకుల మధ్య జరిగిన సంభాషణల్లో వివిధ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై కూడా చర్చించినట్లు అనంత జైస్వాల్ తెలియజేశారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు అంతరాయాల మధ్య కూడా పార్లమెంట్ ఉభయ సభలు సజావుగా సాగుతున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. పార్లమెంట్ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ శాసన కార్యకలాపాలను సభల్లో సజావుగా కొనసాగిస్తున్నామన్నారు. ఈ రోజు లోక్సభలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల బిల్లు ఆమోదం పొందిందని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీల నిరసనలు నినాదాల హోరు కారణంగా ఉభయ సభల్లో చర్చలు పరిమితమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రత్యేక సమావేశం ద్వారా వర్షాకాల సమావేశాలను పొడిగించి ఎలాంటి ప్రతిపాదన లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంపై స్పందిస్తూ చైర్మన్ అనుమతితో నిర్దిష్ట అంశంపై ఏ మంత్రి సమాధానం ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. భారతీయ రైల్వే ప్రతి సంవత్సరం దాదాపు 58 కోట్ల భోజనాలను ప్రయాణికులకు అందిస్తోందని, సగటున కేవలం 0.0008% మాత్రమే ఆహార నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వ సమాధానమిస్తూ గడిచిన 3 ఏళ్లలో IRCTC కల్తీ నివారణకు తగిన చర్యలు తీసుకుందని ఆయన వెల్లడించారు. ఆహార నాణ్యత పరిశుభ్రత నిబంధనలను ఉల్లంఘించినందుకు 5 కోట్ల రూపాయలకు పైగా జరిమానాలు విధించారని, 54 షోకాజ్ నోటీసులు జారీ చేశారని, 6 కాంట్రాక్టులు రద్దు చేయడంతో పాటు లైసెన్సీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం వంటి చర్యలు తీసుకున్నారని ఆయన తెలియజేశారు. నాణ్యత పరిశుభ్రత భద్రత నిబంధనలను నిర్ధారించేందుకు రైల్వే IRCTC అధికారులు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లతో క్రమం తప్పకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఆహార తయారీని రియల్ టైంలో మెరుగ్గా పర్యవేక్షించేందుకు బేస్ కిచెన్లలో CCTV కెమెరాలు ఏర్పాటు చేసినట్లు కూడా

0: శ్రీనివాసరావు వెల్లడించారు. భారత ప్రభుత్వ జాతీయ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ అయిన గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లస్ జెమ్ గత 10 ఏళ్లలో 20 లక్షల కోట్ల రూపాయలకు పైగా సంచిత స్థూల సరుకుల విలువ జీఎంబీ సాధించింది. సాంకేతికత, పారదర్శకత, సామర్థ్యం, సుపరిపాలన ద్వారా పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ను మార్చేందుకు జెమ్మను 2016 ఆగస్టు 9వ తేదీన ప్రారంభించారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జెమ్ సీఈఓ మెహర్ కుమార్, జెమ్ వ్యాపారం 2016-17లో 422 కోట్ల రూపాయల నుంచి ఇప్పుడు 20 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెరిగిందని చెప్పారు. గత దశాబ్ద కాలంలో జెమ్ భారతదేశంలో డిజిటల్ పాలన పర్యావరణ వ్యవస్థకు మూల స్తంభంగా అవతరించిందని ఆయన అన్నారు. ఢిల్లీ ఐఐటి నిర్వహించిన అధ్యయనం ప్రకారం అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇండియా, ఇండియా మార్ట్ వంటి ఇతర ఈ మార్కెట్ ప్లేసులతో పోలిస్తే జెమ్లో విక్రయించే వస్తువుల్లో 74% వస్తువులు చౌకగా ఉన్నాయని మిహిర్ కుమార్ తెలియజేశారు. కేరళలోని 4 ఉత్తర జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యాహ్నం వరకు ఆరెంజ్ అలర్ట్ లో ఉన్న కోళికోడ్, కన్నూరు, వాయనాడ్, కసరగోడ్ జిల్లాలను ఇప్పుడు రెడ్ అలర్ట్ కు మార్చారు. మరికొన్ని ప్రాంతాల్లో వేరువేరుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తూ మరో 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 6 జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించారు. కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భాగంగా అస్సాం లో జరుగుతున్న మహిళల సింగిల్స్ పోటీలో భారత షట్లర్లు రక్షితా రామ్రాజ్, అస్మితా చలిహాస్ సెమీఫైనల్స్ లో ప్రవేశించారు. ఈ వేళ జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో రక్షితా 18-21, 21-19, 21-18 స్కోర్తేడాతో మన దేశానికి చెందిన తన్వీ శర్మను ఓడించారు. రేపు జరిగే సెమీఫైనల్లో అస్మిత, రక్షిత తలపడతారు. ఇదిలా ఉండగా పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్ లో పృథ్వీ కృష్ణమూర్తి రాయ్, కృష్ణ ప్రసాద్ గరగ జోడి మలేషియాకు చెందిన ప్రత్యర్థుల చేతిలో ఓడిపోవడంతో భారత్ పోటీ ముగిసింది. విశేషాలు మరొకసారి. ఉగ్రవాదం, శత్రుత్వ ధోరణి, హింస లేని వాతావరణంలో మాత్రమే భారత్ తో పాకిస్తాన్ సంబంధాలు ముందుకు సాగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు స్పష్టం చేశారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు, అంతరాయాల మధ్య సైతం పార్లమెంట్ ఉభయ సభలు సజావుగా సాగుతున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. భారతీయ రైల్వేలు ప్రతి సంవత్సరం దాదాపు 58 కోట్ల భోజనాలను ప్రయాణికులకు అందిస్తోందని, కేవలం 0.0008% మాత్రమే ఆహార నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత షట్లర్లు లక్షితా రామ్రాజ్, అస్మిత చలిహా సెమీఫైనల్స్ చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఈనాటి పాడి పంటలు కార్యక్రమంలో వింటారు కిచెన్ గార్డెన్ మరియు టెర్రస్ గార్డెన్లో పెంచే ఔషధ మొక్కల పెంపకం గురించి కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ సుజాత గారితో పరిచయం. పరిచయకర్త మంజుల పాలేటి.
1: మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై సింహపురి ఎఫ్ఎం కేంద్రం. పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సుజాత గారు. వారిని అడిగి కిచెన్ గార్డెన్ మరియు టెర్రస్ గార్డెన్లో పెంచే ఔషధ మొక్కల గురించి, వాటి ప్రయోజనాలు, అవి వాడటం వల్ల చేకూరే ఆరోగ్య ప్రయోజనాల గురించి వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సుజాత గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో.
2: నమస్కారం అండి.
1: సుజాత గారు, నేటి కాలంలో ప్రతి ఇంట్లో ఔషధ మొక్కలు ఎందుకు అవసరం అవుతాయి, దీని గురించి మా శ్రోతలకు చెప్తారా?
2: నేటి జీవన శైలిలో మన ఆహారపు అలవాట్లు కానీ, పని ఒత్తిడి, కాలుష్యం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు అనేటివి వస్తూ ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలకు కూడా వెంటనే మందులు వాడాల్సిన పరిస్థితి కలుగుతోంది. దీనివల్ల దీర్ఘకాలంలో దుష్ప్రభావాలు అనేటివి చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లోనే ఔషధ మొక్కలు ఉండడం ఎంతో అవసరము. అంతేకాకుండా ఇవి సహజమైనవిగా చెప్పచ్చు, రసాయనాలు లేనివి కావడం వల్ల శరీరానికి హాని చేయవు. జలుబు, దగ్గు, జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలు వంటి వాటికి వెంటనే ఇంట్లోనే పరిష్కారం కూడా లభిస్తుంది. అలాగే మందులపై ఆధారపడడం తగ్గి ఆరోగ్య

0: ఖర్చులు కూడా బాగా తగ్గుతాయి. ఈ కారణాల వల్ల ప్రతి ఇంట్లో ఔషధ మొక్కలు అవసరమవుతాయి.
1: సుజాత గారు, మరి అలాగే కిచెన్ గార్డెన్ మరియు టెరెస్ గార్డెన్ అంటే వాటి ప్రాముఖ్యత గురించి మాకు చెప్తారా?
0: కిచెన్ గార్డెన్ అంటే ఇంటి ముందు లేదా వెనక భాగంలో ఉండే చిన్న స్థలంలో కూరగాయలు, ఆకుకూరలు, అలాగే ఔషధ మొక్కలు, పూల మొక్కలను పెంచే తోట అనే అర్థము. అలాగే టెరెస్ గార్డెన్ అంటే ఇంటి కప్పు పైభాగంలో కుండీలు లేదా గ్రో బ్యాగ్స్ లో మొక్కలను పెంచే విధానము. ఈ రెండు విధానాలు కూడా పట్టణాల్లో మరియు గ్రామాల్లో చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ముఖ్యంగా పట్టణాల్లో స్థలం చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి వారు కూడా టెర్రస్ గార్డెనింగ్ ద్వారా ఈ మొక్కల్ని పెంచవచ్చు. ఇంట్లోనే పెరిగే ఔషధ మొక్కలు తాజాగా ఉంటాయి, కల్తీ లేనివిగా ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిగా ఉంటుంది. ఈ టెర్రస్ గార్డెన్లు అలాగే కిచెన్ గార్డెన్లు పెంచడం వల్ల అనేక రకాలైనటువంటి రసాయన మందులు వినియోగించి చేసేటువంటి పెంచేటువంటి మొక్కలను వినియోగించి రకరకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా తాజాగా ఉండేటువంటి ఆకుకూరలు, కాయగూరలు వినియోగించుకోవచ్చు. సో ప్రకృతితో అనుబంధం కూడా పెరిగి మానసిక ప్రశాంతత కూడా చాలా లభిస్తుంది.
1: మరి ఇంట్లో పెంచుకోగల ముఖ్యమైన ఔషధ మొక్కల గురించి, వాటి వివరాల గురించి మాకు తెలియజేస్తారా?
0: ఇంట్లో మనము ప్రతినిత్యం చూసే మొక్కని మొక్క తులసిగా చెప్పుకోవచ్చు. ఇదేంటంటే జలుబు, దగ్గు, జ్వరం తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అలాగే కలబంద మొక్క. కలబంద మొక్క కూడా చాలా విరివిగా పెరుగుతూ ఉంటుంది అన్ని చోట్ల. వేప, పుదీనా, కరివేపాకు, అలాగే అల్లం, పసుపు, బ్రాహ్మి మొక్క మరియు గన్నేరు, దీని అడవి తులసి లేదా వామాకులు కూడా పెంచుకోవచ్చు. అలాగే నల్లేరు మొక్కలు కూడా ఈజీగా పెరుగుతాయి అన్నమాట. ఇవి కూడా ఎక్కువగా మనకు తక్కువ నీటితో అధికంగా పండేటువంటి మొక్కగా చెప్పుకోవచ్చు. దీనిలో కూడా చాలా రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. వీటి ప్రాముఖ్యతను గురించి ఒక్కొక్క దాని గురించి మనం విపులంగా తెలుసుకుందాము.
1: సుజాత గారు, మనం చాలా మంది ఇళ్లలో చూస్తూ ఉంటాం తులసి మొక్కను చాలా మంది పెంచుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మికంగానే కాక ఔషధ గుణాల దీంట్లో ఏమేమి ఉన్నాయి, దాని గురించి మాకు తెలియజేస్తారా?
0: తులసి మొక్క భారతీయ సాంప్రదాయంలో ఒక పవిత్రమైన మొక్క అని చెప్పుకోవచ్చు. ఇది మొక్కగానే కాకుండా అనేకమైనటువంటి ఔషధ గుణాలు కూడా కలిగి ఉంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి సమస్యలకు తులసి ఆకులు చాలా ఉపయోగపడతాయి. రోజు ఉదయం ఖాళీ కడుపుతో 2-3 తులసి ఆకులు నమిలితే శరీరంలో రోగాలపై ప్రతిఘటన శక్తి పెరుగుతుంది. అలాగే తులసి కషాయంలో శ్వాసకోశ సమస్యలకు మంచి ఉపశమనం ఇస్తుంది. ఇంట్లో తులసి మొక్క ఉంటే గాలి శుద్ధిగా ఉంటుంది. అలాగే తక్కువ నీరు, తక్కువ సంరక్షణతో పెరుగుతుంది కాబట్టి ప్రతి ఇంట్లో కూడా ఉండాల్సిన ఔషధ మొక్కగా తులసిని మనం చెప్పుకోవచ్చు.
1: ఈ తులసితో పాటు మనం చాలా మంది ఇళ్లలో అలోవేరా అంటే కలబంద అంటూ ఉంటారు కదా, ఈ మొక్కను కూడా మనం చూస్తూ ఉంటాము. ఇది చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలని చేకూరుస్తుంది అని వింటూ ఉంటాం కదా, వాటి గురించి మాకు తెలియజేస్తారా?
0: కలబంద అనేది ఒక బహుముఖ ఔషధ మొక్కగా చెప్పచ్చు. దీని గుజ్జులో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా జీర్ణ సమస్యలు, మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సమస్యలకు కలబంద రసం అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చర్మంపై పుండ్లు, కాలిన గాయాలు, మొటిమలు వంటి వాటికి కలబంద గుజ్జు నేరుగా రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు రాలడం తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. టెర్రస్ గార్డెన్ లో తక్కువ నీటితో ఎక్కువ సంరక్షణలో పెరుగుతుంది కాబట్టి కుండీల్లో కూడా బాగా పెరిగే మొక్క కావడం వల్ల పట్టణ నివాసులు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ముఖ్యంగా కమర్షియలైజేషన్ ఎక్కువయ్యి ఈ కలబంద మొక్కని విరివిగా పొలాల్లో కూడా ఎక్కువ శాతం పెంచుతూ ఉన్నారన్నమాట. ఔషధ మొక్కల్లో దీనికి ఎక్కువ ప్రాముఖ్యత అనేది ఉంది. ఎందుకంటే ఈ కలబంద గుజ్జును కమర్షియల్ గా కూడా ఎక్కువగా మార్కెటింగ్ అనేది చేస్తూ ఉన్నారు. దీనికి ఎక్కువ మెడిసినల్ వాల్యూస్ ఉండడం వల్ల కూడా ఎక్కువగా ప్రజలు కూడా దీన్ని వినియోగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇది శరీరంలో ఉండేటువంటి జీర్ణ కోశ సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అంటే వెయిట్ లాస్ కూడా చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది కాబట్టి చాలా మంది దీన్ని వినియోగిస్తున్నారు. ఎవరైనా సరే కమర్షియల్ గా పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ కలబంద మొక్కను కూడా ఎక్కువగా విరివిగా పెంచుకోవచ్చు.
1: వేప మొక్కలు కూడా మనం సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో చూస్తూ ఉంటాము, పట్టణ ప్రాంతాల్లో అక్కడక్కడ వీటిని పెంచడం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ వేప మొక్క వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, దాని ఆవశ్యకత గురించి మా శ్రోతలకు చెప్తారా?
0: వేపను గ్రామాల్లో గ్రామ వైద్యుడు అని కూడా అంటారు. ఈ వేప ఆకులు, పళ్ళు, తొక్క, విత్తనాలు అన్ని ఔషధ గుణాలు కలిగినవే. అంటే చెట్టు మొదలు నుంచి ఆకు వరకు ప్రతి ఒక్కటి కూడా మనకు వేప నుంచి అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు అనేటివి ఉన్నాయి. వేప ఆకుల కషాయం చర్మ వ్యాధులు, రక్తశుద్ధికి ఉపయోగపడుతుంది. వేప దంతాలతో పళ్ళు తోముకోవడం వల్ల దంత ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. వేప నూనె చర్మ సమస్యలకు చాలా మంచిది. ఇంట్లో ఉండేటువంటి చిన్న వేప మొక్క పెంచితే ప్రతిరోజు ఆరోగ్య అవసరాలకు ఉపయోగపడుతుంది. అలాగే ఇంటి చుట్టూ దోమలు క్రిములు తగ్గుతాయి. ఇది సహజ క్రిమినాశకంగా కూడా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ కూడా రసాయన మందులు వాడకుండా సహజ సిద్ధంగా పెంచుకోవాలి అని చెప్పి, ప్రకృతి వ్యవసాయం అని చెప్పి, నేచురల్ ఫార్మింగ్ అని చెప్పి, ఆర్గానిక్ ఫార్మింగ్ అని ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. దాంట్లో విరివిగా వేప నూనె గింజల కషాయం అనేది వాడుతూ ఉన్నారన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు నెల్లూరు జిల్లాలో కూడా చాలా మంది ఈ వేప నూనె కషాయం కానీ లేకపోతే వేప గింజలతో తయారు చేసినటువంటి కషాయాన్ని మొక్కలకు విరివిగా వినియోగించడం వల్ల అనేక క్రిమి కీటకాలని నాశనం చేసే దానిలో సౌలభ్యంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఈ విధంగా రసాయన మందుల వినియోగాన్ని తగ్గించి వేప వినియోగం అనేది చాలా ఎక్కువగా ఉంది. మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా ఉండడం వల్ల వివిధ రకాలైనటువంటి మెడిసినల్ తయారు చేయడంలో కూడా ఇది ఎక్కువ విరివిగా ఉపయోగపడుతూ ఉంది.
1: మరి అలాగే ప్రతి మొక్కల్లో ఒకటైనటువంటి కరివేపాకు మొక్క ఔషధంగా ఎలా ఉపయోగపడుతుంది, ఆ వివరాల గురించి.
0: కరివేపాకు సాధారణంగా వంటల్లో వాడినా దీని ఔషధ విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. జీర్ణశక్తిని పెంచుతుంది, ఆకలి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి రోజు కరివేపాకును నమలడం వల్ల షుగర్ నియంత్రణలో సహాయపడుతుంది. జుట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్యలకు కూడా కరివేపాకు ఉపయోగపడుతుంది. కరివేపాకు నూనె జుట్టుకు రాస్తే జుట్టు బలంగా పెరుగుతుంది. ఇది కుండీల్లో గ్రో బ్యాగ్స్ లో సులభంగా పెరుగుతుంది. కొద్దిపాటి ఎండ నీరు ఉంటే సరిపోతుంది. అందుకే ప్రతి ఇంటి తోటలో కూడా ఉండాల్సిన మొక్కగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు ప్రతినిత్యము చాలా మంది ఈ కరివేపాకు పొడిని, కరివేపాకులు ముఖ్యంగా పిల్లల్ని తీసుకున్నట్లయితే కరివేపాకు డైరెక్ట్ గా తీసుకోవడం తినడం ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి చాలా మంది ఏం చేస్తున్నారంటే కరివేపాకు పొడిలాగా తయారు చేసి దానిని అనేక రకాలైనటువంటి కూరలు వండడంలో వాటిలో వినియోగించి కరివేపాకు తీసుకోవడం అనేది పెంచుతూ ఉన్నారన్నమాట. ఈ విధంగా తీసుకోవడం వల్ల కూడా మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడంలో కరివేపాకు ఎంతో సహాయపడుతుందని చెప్పుకోవచ్చు.
1: అలాగే వాము ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది, ఆ వివరాల గురించి మా శ్రోతలకు చెప్తారా?
0: వాము కూడా ఒక మంచి ఔషధ మొక్కగానే చెప్పచ్చు. ముఖ్యంగా ఇది కూడా జీర్ణ సమస్యలకు అద్భుతమైన మందు. అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు వాము నీరు చాలా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలకు కూడా వాము నీరు ఇవ్వడం అనేది చాలా పాతకాలం నుంచి వస్తున్న పద్ధతి. వాము శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇంట్లో వాము మొక్క పెంచితే ఎప్పుడు కూడా తాజాగా ఉండే వాము గింజలను అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఎక్కువగా కూడా వినియోగించవచ్చు. ఇది తక్కువ సంరక్షణతో పెరుగుతుంది. కాబట్టి కిచెన్ గార్డెన్ కు చాలా అనుకూలమైన మొక్కగా మనం చెప్పుకోవచ్చును. అలాగే అనేక రకాలైనటువంటి పిండి పదార్థాల తయారీలో కూడా వాము అనేది వినియోగిస్తూ ఉంటారు. కాబట్టి ఇది కూడా ఒక రకమైనటువంటి ఆర్థికంగా ఇన్కమ్ సోర్స్ గా కూడా మనం చెప్పుకోవచ్చు వాము మొక్కని.
1: రోజు మన వంటకాల్లో వాడే అల్లం మొక్కను టెర్రస్ గార్డెన్ లో పెంచడం వల్ల ఎలాంటి లాభాలు చేకూరుతాయంటారు?
0: అల్లం ఒక ముఖ్యమైన ఔషధ ద్రవ్యము. ప్రతినిత్యం ఏంటంటే ఏదో ఒక విధంగా జలుబు, దగ్గు, వాంతులు, జీర్ణ సమస్యలకు బాధపడే వాళ్ళు అల్లం చాలా ఉపయోగపడుతుంది. అంటే అల్లం టీ లేదా కషాయం లాగా కానీ శరీరానికి తక్షణ ఉపశమనం ఇచ్చే విధంగా తయారు చేసుకుని తాగొచ్చు. అలాగే టెర్రస్ గార్డెన్ లో అల్లం పెంచితే స్వచ్ఛమైన రసాయన రహిత అల్లం లభిస్తూ ఉంటుంది. ఈ అల్లం అనేది కూడా ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎక్కువ ఏం చేస్తున్నారంటే దానిని బాగా డ్రై చేసి పౌడర్ రూపంలో తీసుకొని దానిని వినియోగించడం వల్ల కూడా అనేక రకాల ఆరోగ్య సమస్యలను తగ్గిస్తూ ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. అందువల్ల ఇది కుండీల్లో కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి కొద్దిగా నీరు, ఎండ కలిసిన ప్రదేశం ఉంటే సరిపోతుంది. ఇంట్లో పెరిగిన అల్లం ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు.
1: అలాగే మనందరికీ తెలిసినటువంటి ఔషధ ఘని అంటూ వింటూ ఉంటాం కదా పసుపు మొక్కను, దీన్ని ఇంట్లో పెంచుకోవడం ఎందుకు మంచిదంటారు, అలాగే దీనిలోని ఔషధ గుణాల గురించి వివరిస్తారా?
0: పసుపు ఒక సహజ క్రిమినాశకంగా చెప్పచ్చు. గాయాలకు పసుపు రాయడం అనేది మన సాంప్రదాయం. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది, అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ సమస్యలు, దద్దురులు, మొటిమలు, మొటిమలకు పసుపు చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా సౌందర్య సాధనంగా కూడా పసుపుని చాలా విధాలుగా వినియోగిస్తూ ఉంటారు. ఇది ఒక మంచి నేచురల్ ప్రోడక్ట్ గా చెప్పుకోవచ్చు. పసుపు వినియోగం వల్ల ఏమవుతుందంటే అనేక రకాలైనటువంటి చర్మ సంబంధ వ్యాధులను మనం తగ్గించుకోవచ్చు. ఇంట్లో పసుపు మొక్క పెంచితే కల్తీ లేని స్వచ్ఛమైన పసుపు లభిస్తుంది. అలాగే పసుపు కుండీల్లో కూడా బాగా పెరుగుతుంది కాబట్టి ఇది తక్కువ సంరక్షణతో పెరిగే మొక్క కావడం వల్ల కిచెన్ గార్డెన్ కు అనుకూలంగా ఉంటుంది. రోజువారీ ఆరోగ్య అవసరాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటుంది. దీంట్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి అనేక రకాలైనటువంటి జబ్బులను క్రిమి కీటకాల నుంచి ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో పసుపు అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చు. చాలా పాతకాలం నుంచి కూడా అన్ని రకాలైనటువంటి దగ్గు జలుబులు వచ్చినప్పుడు కూడా ఉపశమనం కోసము వేడి నీళ్లలో పసుపు అనేది వేసుకుని తాగుతూ ఉంటే వెంటనే రిలీఫ్ అనేది వస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ పసుపుని ఒక మంచి ఔషధంగా గుర్తించి ఈ మొక్కలను పెంపకాన్ని విరివిగా పెంచుకోవాలి ఇంటిలో అని చెప్పి కోరుకుంటూ ఉన్నాను.
1: సుజాత గారు, మనం బ్రాహ్మీ మొక్క అని వింటూ ఉంటాం కదా, అసలు ఈ బ్రాహ్మీ మొక్క మానసిక ఆరోగ్యానికి ఎలా సహాయపడుతుంది అంటారు?
0: బ్రాహ్మీ మొక్క అనేది జ్ఞాపక శక్తిని పెంచే ఔషధ మొక్కగా ప్రసిద్ధి చెందింది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తూ ఉంటుంది. పిల్లల చదువులో ఏకాగ్రత పెంచడానికి బ్రాహ్మీ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. వృద్ధుల్లో కూడా అంటే వయసు పెరిగే కొద్దీ జ్ఞాపక శక్తి అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఆ జ్ఞాపక శక్తి తగ్గకుండా ఈ బ్రాహ్మీ మొక్క ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అలాగే బ్రాహ్మీ ఆకులను కషాయం చేసి తాగితే మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇది తడి నేలల్లో కుండీల్లో కూడా బాగా పెరుగుతుంది. ఇంట్లో బ్రాహ్మీ మొక్క ఉండడం వల్ల కుటుంబ సభ్యుల మానసిక ఆరోగ్యానికి మంచి మద్దతు లభిస్తుందని కూడా చెప్పుకోవచ్చు.
1: అలాగే పుదీనా మొక్క మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది, వాటి ప్రయోజనాల గురించి?
0: పుదీనా శరీరానికి చల్లదనం ఇస్తుంది, అలాగే జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. వేసవిలో పుదీనా పానీయాలు శరీరాన్ని చల్లబరచడంలో వినియోగిస్తారు. జలుబు, తలనొప్పి వంటి సమస్యలు కూడా ఉపశమనం లభిస్తుంది. పుదీనా కుండీల్లో వేగంగా పెరుగుతుంది. కొద్దిగా నీరు, ఎండ ఉంటే చాలు. రోజువారీ ఆహారంలో వాడడం వల్ల దీర్ఘకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా పుదీనా వల్ల మనకు లభిస్తాయి.
1: వెల్లుల్లి మొక్కను ఇంట్లో పెంచడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయంటారు?
0: వెల్లుల్లి అనేది సహజ యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. ఇది రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది, గుండె ఆరోగ్యాన్ని కూడా బాగా కాపాడుతుంది అన్నమాట. శరీరంలోని క్రిములను నశింపజేయడంలో ఉల్లి ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు. అలాగే వెల్లుల్లిని రోజు ఆహారంలో వాడడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంట్లో వెల్లుల్లి మొక్క పెంచితే తాజా వెల్లుల్లి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇది కూడా కుండీల్లో పెంచుకోవడానికి అనువుగా ఉండడం వల్ల వీటిని టెర్రస్ గార్డెన్ లో గానీ కిచెన్ గార్డెన్ లో గానీ మనం పెంచుకోవచ్చు.
1: అలాగే లెమన్ గ్రాస్, నిమ్మగడ్డి అని వింటూ ఉంటాం కదా, ఆ మొక్క ప్రయోజనాల గురించి చెప్తారా?
0: లెమన్ గ్రాస్ టీ అనేది తాగితే ఒత్తిడి అనేది బాగా తగ్గుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా జీర్ణ సమస్యలు తగ్గుతాయి. దీంట్లో మనకి విటమిన్ సి అనేది ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. శరీరానికి చల్లదనం ఇస్తుంది. అలాగే దోమలను దూరం చేసే గుణం కూడా దీంట్లో ఎంతో ఉంది. టెరస్ గార్డెన్ లో లెమన్ గ్రాస్ పెంచితే ఆరోగ్యంతో పాటు ఇంటి పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంటాయి. అదే విధంగా ఈ లెమన్ గ్రాస్ నుంచి తీసినటువంటి ఈ రసంతో ఈ క్యాండిల్స్ ఇవన్నీ తయారు చేసి వాటిని వినియోగించడం వల్ల మంచి సుగంధ భరితమైనటువంటి వాసన అనేది గృహమంతా కూడా వెదజల్లుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకు క్రిమి కీటకాలు ఏమున్నా కూడా నశింపచేయడంలో, అలాగే పాజిటివ్ ఎనర్జీని ఇవ్వడంలో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్పొచ్చు. దీనికి కూడా తక్కువ నీటి వినియోగం ఉంటుంది కాబట్టి మనం ఈజీగా టెర్రస్ గార్డెన్ లో గానీ లేదా మన కిచెన్ గార్డెన్ లో గానీ పెంచుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి అలాగే పర్యావరణానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పవచ్చును.
1: అశ్వగంధ మొక్కను ఇంట్లో పెంచడం వల్ల ఎలాంటి లాభాలు చేకూరుతాయంటారు?
0: అశ్వగంధ శరీర బలాన్ని పెంచే ఔషధ మొక్క. ఇది అలసటను తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పొచ్చు. మానసిక ఒత్తిడిని తగ్గించడంలో కూడా చాలా సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే వృద్ధులకు, బలహీనంగా ఉండే వారికి ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఇంట్లో అశ్వగంధ మొక్క ఉంటే స్వచ్ఛమైన ఔషధంగా పరిగణించవచ్చు. ఇది కుండీల్లో కూడా పెరుగుతుంది. అలాగే సరైన ఎండ, తక్కువ నీరు ఉంటే చాలు అన్నమాట. ముఖ్యంగా అన్ని రకాలైనటువంటి ఔషధ మొక్కలకు తక్కువ నీరు, అలాగే కొద్దిపాటి ఎండ ఉంటే సరిపోతుంది కాబట్టి ఈ ఔషధ మొక్కలన్నీ కూడా మనం ఇంటిలోనే మనం పెంచుకోవచ్చు. కొంచెం శ్రమతోటి ఎక్కువ లాభాలు ఉన్నటువంటి మొక్కలు అనేటివి మనం పెంచుకోవచ్చు.
1: మరి ఈ ఔషధ మొక్కలన్నింటినీ మన పెరట్లో ఎలాంటి రసాయనాలు లేకుండా ఎలా పెంచాలంటారు?
0: ప్రస్తుత కాలంలో మనం ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించాలని, అదే విధంగా రసాయనాలు, కల్తీ లేనటువంటి ఆహారం తీసుకోవాలని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాము. దానిలో భాగంగానే ఈ ఔషధ మొక్కలను కూడా రసాయనాలు లేకుండా ఎలా పెంచుకోవచ్చు అంటే, వీటిని పెంచేటప్పుడు రసాయన ఎరువులు ఏమాత్రం వాడకూడదు. వర్మీ కంపోస్ట్, అలాగే పశువుల ఎరువు, ఇంటి వ్యర్థాలతో తయారైనటువంటి కంపోస్ట్ వాడాలి. అంటే కిచెన్ నుంచి మనకి ఏవైతే వ్యర్థ పదార్థాలు వస్తాయో వాటిని తీసుకొని వాటితో కంపోస్ట్ ఎరువు అనేది తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి వాటిని వాడుకోవడం వల్ల మనకు అధికమైనటువంటి నత్రజని, పొటాషియం అనేది కూడా లభిస్తూ ఉంటుంది. ఇది మొక్కలకు సహజ పోషకాలు అందించడమే కాకుండా రసాయన మందులు వాడితే మొక్కల ఔషధ గుణాలు తగ్గిపోతాయి, కాబట్టి వాటిని వినియోగించకుండా ఉండడమే మంచిదని చెప్పుకోవచ్చు. అలాగే సహజ పద్ధతులనే పాటించి మనం ఔషధ మొక్కలను పెంచేది ఆరోగ్యం పరిరక్షించుకోవడానికి, కాబట్టి రసాయనాలు వాడకుండా సహజంగా పెంచడం వల్ల వాటిలో ఉండే ఔషధ గుణాలు ఇంకా ద్విగుణీకృతమయ్యి మన ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో కూడా ఎంతో సహాయపడతాయని చెప్పుకోవచ్చు.
1: మన పెరట్లో ఉండే ఔషధ మొక్కలకు నీరు పెట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: ఔషధ మొక్కలకు ఎక్కువ నీరు అవసరం లేదు. ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం దీని గురించి. మట్టిలో తేమ ఉండేంత మాత్రమే సరిపోతుంది, అంటే తక్కువ నీరున్నా కూడా సరిపోతుంది. ఎక్కువ నీరు పెడితే వేర్లు కుళ్లిపోయే ప్రమాదం అనేది ఉంది. ఉదయం లేదా సాయంత్రం నీరు పెట్టడం అనేది మంచిది. వేసవిలో కొంచెం ఎక్కువగా, చలికాలంలో కొంచెం తక్కువగా నీరు పెట్టాలి. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే మొక్కలు చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి.
1: మరి ఈ రోజుల్లో పిల్లలకు చాలా మందికి ఔషధ మొక్కల యొక్క గుణాలు, వాటి ప్రాముఖ్యత గురించి తెలియదు. మరి వాటి ప్రాముఖ్యత ఎలా తెలియచేయాలంటారు?
0: పిల్లలకు ఏంటంటే మొక్కల పెంపకంలో మనం ప్రముఖంగా భాగస్వామ్యం అనేది కల్పించాలి. అందుకే ప్రస్తుతం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో కూడా గవర్నమెంట్ వాళ్ళు ఒక స్కీమ్ అనేది తీసుకుని వచ్చారు. కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు కూడా పెరటి మొక్కల పెంపకం యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ పెరటి తోటలు అనేది స్కూల్లో కూడా పెంచుతూ ఉన్నారన్నమాట. అంటే వివిధ రకాలైనటువంటి ఆకుకూరలు, కాయగూరలు, ఔషధ మొక్కలను పెంచడం వలన వాటి పెంపక విధానం గురించి పిల్లలకి తెలుస్తుంది, వాటి ప్రాముఖ్యతను గురించి తెలుస్తుంది, వాటిలో ఉండేటువంటి పోషక విలువలు తెలియడం వల్ల వాళ్ళు ప్రతినిత్యము ఆహారంలో వినియోగించి వాళ్ళ పోషక విలువలను పెంచుకొని ఆరోగ్యంగా ఉంటారనే సదుద్దేశంతో గవర్నమెంట్ వారు ఈ స్కీమ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అదే విధంగా మనం ఇంటిలో కూడా పెరట్లో ఔషధ మొక్కలు పెంచడం వల్ల దాంట్లో మొక్కలకు నీరు పెట్టడము, అలాగే ఆకులు కోయడం వంటి పనుల్లో పిల్లలకి ఆసక్తి అనేది కలిగించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు కూడా ఆ మొక్కల గురించి అవగాహన అనేది పెరుగుతూ ఉంటుంది. ప్రతి మొక్క ఉపయోగం గురించి సులభంగా వాళ్ళకి తెలిసే విధంగా మనం చెప్పగలిగినప్పుడు ఏమవుతుందంటే పిల్లలు ప్రకృతిలో ఒక పార్ట్ లాగా ఫీల్ అయ్యి వాళ్ళు కూడా ఆ ఔషధ మొక్కల గురించి అవేర్నెస్ అనేది పెంచుకుంటారు. ఆరోగ్యం పైన కూడా అవగాహన అనేది చాలా కలుగుతుంది.
1: మరి పిల్లలతో పాటు వృద్ధులకు ఔషధ మొక్కలు ఎలా ఉపయోగపడతాయంటారు?
0: సామాన్యంగా చూసినట్లయితే జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వయసు పైబడే కొద్దీ ముఖ్యంగా చెప్పుకునే సమస్య అంటే జీర్ణ సమస్యగా చెప్పుకోవచ్చు. అలాగే షుగర్, రక్తపోటు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. ఈ ఔషధ మొక్కలు సహజంగా ఉపశమనం అనేవి ఇస్తూ ఉంటాయి. ముఖ్యంగా తీసుకున్నట్లయితే తులసి కాని, కరివేపాకు, బ్రహ్మి వంటి మొక్కలు వృద్ధుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మందులపై ఆధారపడడం అనేది కొంతవరకు తగ్గుతుందని చెప్పుకోవచ్చు.
1: సుజాత గారు, నేడు ఔషధ మొక్కల వల్ల రోజువారీ జీవితం ఎలా మారుతుందంటారు?
0: ఔషధ మొక్కలు రోజువారీ జీవితంలో ముఖ్యమైన మార్పును తీసుకొస్తాయి. అది ఎలా అంటే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా వెంటనే ఇంట్లో సహజంగా పరిష్కారం లభించడం వల్ల డాక్టర్ దగ్గరకు పరిగెత్తాల్సిన అవసరం అనేది తగ్గుతుంది. అలాగే జలుబు, దగ్గు, కడుపు నొప్పి, తలనొప్పి, చిన్న గాయాలు వంటి సమస్యలకు ఔషధ మొక్కలతో తయారు చేసిన కషాయాలు కానీ పేస్టులు కానీ ఉపయోగించడం వల్ల తక్షణ ఉపశమనం అనేది లభిస్తుంది. దీనివల్ల మందులపై ఆధారపడడం క్రమంగా తగ్గుతుందని చెప్పచ్చు. ఇంటి వద్ద ఔషధ మొక్కలు ఉండడం వల్ల ఆరోగ్యంపై అవగాహన కూడా పెరుగుతుంది. మనం తినే ఆహారము, అనుసరించే జీవన శైలి ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతాయో తెలుసుకునే ఆసక్తి అనేది కూడా కలుగుతుంది. పిల్లలు కూడా చిన్ననాటి నుంచే ప్రకృతి, సాంప్రదాయ వైద్య పద్ధతుల గురించి కూడా నేర్చుకుంటారు. అలాగే మొక్కల సంరక్షణ రోజువారీ వ్యాయామంలో మారి శారీరక చురుకుదనాన్ని కూడా పెంచుతుందనే చెప్పచ్చు. మానసిక ప్రశాంతత, ఒత్తిడి తగ్గడం వంటి ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఈ విధంగా ఔషధ మొక్కలు ఆరోగ్యం, ఆలోచన విధానం, జీవన శైలిలో సానుకూల మార్పు తీసుకొచ్చి జీవితం క్రమంగా మెరుగుపడేలా చేస్తాయని చెప్పచ్చు.
1: అలాగే టెర్రస్ గార్డెన్, మిద్దె తోటల పెంపకం మన మానసిక ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది?
0: టెర్రస్ గార్డెన్ మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఏ విధంగా అంటే వేగంగా సాగే పట్టణ జీవనంలో పని భారము, ట్రాఫిక్, శబ్ద కాలుష్యము, పోటీ వంటి కారణాల వల్ల మనసుపై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో టెర్రస్ గార్డెన్ ఒక సహజ చికిత్స లాగా పనిచేస్తుంది. మొక్కలతో సమయం గడపడం వల్ల మనసు నెమ్మదిస్తుంది, అలాగే ఆలోచనలు కూడా ప్రశాంతంగా ఉంటాయి. మొక్కలకు నీరు పోయడం, కొత్త ఆకులు రావడం గమనించడం, పువ్వులు వికసించడం చూడడం, ధ్యానం చేసినట్లయితే ప్రభావాన్ని చూపిస్తాయి. ఇది ఆందోళన, కోపం, నిరాశ వంటి భావాలను తగ్గించి సానుకూల ఆలోచనలను పెంపొందిస్తుంది. ముఖ్యంగా ఉదయం లేదా సాయంత్రం వేళ టెర్రస్ గార్డెన్ లో గడిపే కొద్ది నిమిషాలు మనకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇంకా ఆకుపచ్చ వాతావరణం కూడా మెదడుని విశ్రాంతి స్థితిలోకి తీసుకెళ్లి నిద్ర నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి తోట పనులు చేయడం వల్ల పరస్పర సంబంధాలు కూడా బలపడతాయి. ఈ విధంగా టెర్రస్ గార్డెన్ పట్టణ జీవన ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను అందించే ఉత్తమ సాధనంగా నిలుస్తుంది.
1: సుజాత గారు, మరి ఔషధ మొక్కలు మానవులకే కాక పర్యావరణానికి ఎలా మేలు చేస్తాయంటారు?
0: ఔషధ మొక్కలు పర్యావరణానికి అనేక విధాలుగా మేలు చేస్తాయని చెప్పచ్చు. ఏ విధంగా అంటే, ఇవి కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు ప్రకృతిని కాపాడడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఔషధ మొక్కలు ఫోటోసింథసిస్ ప్రక్రియ ద్వారా అధికంగా ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. దీంతో వాతావరణంలో ఆక్సిజన్ స్థాయి పెరిగి మనుషులు మరియు జంతువులకు స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. కొన్ని ఔషధ మొక్కలు కార్బన్ డై

0: ఆక్సైడ్ ధూళి కణాలు హానికర వాయువులను శోషించి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుతాయి. అలాగే ఇంటి పరిసరాల్లో లేదా కిచెన్ గార్డెన్ లో ఔషధ మొక్కలను పెంచడం వల్ల ఉష్ణోగ్రత నియంత్రణ అనేది జరుగుతుంది. వేడి ప్రభావం కూడా బాగా తగ్గుతుంది. ఔషధ మొక్కల వేర్లు మట్టిని బలంగా పట్టుకుని మట్టి కరిచివేతను అడ్డుకుంటాయి, అంటే సాయిల్ ఎరోషన్ ని కంట్రోల్ చేస్తుంది. ఈ విధంగా జీవ వైవిధ్యాన్ని పెంపొందించడంలో కూడా ఇవి తోడ్పడతాయని చెప్పొచ్చు.
1: గ్రామీణ కుటుంబాలకు ఔషధ మొక్కల యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆ వివరాల గురించి మాకు చెప్తారా?
0: గ్రామీణ కుటుంబాలకు ఔషధ మొక్కల ప్రాముఖ్యత ఎంతో విశేషమైంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆసుపత్రులు గాని వైద్య సదుపాయాలు చాలా దూరంగా ఉండడం వల్ల తక్షణ చికిత్స పొందడం అనేది చాలా కష్టతరం అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఇంటి పరిసరాల్లో లేదా కిచెన్ గార్డెన్ లో ఔషధ మొక్కలు ఉండడం వల్ల చాలా ఉపయోగకరమనే చెప్పొచ్చు. జలుబు, దగ్గు, జ్వరం, కడుపు నొప్పి, చిన్న గాయాలు వంటి సాధారణ ఆరోగ్య సమస్యలకు తక్షణంగా ఇంటి మందులు తయారు చేసుకోవచ్చు. వెంటనే ఉపశమనం కూడా లభిస్తాయి. ఔషధ మొక్కలు గ్రామీణ కుటుంబాల ఆరోగ్య ఖర్చును కూడా తగ్గిస్తాయని చెప్పొచ్చు. చిన్న చిన్న వ్యాధులకు డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం తగ్గి సమయం మరియు డబ్బు ఆదా అవుతుంది. అలాగే పెద్దల నుండి పిల్లల వరకు సాంప్రదాయ వైద్య జ్ఞానం కూడా వారసత్వంగా బదిలీ అవుతుంది. కాబట్టి ఇది స్థానిక వైద్య పద్ధతులను కాపాడడానికి దోహదపడుతుంది. ఇంకా ఔషధ మొక్కల పెంపకం వల్ల గ్రామీణ కుటుంబాలు స్వయం సమృద్ధిని సాధించగలుగుతాయి. అవసరానికి మించిన మొక్కలను విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం కూడా పొందవచ్చు. ఈ విధంగా ఔషధ మొక్కలు గ్రామీణ కుటుంబాల ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వం, జీవన నాణ్యతను మెరుగుపరచడంలో ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుత కాలంలో చాలా మంది ఈ నెల్లూరు జిల్లాలో కూడా మనం గమనించినట్లయితే సోలార్ డ్రైయర్ ద్వారా ఈ ఔషధ మొక్కలను విరివిగా ఎండపెట్టి వాటి ద్వారా వచ్చేటువంటి పొడిని కూడా అమ్మి దాని ద్వారా అధికమైనటువంటి ఆర్థికంగా ఎదుగుదల అనేది చూపిస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఒకరు 10 టన్నుల వరకు అల్లం కూడా తీసుకుని దాన్ని ఎండబెట్టి దాని పొడిని తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా కూడా ఎక్కువ ఆదాయం అనేది పొందడం అనేది జరిగింది. ఈ విధంగా కూడా ఔషధ మొక్కలు ఉపయోగపడుతున్నాయి.
1: మరి అలాగే పట్టణాల్లో నివసించే వారు టెర్రస్ గార్డెన్, మిద్దె తోటల పెంపకం ఎందుకు ఏర్పాటు చేయాలంటారు?
0: పట్టణంలో నివసించే వారు టెర్రస్ గార్డెన్ ని ఏర్పాటు చేసేది ఎందుకంటే ఈ పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాహనాలు, పరిశ్రమలు, నిర్మాణ కార్యకలాపాల వల్ల ఏమవుతుందంటే గాలి కాలుష్యం అధికంగా ఉంటుంది. దీని ప్రభావంతో శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు, ఒత్తిడి వంటి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టెర్రస్ గార్డెన్ ఒక సహజ పరిష్కారంగా నిలుస్తుంది. కాబట్టి టెర్రస్ గార్డెన్ ద్వారా తాజా ఆక్సిజన్ లభించి ఇంటి చుట్టూ స్వచ్ఛమైన వాతావరణం ఏర్పరచుకోవడం కోసం టెర్రస్ గార్డెన్ అనేది పెంచుకోవచ్చు. అలాగే ఔషధ మొక్కలు, కూరగాయలు, ఆకుకూరలు పెంచడం వల్ల రసాయనాలు లేని ఆరోగ్యకరమైనటువంటి ఆహారం కూడా అందుబాటులో ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తి పెంచి జీవన నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది.
1: మరి ఈ ఔషధ మొక్కల పెంపకం వల్ల మనకు చేకూరే ఆర్థిక లాభాల గురించి చెప్తారా?
0: ఔషధ మొక్కల పెంపకం వల్ల ఖచ్చితంగా ఆర్థిక లాభాలు పొందొచ్చు. మొదటిగా ఇంటి అవసరాలకు సరిపడా ఔషధ మొక్కలు ఉపయోగించుకోవడం ద్వారా వైద్య ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని చెప్పొచ్చు. అలాగే అవసరానికి మించి పెరిగిన ఔషధ మొక్కలను, వాటి ఆకులు, వేర్లు, విత్తనాలను స్థానిక మార్కెట్లలో నర్సరీలకు లేదా ఆయుర్వేద ఔషధాల తయారీ కేంద్రాలకు విక్రయించవచ్చు. దీనివల్ల చిన్న స్థాయిలో అయినా సరే నిరంతర ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మరియు పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి టెర్రస్ గార్డెన్లలో ఇది ఉపాధి అవకాశంగా మార్చవచ్చు. ఇంకా స్వయంగా మొక్కలు పెంచుకోవడం వల్ల కొనుగోలు ఖర్చులు తగ్గి పొదుపు పెరుగుతుంది. ఈ విధంగా ఔషధ మొక్కల పెంపకంలో ఆరోగ్యంతో పాటు ఆర్థిక భద్రతను కూడా అందించే లాభదాయకమైన చర్యగా నిలుస్తుంది. ప్రస్తుతం మన జిల్లాలో తీసుకున్నట్లయితే ఈ లెమన్ గ్రాస్, ఈ విధమైనటువంటి ఈ కప్పరెల్లాకు, ఇలా ఔషధ గుణాలు కలిగినటువంటి కొన్ని కొన్ని ఆకులతో తయారు చేసినటువంటి పానీయాలు విరివిగా పార్కుల దగ్గర, రోడ్డు దగ్గర స్టాల్స్ లో అమ్మడం ద్వారా కూడా అధిక లాభార్జన పొందుతున్నారు చాలా మంది. సో ఇది ఒక స్వయం ఉపాధిగా కూడా మనం చెప్పవచ్చును.
1: చివరిగా ఈ ఔషధ మొక్కల ప్రాముఖ్యత గురించి మీరు మా శ్రోతలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి?
0: ఈ రేడియో కార్యక్రమం ద్వారా శ్రోతలందరికీ నా తుది సందేశం ఏంటంటే ప్రతి ఇంట్లో తప్పనిసరిగా కనీసం కొన్ని ఔషధ మొక్కలు ఉండాలి. ఇవి మన ఇంటి వైద్యులు లాంటివి. మన ఆరోగ్యాన్ని రోజు మనం కాపాడే సహజ రక్షకులు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు వెంటనే ఉపశమనం ఇచ్చే శక్తి ఈ మొక్కల్లో దాగుంది. కాబట్టి ప్రకృతితో స్నేహం చేయడం అంటే ఆరోగ్యాన్ని ఆహ్వానించడం గానే చెప్పుకోవచ్చు. ఇంటి ముందు, వెనక, బాల్కనీ లేదా టెర్రస్ లో ఒక చిన్న కుండలో మొదలుపెట్టిన అదే పెద్ద మార్పుకు తొలిగాడుగు అవుతుంది. పిల్లలకు ప్రకృతి పట్ల ప్రేమ, పెద్దలకు సాంప్రదాయ వైద్య జ్ఞానం, కుటుంబానికి ఆరోగ్య భద్రత, ఇవన్నీ ఔషధ మొక్కల ద్వారా సాధ్యమవుతాయి. కావున ఈ రోజుల్లో పెరుగుతున్న రోగాలు వాటి ఖర్చుల మధ్య మనకు ప్రకృతి ఇచ్చిన ఈ అమూల్యమైన వరాన్ని మనం వినియోగించుకోవాలి. పెద్ద పెట్టుబడులు అవసరం లేదు, గట్టి సంకల్పమే సరిపోతుంది. చిన్న ప్రయత్నమే పెద్ద ఆరోగ్యానికి దారితీస్తుంది. ప్రకృతిని కాపాడితే ప్రకృతే మనల్ని కాపాడుతుందని చెప్పుకోవచ్చు.
1: చాలా చక్కని సందేశం ఇచ్చారు సుజాత గారు. ఈరోజు మీరు మా స్టూడియోకి విచ్చేసి ఈ ఔషధ మొక్కల పెంపకం గురించి, పెరట్లో అలాగే టెర్రస్ లో వీటిని పెంపకం వల్ల చేకూరే లాభాలు, పిల్లలు వృద్ధులు పొందగలిగే ప్రయోజనాలు, అలాగే ఆరోగ్యపరంగానే కాకుండా ఆర్థికంగా ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి అనే చక్కటి అంశాలు మాకు తెలియజేశారు. ధన్యవాదాలు సుజాత గారు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు పాడి పంటలు కార్యక్రమంలో కిచెన్ గార్డెన్ మరియు టెర్రస్ గార్డెన్లో పెంచే ఔషధ మొక్కల పెంపకం గురించి కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ సుజాత గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మంజుల పాల్లెటి.

0: గార్డెన్స్ కి, టెర్రస్ గార్డెన్స్ కి పాదుల్లో పోసుకునేటప్పుడు 1:3 నిష్పత్తిలో మనం పిచికారీ చేసుకోవాలి. వర్మీ కంపోస్ట్ లాగా వర్మీ వాష్ కూడా 100% సేంద్రియ ఎరువే. ఇందులోని పోషకాలు, హార్మోన్లు, మేలు చేసే సూక్ష్మజీవులు, వానపాముల విసర్జితాలు కలిగి చెట్లు ఎదగడానికి, పురుగులు తెగుళ్లను అరికట్టడానికి, మంచి నాణ్యత గల అధిక దిగుబడులు సాధించడానికి తోడ్పడుతుంది.
1: మీరింతవరకు వర్మీ వాష్ తయారీ ఉపయోగాలు ఈ అంశం గురించి విన్నారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

0: ఆకాశవాణి సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గురించి ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులు శ్రీ మల్కా కొమరయ్య గారితో పరిచయం అంటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
1: పెద్దపల్లి జిల్లా బంధంపల్లిలో లక్ష్మయ్య వెంకటయ్య దంపతులకు జన్మించి ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మల్కా కొమరయ్య గారు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. కొమరయ్య గారు నమస్కారం అండి.
2: నమస్కారం.
1: న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎప్పుడు ఎవరు ప్రవేశపెట్టారు? ఈ పాలసీ యొక్క ప్రధాన లక్షణాలు ఏమిటి?
2: న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎన్ఈపి అనేది మన గవర్నమెంట్ ప్రవేశపెట్టారు. కేబినెట్ డిసిషన్ 20 తీసుకోవడం జరిగింది. డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీ వేసి అందులో ఒక 15 ఎమినెంట్ ఎడ్యుకేషనిస్ట్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఒక 5 ఇయర్స్ చాలా రిగరస్ గా స్టడీ చేసి పాత కమిషన్స్ అన్ని కూడా వెట్ చేసి ఫైనల్ గా ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న పాలసీస్, మన ఎగ్జిస్టింగ్ పాలసీస్, వరల్డ్ లో ఉన్న ఎడ్యుకేషన్ పాలసీస్ అన్ని చదివి ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ వరల్డ్ నంబర్ వన్ గా ఎడ్యుకేషన్ పాలసీ ఉండాలనే పద్ధతిలో ఎడ్యుకేషన్ పాలసీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ప్రజెంట్ మోడీ గారి నాయకత్వంలో 2020 ఈ పాలసీ తీసుకురావడం జరిగింది. ఈ పాలసీ వచ్చిన తర్వాత చాలా వరకు స్టేట్స్ దీన్ని అడాప్ట్ చేశాయి. ఆ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రీసెంట్ గా లాస్ట్ బడ్జెట్ సెషన్ లో స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ రెండే సెక్టర్ గా విభజించి ఇప్పుడున్న చాలా కన్ఫ్యూజన్స్ తీసేసి చాలా సింప్లిఫై చేస్తూ దాన్ని బాగా స్ట్రెంగ్తన్ చేశారు.
1: 10+2 నుండి 5+3+3+4 ఈ నమూనా యొక్క మార్పు ఏమిటి, దాని ఉద్దేశం ఏమిటి, ఈ దశల వివరాల గురించి తెలియజేయండి.
2: ఇంతకుముందు పాలసీలో 10+2 స్టేట్ గవర్నమెంట్స్ లో ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఉండేది కాదు. డైరెక్ట్ వాళ్ళు క్లాస్ 1 కు వచ్చి 10th వరకు, తర్వాత 11-12 సెపరేట్ ఇంటర్మీడియట్ బోర్డు, ఒక్కొక్క స్టేట్ లో ఒక విధంగా పాలసీ ఉండేది. దానికి బదులు ఇప్పుడు కొత్త పాలసీలో ఫస్ట్ 5 ఇయర్స్, 5 ఇయర్స్ అంటే ప్రీ స్కూల్ 3 ఇయర్స్ ప్లస్ 2 ఇయర్స్ క్లాస్ 1 అండ్ 2, దాన్ని ఒక సెగ్మెంట్ గా తీసుకొచ్చి చేయడం జరిగింది. దీంతో ఏంటంటే ఈ 5 ఇయర్స్ ఇనిషియల్ పీరియడ్ లో వాళ్ళు ఫస్ట్ 3 ఇయర్స్ ఏమో యాక్టివిటీ బేస్డ్, తర్వాత ఇల్యూషన్ బేస్డ్ ప్రాక్టికల్ లెర్నింగ్, అంటే ఇప్పుడు యాపిల్ అంటే యాపిల్ బొమ్మ చూపించే బదులు యాపిల్ అనేది ఒక ఫ్రూట్ లాగా చూపించి ప్రాక్టికల్ గా లెర్నింగ్ సిస్టమ్ ను వాళ్ళు చిన్న పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి తీసుకొచ్చే ఎడ్యుకేషన్ ఉంది ప్రీ స్కూల్లో. క్లాస్ 1-2 బేసిక్ నాలెడ్జ్ తీసుకొని మంచి ప్రాక్టికల్ గా తీసుకొచ్చారు. అది ఫస్ట్ 5 ఇయర్స్ అది. దానిలో ఒక మంచి ఒక స్టూడెంట్ ను ఒక లెవెల్ గా, అంటే అతను స్కూల్ అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, తర్వాత స్కూల్ కు రావాలి, మంచి హెల్తీ అట్మాస్ఫియర్ లో వాళ్ళు ఉండాలనేది, యాక్టివిటీ బేసిస్ గా వాళ్ళకి ఒక లెర్నింగ్ అనేది ఈజీగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే పద్ధతిలో తీసుకురావడం జరిగింది.
1: మల్కా కొమరయ్య గారు, ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ మిషన్ ఏమిటండి?
2: అంటే ఇంతకుముందు ఓన్లీ బుక్స్ టీచర్స్ టీచ్ చేసేది, అది 1-1 ఉండేది. అంటే ఇప్పుడు ఈ కొత్త పద్ధతులు ఏంటంటే పిల్లలను ఇన్వాల్వ్ చేసి టీచర్ ఓన్లీ ఒక ఫెసిలిటేటర్ గా పెట్టి దాన్ని ప్రాక్టికల్ గా లెర్నింగ్, అంటే ఇప్పుడు వాటర్ అంటే వాటర్ ఫిజికల్ గా వాటర్ చూపించడం, ఫ్రూట్స్ అంటే ఫ్రూట్ చూపించడం, లేకుంటే ఫ్లవర్స్ అంటే ఫ్లవర్స్ ప్రాక్టికల్ గా గ్రౌండ్ లో చూపించడం, ఆ విధంగా ప్రాక్టికల్ గా వాళ్ళకు ఒక చూసి అర్థం చేసుకునే విధంగా వాళ్ళకు ప్రెషర్ లేకుండా ఈజీగా అర్థమయ్యేటట్టు, అంటే మగ్గింగ్ టైప్ అంటే బట్టి పెట్టేటట్టు కాకుండా ప్రాక్టికల్ వేలో వాళ్ళను ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి ప్రెషర్ లేకుండా, ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి ఏ విధంగా కూడా వాళ్ళకు సబ్జెక్టు నేర్చుకోవడం డిఫికల్టీ లేకుండా చేయడం అనేది ఈ న్యూ పాలసీ.
1: మాతృభాషలో బోధన ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంది? ఈ 3 భాషల విధానం ఏమిటి?
2: మాతృభాష అనేది మన ఎవరైనా కానీ మన పుట్టంగానే వాళ్ళ మాతృభాషలో మదర్ ఫాదర్ గా, లేకపోతే ఏ లాంగ్వేజ్ లు ఉంటే ఆ లాంగ్వేజ్ లో మాట్లాడతారు, దాని కొరకు అది ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి అందుకే ఫస్ట్ ఎర్లీ స్టేజ్ ఎడ్యుకేషన్ లో మాతృభాషలో నేర్చుకుంటే సబ్జెక్టు ఈజీగా అర్థమవుతుంది, దాంతో కమ్యూనికేషన్ కు మనం లాంగ్వేజ్ కావాలి, అంటే అది తెలుగులో కానీ ఈజీగా మాట్లాడగలుగుతారు. సపోజ్ మనం తెలుగులో కాకుండా ఇప్పుడు మన ఇండియా ఈజ్ వాస్ట్ కంట్రీ కాబట్టి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒక దగ్గర చదువుకొని ఇంకొక ప్లేస్ పోయినప్పుడు అక్కడ తెలుగు లేదు, హిందీలో మాట్లాడాలి, కాబట్టి కమ్యూనికేషన్ చేయడానికి అప్పుడు మన నేషనల్ లాంగ్వేజ్ అవసరం. కాబట్టి మాతృభాషలనేది మన లర్నింగ్ ఈజీ అవుతుంది కావనే పద్ధతిలో మాతృభాషలో తీసుకురావడం అంటే ఆప్షన్స్ ఇచ్చారు. అంటే నువ్వు తెలుగు మీడియంలోనే ఇనిషియల్ స్టేజ్ లో చదువుకొని తర్వాత లాంగ్వేజ్ ప్రకారం ఇంగ్లీష్ మీడియం కమ్యూనికేషన్కి వెళ్ళొచ్చు, సబ్జెక్ట్ కూడా ఇంగ్లీష్ మీడియం ఇన్స్ట్రక్షన్ చదవచ్చు, హిందీ మీడియం కావాలన్నట్టు కూడా చదువుకోవచ్చు, తెలుగు మీడియం అయితే తెలుగు, ఉర్దూ మీడియం, ఎవరికి ఏ స్టేట్ లో వాళ్ళు కన్వీనియంట్ ఉంటే చదవచ్చు ఇనిషియల్ ఏజ్ లో. తర్వాత పైకి క్లాసెస్ కి వచ్చే వరకు అది టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఇంగ్లీష్ కూడా రావడం, ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. మనం ఇక్కడ చదువుకొని ఎక్కడ పోయినా కానీ మనం పని చేయాలంటే మీడియా ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంటర్నేషనల్ గా ఇంగ్లీష్ కాబట్టి మనం ఇంగ్లీష్ ను నేర్చుకోవాలి. నేషనల్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి హిందీ కూడా వస్తే బెటర్, ప్లస్ లోకల్ మదర్ టంగ్ కూడా రావాలనే పద్ధతిలో త్రీ లాంగ్వేజ్ ఫార్ములా తీసుకొచ్చారు, అది చాలా మంచిది.
1: మూల్యాంకన విధానం ఎలా మారింది? 360 డిగ్రీ అసెస్మెంట్ అంటే ఏమిటి?
2: ఇంతకుముందు స్టడీ సెలెక్ట్ ఉంటే టీచర్ డైరెక్ట్ గా టీచ్ చేసేది క్లాస్ లో, దాంతో ఏమైతుందంటే అది 1-to-1 కమ్యూనికేషన్ ఉండేది. టీచర్స్ కు చెప్పేది పిల్లలకు అర్థమవుతుందా అర్థం కావట్లేదా, తర్వాత వాళ్ళు ఏ విధంగా క్లాసులో ఇంటరాక్షన్ అవుతూ ఉన్నారు అనే పద్ధతిలో ఉండేది. కానీ ఇప్పుడు ఈ 360 డిగ్రీ అసెస్మెంట్ అనేది ఐఐటి కానీ ఐఐఎంస్ లో కానీ ఆల్రెడీ ఆ సిస్టమ్ ఉంది, ఎన్ఐటీలో కానీ. ఈ స్పెషల్గా ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్స్ కానీ లేక డిస్ట్రిక్ట్ స్కూల్స్లో ఈ పద్ధతి అంతా అమలుకు లేదు. అంటే 360 డిగ్రీ అసెస్మెంట్తో ఏంటంటే టీచర్స్ ఒక నార్మల్గా క్లాస్ చెప్పి తర్వాత పిల్లలందరినీ కూడా ఇంటరాక్షన్గా పిల్లలను కూడా క్లాసులు ఇన్వాల్వ్ చేసి అప్పుడు క్లాసులు చెప్తే, దాంతో ఏమవుతుందంటే క్లాస్ చెప్పింది పిల్లలకు అర్థమవుతుందా లేదా, అర్థమైతే ఎంతవరకు అర్థమవుతుంది ఆ ఫీడ్బ్యాక్ తీసుకునే పద్ధతి ఒకటి. ప్లస్ ఇంకొక ఏంటంటే అసెస్మెంట్లో డిఫరెంట్ లెవెల్స్లో, అంటే టీచర్ ఏ విధంగా టీచ్ చేశారు ఒకటి, తర్వాత ఆ పిల్లలు చెప్పింది పిల్లలకు అర్థమవుతుందా లేదా అనేది ఫీడ్బ్యాక్ తీసుకునేది ఒకటి, ప్లస్ తర్వాత దానికి ఒక ఎగ్జామ్ లాగా పెట్టి చెప్పింది పిల్లలకు ఎంతవరకు అర్థమైంది అనేది ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేదే మన 360 డిగ్రీ అసెస్మెంట్.
1: బోర్డు పరీక్షలు సెమిస్టర్ సిస్టమ్స్లో మార్పులు ఏమిటి?
2: ఇంతకుముందు ప్రతి ఎగ్జామ్ 10+2 టెన్త్లో బోర్డ్ ఎగ్జామ్ ఉండేది, దాని తర్వాత ఇంటర్మీడియట్లో 1-2 ఇయర్స్ తర్వాత 2 ఎగ్జామ్స్ ఉండేది. అయితే ఇప్పుడు సిబిఎస్ఈ కానీ ఇప్పుడు ఎన్ఈపీ పాలసీలో కొత్త సిస్టమ్ ఏంటంటే ఫ్యూచర్లో ఇంకా రాబోతుంది, ఈవెన్ 5th లెవెల్లో కూడా ఒక టెస్ట్ ఉంటుంది, ఆ లెవెల్లో కూడా ఎగ్జామ్ పెట్టుతున్నారు. తర్వాత 8th లో ఒక టెస్ట్ ఉంటుంది, తర్వాత 10th ఉంటుంది, 12th లో ఉంటుంది. ఇది కాకుండా ఇప్పుడు కొత్త విధానంలో హైయర్ క్లాసెస్కు సెమిస్టర్ సిస్టమ్, అంటే ఇయర్లీ 2 టైమ్స్ ఎగ్జామ్ రాస్తే వాళ్ళకు మంచి, అంటే ఇయర్లో చదవాల్సి ఒకసారి రాయాల్సింది అంతా కూడా 6 నెలలకు ఒకసారి రాస్తే వాళ్ళకు చదవడం ఈజీ అవుతుంది, సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ కూడా ఈజీ అయితే పద్ధతిలో సెమిస్టర్ సిస్టమ్ తీసుకురావడం. అది ఆల్రెడీ హైయర్ ఎడ్యుకేషన్లో సెమిస్టర్ సిస్టమ్స్ ఉన్నాయి, గ్రేడింగ్స్ ఉన్నాయి, మార్కింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, కాబట్టి అదేవిధంగా సేమ్ సిస్టమ్ను ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా హైయర్ క్లాస్కు తీసుకురావడం అనేది జరుగుతుంది. అది చాలా మంచిది, పిల్లలకు ఒత్తిడి లేకుండా ఎప్పుడంటే సబ్జెక్ట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోతే దాని ప్రకారం వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు, రాసిన తర్వాత వాళ్ళకు మార్క్స్ గ్రేడింగ్స్ చేయబడతాయి, కాబట్టి అది పిల్లలకు టీచర్స్ కూడా మంచిగా ఉంటుంది, మంచి ఎడ్యుకేషన్ పాలసీకి అది సెమిస్టర్ సిస్టమ్ చాలా బాగుంటుంది.
1: మల్కా కొమరయ్య గారు, ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ 6వ తరగతి నుంచే ఎందుకు రావాలి? న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎందుకు ఇది 6th క్లాస్ నుంచే తీసుకురావాలనుకుంటుంది?
2: వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంతకుముందు ఓన్లీ సబ్జెక్టు థియరీ ప్రాక్టికల్ వరకే చదువుకునేది, ఇప్పుడు ఏమైందంటే ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ తోని ఇప్పుడు నువ్వు ఒక 10th చదివిన తర్వాత కూడా ఒకవేళ ఆ ఎడ్యుకేషన్ ఏదో అన్ఫార్చునేట్ రీజన్ తోని డిస్కంటిన్యూ చేస్తే వాళ్ళ వొకేషన్ క్లాసెస్ 6th నుంచి ఉంటే ఆ వొకేషన్ లో చాలా సబ్జెక్ట్ వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్ ఉంది, ఐటీ ఉంది, తర్వాత కార్పెంటరీ ఉంది, ఫిట్టర్ ఎగ్జామ్ ఉంది, ఇంతకుముందు ఓన్లీ దాని కొరకు ఐటీఐ అని పాలిటెక్నిక్ అని సపరేట్ కోర్సులు ఉండేది, అయితే వాటిని కూడా కొంతవరకు ఇక్కడ స్టూడెంట్స్ కు 10th వరకే కానీ 12th వరకు కానీ వొకేషనల్ కోర్సు చేస్తే ఇన్ కేసు ఫ్యూచర్ లో వాళ్ళు ఏమన్నా పరిస్థితులు బాగాలేక డిస్కనెక్టివ్ చేసినా కానీ ఈ స్కిల్ సబ్జెక్ట్స్ తోని వాళ్ళు జాబ్ ఆపర్చునిటీ కూడా దొరుకుతుంది ఒకటి. ప్లస్ ఇంతకుముందు ఓన్లీ సబ్జెక్ట్ థియరీ చదువుకునేది ఉండే, ఇప్పుడు ఈ స్కిల్ ఎడ్యుకేషన్ తో ఏమవుతుందంటే మనం ఏం చదువుతున్నావు దాన్ని నువ్వు ప్రాక్టికల్ గా చేయడం అనేది కూడా జరుగుతుంది. అంటే ఇంతకుముందు 80%, 90% ఓన్లీ థియరీ ఉండేది, ఇప్పుడు అట్లా కాకుండా 60% థియరీ సబ్జెక్టు, ఆ థియరీని మళ్ళీ 40% లో ల్యాబ్ పోయి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయడం, ప్రాక్టికల్గా చూడడం, ప్రతి సబ్జెక్ట్ సైన్స్ స్టూడెంట్ అయితే సైన్స్, మ్యాథ్స్ స్టూడెంట్ అయితే మ్యాథ్స్ ప్రాక్టికల్స్ చేయడం, ఈ స్కిల్స్ నేర్చుకోవడంతో వాళ్ళకి ఏమవుతుందంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వచ్చి ఫ్యూచర్లో లైఫ్లో ఏదైనా అన్ఫార్చునేట్గా వచ్చినప్పుడు దాన్ని ఉపాధి కూడా కల్పించడానికి వీలు అవుతుంది, లేకుంటే కూడా నాలెడ్జ్ బేస్డ్ కూడా పెరుగుతుంది.
1: మల్కా కొమరయ్య గారు, ఉన్నత విద్యలో ఒకే రెగ్యులేటర్ ప్రయోజనాలు ఏమిటి?
2: ఇంతకుముందు ఏమంటే ఉన్నత విద్యలో ఒకటి టెక్నికల్ కౌన్సిల్ అని, ఒకటి లా కౌన్సిల్ అని, తర్వాత ఏఐసిటి అని, యూజీసీ అని, తర్వాత న్యాక్ అని, తర్వాత అట్లా డిఫరెంట్ డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్స్ ఉండే. దాని మీద ఏమవుతుంటే ఒకసారి ఈ కమ్యూనికేషన్, కోఆర్డినేషన్, కోఆపరేషన్ ఆ ఇష్యూస్ మీద వచ్చి మన ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ కాకుండా దాన్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్సిడర్ చేసి రీసెంట్గా రెండే ఉండాలి, స్కూల్ ఎడ్యుకేషన్ అనేది అప్ టు 12th క్లాస్ వరకు. 12th క్లాస్ ఇప్పుడు ఉన్న అన్ని డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ, లా కానీ, మిగతా అన్నీ కూడా ఎక్సెప్ట్ మెడిసిన్ అన్ని కూడా హైయర్ ఎడ్యుకేషన్ ఒకటే తీసుకొచ్చి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చేయడం అయింది. దానికి ఇంటర్నల్గా డిపార్ట్మెంట్స్గా ఉంటాయి కాబట్టి డిఫరెంట్ అథారిటీ ఉండకుండా ఇప్పుడు ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్గా మన కోఆర్డినేషన్ ఎఫెక్ట్గా పనిచేయాలనేది హైయర్ ఎడ్యుకేషన్ కమ్మైన్ చేస్తూ డిసిషన్ తీసుకోవడం అనేది అది చాలా మంచి డిసిషన్.
1: స్కూల్ విద్యా విధానము, ఇంటర్మీడియట్ విద్యా విధానము, తర్వాత ఉన్నత విద్య, అన్ని విద్యా విధానాల్లో కూడా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అమలు చేయడం ద్వారా ఒక విద్యార్థి తన ఉన్నత ప్రమాణాలు పొందగలుగుతారంటారా?
2: తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు ఏమంటే ఎడ్యుకేషన్ సిస్టంలో గవర్నమెంట్ స్కూల్స్ అని, మోడల్ స్కూల్స్ అని, తర్వాత గురుకుల్ స్కూల్స్ అని, బీసీ స్కూల్స్ అని, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పేర్ల మీద డిఫరెంట్ ఎడ్యుకేషన్ పాలసీ నడుస్తూ ఉంది. అందులో కొన్ని ఎడ్యుకేషన్ సెక్రటరీ కింద వస్తాయి, కొన్ని డైరెక్టర్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద వస్తాయి, సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ కింద వస్తుంది, ట్రైబల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ కింద వస్తుంది. ఈ మధ్యలో ఆఫీసర్స్ కానీ డిపార్ట్మెంట్ల కోఆపరేషన్ కోఆర్డినేషన్తో కూడా కొంచెం అడ్మినిస్ట్రేషన్గా ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత ఈ టీచర్స్ కూడా పాలసీలలో కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క విధంగా పాలసీలు ఉన్నాయి. అంటే నేను గవర్నమెంట్కు లాస్ట్ 1 ఇయర్ నుంచి రిప్రజెంట్ చేసేసాను, రెండు కమాండ్ అయ్యి స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ సపరేట్ అయితే ఈ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఈ కన్ఫ్యూజన్స్, ఇప్పుడు ఒకటి బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్ వాళ్ళ ఎగ్జామ్ సపరేట్ అవుతుంది, ఎస్ఎస్సీ సపరేట్ అవుతుంది, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ డిఫరెంట్ టైంలో అయితే కాబట్టి ఒకసారి

0: లేదు. హైయర్ ఎడ్యుకేషన్ వచ్చి పిల్లలందరూ చదువును కష్టపడి చదవకుండా ఇష్టపడి చదివేటట్టు తీసుకురావడం అనేది చాలా మంచిది. అందులో ఈ ఎన్ఈపీ పాలసీ కానీ మన స్టేట్ కూడా ఎంత తొందరగా ఈ పాలసీని అడాప్ట్ చేస్తే ఇంప్లిమెంట్ చేస్తే ఎట్ లార్జ్ స్టూడెంట్స్ అందరికీ కమ్యూనిటీకి బెనిఫిట్ అవుతుంది. ఓన్లీ థియరిటికల్ పార్ట్ చదువుకోకుండా వాళ్ళకు లైఫ్లో ఏ విధంగా యూస్ఫుల్ కావాలి అనే పద్ధతిలో చదువుకుంటారు. అందుకే ప్రాక్టికల్స్ పెరుగుతాయి. కాలేజ్ నుంచి బయటకు రాగానే ఇప్పుడు ఏముందంటే ఇండస్ట్రీ పోగానే ఇండస్ట్రీ కనెక్ట్ కాలేజ్ కనెక్ట్ లేదు. కాబట్టి ఇప్పుడు ఈ కొత్త పాలసీస్ వచ్చి ఆ విధంగా మనం ఇండస్ట్రీలను వాళ్ళను కూడా మనం టీచర్స్గా వాడుకోవడం, ప్రాక్టికల్గా చదువుతున్నప్పుడే బయట ఏమున్నది ఇట్లా ఉంటుంది అనేది తెలియజేస్తే సర్ప్రైజ్ ఉండదు వాళ్ళకు. కాబట్టి ఆ విధంగా మంచిగా అవుతుందని ఎడ్యుకేషన్ పాలసీ తొందరగా తీసుకురావాలని, అయితే ఎన్ఈపీఎస్సీ పాలసీని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాను.
1: ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మల్కా కొమరయ్య గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఈ అంశం గురించి ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులు శ్రీ మల్కా కొమరయ్య గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడొక ప్రకటన విందాం.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు. సమయం 8 గంటలు. ఇప్పుడు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే వాట్సాప్ ద్వారా మాకు తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901084415 7901084415. ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో మొదటి వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ బాషా మరియు వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా వారి స్నేహితుల అందరి కోసం పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా ఇంకా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్ రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి వీరు కూడా పాటను వినిపించమని కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేద ఆయిషా. ఇంకా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య వీరు కూడా పాటను వినిపించమని కోరుతున్నారు. వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా వారి స్నేహితులు ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మహమ్మద్ రఫీబాయ్, కాదర్ భాషాబాయ్, బుచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ బాషా, అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేంద్రారెడ్డి కర్నూలు నుంచి బ్రహ్మయ్య, పూజారి ధనుంజయ, రామయ్య, అశోక్, నూరేపల్లి నుంచి చిన్నప్ప, దేవరాజు గట్టు నుంచి సల్మాన్ రాజు వీరందరి కోసం పాటను వినిపించమని కోరుతున్నారు. అలాగేనండి, వీరందరి కోసం ఒక పాటను విందాం.

మీరు వింటూ ఉన్నారు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు. హలో అభిరుచిలో తర్వాత వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి దోగుపర్తి శివప్రసాద్ టైలర్ శ్రీను, వి ప్రసాద్, వెలగపూడి సరోజినమ్మ సుబ్బమ్మ, మజీర్ టీ స్టాల్ అమీర్ బాషా, హోటల్స్ బాబురావు, రవి నటరాజ్, శివపురం నుంచి కొండయ్య, కొండమ్మ, పెంచలయ్య, పెంచలమ్మ, సుబ్బులమ్మ, సుబ్బులయ్య, రవి, అజయ్, నజీర్, బెజవాడ మాల్యాద్రి, పరందామయ్య, తాత వెంకటేశ్వర్లు, సురేష్ ఇంకా పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి. అదేవిధంగా నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్ప కుమార్ మస్తానయ్య, మౌనిక కుమారి, వెంకటరమణమ్మ, సంపూర్ణమ్మ వీరందరి కోసం ఒక పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. ఇంకా పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి, లక్ష్మీకాంత్ రవళి, రామకృష్ణ, విహాన్స్, విద్వాన్, మహబూబ్ నగర్ నుంచి వీరందరి కోసం ఒక పాటను విందాం.

0: work from home. High salary. Just okay click low. Are wow.
1: Chikukundi.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: మీరింతవరకు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు విన్నారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 8:17 కావస్తుంది. మరికొద్ది సేపట్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ఉగ్రవాదం, హింస లేని వాతావరణంలో మాత్రమే పాకిస్తాన్తో సంబంధాలు ముందుకు సాగగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ది సవరణ బిల్లు 2026కు పార్లమెంట్ ఆమోదం లభించింది. పటిష్టమైన, సుస్థిరమైన విద్యా వ్యవస్థలను నిర్మించడానికి బ్రిక్స్ దేశాల మధ్య బలమైన సహకారం అవసరమని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. రైల్వేలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వార్తల వివరాలు. భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఒక ప్రభుత్వ విధాన సాధనంగా ఉపయోగిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. లోక్సభలో ఒక ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిస్తూ, ఉగ్రవాదం, హింస లేని వాతావరణంలో మాత్రమే పాకిస్తాన్తో సంబంధాలు ముందుకు సాగగలవని స్పష్టం చేశారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, అటారీ చెక్పోస్టును మూసివేయడం, వీసాలపై ఆంక్షలు విధించడం వంటి అనేక దౌత్యపరమైన చర్యలను భారత్ తీసుకుందని తెలిపారు. పాకిస్తాన్కు ఇచ్చిన అత్యంత ప్రాధాన్య దేశం హోదాను భారత్ ఉపసంహరించుకుందని, అలాగే పాకిస్తాన్ నుండి వచ్చే లేదా ఎగుమతి అయ్యే అన్ని వస్తువుల మీద కస్టమ్స్ సుంకాన్ని 200% పెంచిందని కేంద్ర మంత్రి వివరించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ది సవరణ బిల్లు 2026కు పార్లమెంట్ ఆమోదం లభించిందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. పార్లమెంటు ఆవరణలో ఈరోజు విలేకరులతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల గందరగోళం, నినాదాల కారణంగా ఉభయ సభల్లోనూ చర్చలకు పరిమిత అవకాశం లభించిందన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో మాట్లాడాలన్న ప్రతిపక్షాల డిమాండ్పై స్పందిస్తూ, సభాపతి ఆమోదంతో ఏ మంత్రి ఏ అంశంపై స్పందించాలనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుందని తెలిపారు. ప్రత్యేక సమావేశం ద్వారా వర్షాకాల సమావేశాలను పొడిగించే ప్రతిపాదన ప్రస్తుతానికి లేదని కిరణ్ రిజిజు తెలియజేస్తూ,
1: లోక్సభ మే ఎంఎస్ఎంఈ వాలా బిల్ కో హమ్ లోనే పారిత్ కియా హై, లేకిన్ బిజినెస్ పారిత్ హువా హై ఔర్ రాజ్యసభ మే ఎన్డీఏ పార్టీస్ కే జితనే భీ మెంబర్స్ హై సబ్నే డిబేట్ మే హిస్సా భీ లియా హై, అప్నా బాత్ మే రఖా హై, ఇస్మే కన్ఫ్యూజన్ నహీ హోనా చాహియే కి హౌస్ నహీ చల్ రహే హై, హౌస్ చలీ హై, బిల్స్ పారిత్ హువే హై, యే నంబర్ వన్ క్లారిఫికేషన్.
0: పటిష్టమైన, సుస్థిరమైన విద్యా వ్యవస్థలను నిర్మించడానికి బ్రిక్స్ దేశాల మధ్య బలమైన సహకారం ఆవశ్యకమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. భువనేశ్వర్లో ఈరోజు జరిగిన 13వ బ్రిక్స్ విద్యామంత్రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆర్థిక అనిశ్చితులు, వాతావరణ మార్పులు వంటి ప్రపంచ సవాళ్లకు సమర్థవంతంగా స్పందించేలా విద్యా వ్యవస్థలు సన్నద్దం కావాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా మానవత్వమే ప్రథమం అనే స్ఫూర్తితో బ్రిక్స్ అజెండాను ముందుకు తీసుకువెళ్లేందుకు భారత్ కృషి చేస్తోందని, గ్లోబల్ సౌత్ ఆకాంక్షలను నెరవేరుస్తూనే సమ్మిళిత అభివృద్దిని ప్రోత్సహించడానికి భారతదేశం కట్టుబడి ఉందని ప్రహ్లాద్ జోషి వివరించారు. రైల్వేలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. లోక్సభలో ఈరోజు ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, గత కొన్నేళ్లుగా అమలు చేసిన పలు భద్రతా చర్యల ఫలితంగా రైలు పట్టాలు తప్పడం వంటి ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. 2014-15లో 135గా ఉన్న తీవ్రమైన రైలు ప్రమాదాల సంఖ్య 2026-27 నాటికి 2కు తగ్గిందని చెప్పారు. గత 5 ఆర్థిక సంవత్సరాల్లో భద్రతకు సంబంధించిన పనుల కోసం 5,41,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశామన్నారు. భారతీయ రైల్వే ప్రతి సంవత్సరం ప్రయాణికులకు సుమారు 58 కోట్ల భోజనాలను అందిస్తోందని, ఆహార నాణ్యతకు సంబంధించి అతి తక్కువ ఫిర్యాదులు నమోదయ్యాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కొత్తగా చేరిన పలువురు పార్లమెంటు సభ్యులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తన నివాసంలో అల్పాహార విందులో పాల్గొన్నారు. అనంతరం శివసేన ఎంపీ జ్యోతి సావిత్రి నాగ్నాథ్ వాఘ్మారే విలేకరులతో మాట్లాడుతూ, పార్లమెంటులో పదే పదే జరుగుతున్న అంతరాయాలపై నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. కొత్తగా ఎన్నికైన ప్రతిభావంతులైన ఎంపీలు సభలో తమ అభిప్రాయాలను వెల్లడించకుండా అంతరాయాలు కలుగుతున్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించినట్టు ఆమె చెప్పారు. దేశ నిర్మాణానికి ఏం చేయాలో, ఎంపీలు ఎలా సమర్థవంతంగా తోడ్పడగలరో ప్రధానమంత్రి వివరించారని ఎన్సీపీఐ ఎంపీ శతాబ్ది రాయ్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రతిపాదిత విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లుపై అమెరికా చట్టసభ సభ్యుడు లేవనెత్తిన అభ్యంతరాలను భారత్ తోసిపుచ్చింది. విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు. చట్టపరమైన అంశాలు తమ అంతర్గత వ్యవహారాలని, వాటిపై నిర్ణయాలు పార్లమెంటు తీసుకుంటుందని స్పష్టం చేశారు. అమెరికాతో సహా అనేక దేశాలు విదేశీ నిధులను నియంత్రిస్తున్నాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేస్తూ,
2: जहाँ तक भारत के अपने विधायी मामलों का सवाल है, ये हमारी अंदरूनी मामला है जिसपे हमारी संसद उस पे निर्णय लेती है. मैं आपको ये भी बताना चाहता हूँ कि दुनिया में कई एक ऐसे राष्ट्र हैं जिसमें अमेरिका भी शामिल है, जो विदेशी कोष को, विदेशी फंड्स को विनियमित करते हैं.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ గురించి ఆయన మాట్లాడుతూ, పశ్చిమ ఆసియాలో నెలకొన్న పరిస్థితులు, పరిణామాలపై ఇద్దరు నాయకులు చర్చించారని తెలిపారు. భారతీయ చేనేత ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ దేశంలోని నేత కార్మికులు, కళాకారుల అభివృద్దికి చేయూతనివ్వాలని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి పిలుపునిచ్చారు. ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ, భారతదేశ చేనేత వస్త్రం మాత్రమే కాదని, అది మన సంస్కృతి, సాంప్రదాయాలకు, లక్షలాది నేత కుటుంబాల జీవనోపాధికి పునాది అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రజలు తమకు ఇష్టమైన చేనేత ఉత్పత్తులతో కూడిన వీడియోలను పంచుకుని జాతీయ చేనేత దినోత్సవ ఉద్యమాన్ని మరింత విస్తృతం చేయాలని విజ్ఞప్తి చేశారు. వోకల్ ఫర్ లోకల్ సంకల్పాన్ని బలోపేతం చేయాలని, భారతీయ చేనేత ఉత్పత్తులను స్వీకరించడం ద్వారా కళాకారుల గౌరవాన్ని పెంచాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. క్రీడా వ్యవస్థలో సంస్థాగత సంస్కరణలు తీసుకురావాలని కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ కాన్క్లేవ్ 2026లో ఆయన మాట్లాడుతూ, క్రీడాకారుల ప్రయోజనాలు, సంక్షేమం ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలన్నారు. ఏ క్రీడాకారుడు అన్యాయానికి గురి కాకూడదని స్పష్టం చేశారు. ఎంపిక ప్రక్రియలో పూర్తి పారదర్శకత ఉండాలని, నిష్పక్షపాతాన్ని, జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి బహిరంగ ట్రయల్స్ ను కెమెరాలలో రికార్డు చేయాలని ఆయన సూచించారు. దేశ స్వదేశీ కోచింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని, విదేశీ కోచ్లపై

అతిగా ఆధారపడడాన్ని తగ్గించాలని కేంద్ర మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికాలో జరుగుతున్న గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయీ ర్యాపిడ్ బ్లిడ్జ్ టైటిల్ను భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద కైవసం చేసుకున్నారు. 20 ఏళ్ల ప్రజ్ఞానంద సెమీఫైనల్ రౌండ్లో ఉజ్బెకిస్తాన్ గ్రాండ్ మాస్టర్ జవోఖిర్ సిందరోవ్తో డ్రా చేసి ఛాంపియన్షిప్ను కైవసం చేసుకున్నారు. 5 రోజుల పాటు జరిగిన ఈ టోర్నమెంట్ ఆద్యంతం ప్రజ్ఞానంద తన ఆధిక్యాన్ని కొనసాగించారు. అంతకుముందు ఓస్లోలో జరిగిన నార్వే చెస్ 2026 టోర్నమెంట్లో చివరి రౌండ్లో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్ను ఓడించి ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. మధ్యప్రదేశ్ విదిశా జిల్లాలోని కక్రోవా గ్రామానికి చెందిన కొందరు విద్యార్థులు బేత్వా నది చెక్ డ్యాం స్తంభాలపై దూకుతూ పాఠశాలకు వెళ్తున్నారంటూ మీడియాలో వచ్చిన కథనంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఆ కథనంలోని అంశాలు నిజమైతే అవి మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించినవని కమిషన్ అభిప్రాయపడింది. 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A హామీ ఇస్తుందని, అలాగే విద్యా హక్కులో సురక్షితమైన పాఠశాల, మౌలిక సదుపాయాలను పొందే హక్కు కూడా అంతర్భాగంగా ఉంటుందని కమిషన్ పేర్కొంది. ఈ విషయంపై 2 వారాల్లోగా సమగ్ర నివేదికను సమర్పించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని NHRC ఆదేశించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉగ్రవాదం, హింస లేని వాతావరణంలో మాత్రమే పాకిస్తాన్తో సంబంధాలు ముందుకు సాగగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ది సవరణ బిల్లు 2026కు పార్లమెంట్ ఆమోదం లభించింది. పటిష్టమైన, సుస్థిరమైన విద్యా వ్యవస్థలను నిర్మించడానికి బ్రిక్స్ దేశాల మధ్య బలమైన సహకారం అవసరమని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

రామాయణం 100 కోట్ల శ్లోకాల్లో చెప్పబడిందని లోకాలు పంచుకోగా, మన మత్స్యలోకానికి 24,000 శ్లోకాల గ్రంథం మాత్రం దక్కిందని పండితుల ఉవాచ. వాల్మీకి మహాకవి ప్రాతస్మరణీయులు. రాముణ్ణి శక్తిగా భావించి వ్యక్తిగా ఆవిష్కరించాడు. అందుకే ఇదం రామాయణం కృష్ణం సీతాయా చరితం మహత్తు అన్నారు. తత్వం విమర్శకుల బుద్ధి విశిష్టతను బట్టి అనేక రకాలుగా ఆవిష్కరింపబడుతుంది. అందుకే సంస్కృత భాషలోనే అనేక మంది కవులు రామాయణాలు రచించారు. ఒక్కొక్కరి భావనలో రామాయణం ఒక్కొక్క విధం. వాల్మీకి రామాయణం అనేక భాషల్లో, అనేక దేశాల్లో, అనేక రీతుల్లో అనువదించబడి ఆరాధింపబడుతుంది.

హనుమంతుడు సీతమ్మ జాడను రామచంద్రమూర్తికి తెలుపగా అభినందించి ఆనందించి హనుమంతుని వలన లంకకు సంబంధించిన వివరములు తెలుసుకుని శ్రీరాముడు సుగ్రీవునితో సూర్యుడు ఆకాశ మధ్యంలో చేరాడు, అభిజిత్ ముహూర్తం విజయకారకం, ఈరోజు ఉత్తర ఫల్గుని నక్షత్రం, రేపు చంద్రుడు హస్తానక్షత్రంతో కూడతాడు, ఇది నాకు సాధన తార, శుభసూచికములగుచున్నాయి, వెంటనే ప్రయాణం చెయ్యాలి అని పలుకగా అందరూ ఒక పగలు రాత్రి ప్రయాణం చేసి సహ్య పర్వత ప్రాంతానికి చేరారు. రామలక్ష్మణులు కపులతోడ వారు

రాముడు కపివీరులతో కూడి సముద్రం ఆవలి ఒడ్డుకు చేరాడని వేగుల వారి వలన రావణుడు విని సమావేశం ఏర్పాటు చేశాడు. ఇంద్రజిత్తు, ప్రహస్తుడు రాముణ్ణి చంపి వస్తామన్నారు. ఇంతలో విభీషణుడు లేచి, తొందరపాటు కూడదు, ఇతరుని భార్యను తాకుట అపకీర్తి, మహాపాపము, ఆయుక్షీణము, సర్వనాశనకరము, కావున రామునితో వైరము మాని సీతను అతనికి ఇచ్చుటయే యుక్తము అన్నాడు. ఆ దుశ్చారిణి అయిన శూర్పణఖ, ఆ దుశ్చారిణి అయిన శూర్పణఖ ఘోరాకార దుర్దర్శయై వైదేహింగ నిమృంగబోక మొదలన్ వారల్గిరే దానికై కాదే పూని కరుండు పోయి మనిషి గర్వంబున రామునందేది పేర్కొన తప్పు తప్పు మన ఎందే పో.

నీవు బ్రహ్మవు, ఇతరులకు చెప్పవలసిన వాడవు. తప్పు నీయందే ఉన్నదని నీకు తెలియదు. వానరులతో వచ్చి రాముడు లంకపై పడకముందే జానకిని అతనికి సమర్పింపుము అని విభీషణుడు అన్నాడు. కోపంతో రావణుడు, ఓరీ పాపి విభీషణ, శత్రువులను పొగడుతున్నావా ద్రోహి రాము?

కులహీనుడా, రాక్షస కులంలో తప్పబుట్టావు, ఇక్కడి నుండరాదిక నీవు, వెళ్ళు లంకాపురమును వీడిపొమ్ము అని ఎడమ కాలితో తన్ని కొలువును వీడిపోయాడు రావణుడు. విభీషణుడు తన మంత్రులతో శ్రీరామచంద్రుని చెంతకు వచ్చి శరణు వేడుకున్నాడు. సుగ్రీవాదులంతా విభీషణుడు రామునికి మిత్రుడైనందుకు ఆనందించారు. లంకా నగరాన్ని విభీషణునికి ఇచ్చాడు రాముడు. సుగ్రీవుడు రామునితో, స్వామి, లంకను విభీషణునికి ఇచ్చారు, రావణుడు కూడా వచ్చి శరణు వేడితే ఏం చేస్తారు అని ప్రశ్నించగా, నా అయోధ్యను రావణునికి ఇస్తాను అన్నాడు రామచంద్రమూర్తి. అనంతరం విభీషణునితో రాముడు, రావణుడెట్టివాడు, మరి రాక్షస వీరులు మొత్తమెంత, సైన్యావళి నడుపు యోధుడెవడు, అస్త్ర విశేషములెంది ఉన్నదా, జీవము చిక్కబట్టుకుని సీత శరంబడి ఇన్ని నాళ్ళు ఈ విహితాగ్రని తెలుపవేయని సేయగ ఉత్సహించెదను అని సేయగనుత్సహించెదను. అని రాముడు అడుగగా విభీషణుడు సర్వ విషయములను స్వామివారికి తెలియజేశాడు. లంకకు విభీషణుని అభిషిక్తుని చేశాడు రాముడు. అనంతరం సముద్రుని సాక్షాత్కరింపజేసుకుంటకై ప్రయత్నించి శివరికి కోపగించి బ్రహ్మాస్త్రాన్ని సముద్రునిపై ప్రయోగించుటకై సిద్ధం కాగా, సముద్రుడు ప్రత్యక్షమై విశ్వకర్మపుత్రుడైన నలుని చేత వారధిని నిర్మింపమని చెప్పాడు. 5 రోజులలో వారధిని కట్టి సువేల పర్వతం వద్ద తన సేనను నిలిపి అంగదుని పిలిచి రావణుని చెంతకు పోయి ఇలా చెప్పమన్నాడు. వంచన వృత్తితోడ మగవారలు చెంగటలేని సందున పొంచి పతివ్రత తిలకమున్ బలిమింగొని పోయి కానలో నుంచితే కూల రక్షసుడా, ఉబ్బడగించద నీకు కోరికే తెలుసుము, కాక బుద్ధి కొని తిన్నక జానకి నప్పగింపు.

అని రావణునితో చెప్పమని అంగదుని రాయబారిగా పంపాడు రాముడు. రావణుడు సమావేశంలో మంత్రులతో మాట్లాడుతున్నప్పుడు అంగదుడు వెళ్ళి రాముని సందేశమును చెప్పగా విని రావణుడు, ఎవడరా నీవు, నాకు నీతులు చెప్పుచున్నావు అని కోపంతో పలుకగా అంగదుడు రావణునితో ఇలా అంటున్నాడు,

అని అంగదుడు పలుకగా విని రావణుడు నవ్వుచూ మీసమును దుబుచూ అంగదా, రాముని సుగ్రీవుని వధించి అయోధ్యకు కిష్కింధకు నిన్ను రాజును చేస్తాను, నీవు నా వద్దనే ఉండుము, నీ తల్లి మండోదరి సంతసిస్తుంది అన్నాడు. అంగదుడు కోపగించి రావణుని సేనలను చంపి రాముని చెంతకు వచ్చాడు. రావణుడు యుద్ధమునే కోరుచున్నాడు అని చెప్పాడు. రామాజ్ఞచే కపివీరులు లంకను ముట్టడించారు. యుద్ధం ప్రారంభమైంది. ఇంద్రజిత్తు రామలక్ష్మణులు కపట యుద్ధంతో నాగపాశంతో బంధించారు. అనంతరం రావణుని చెంతకు పోయి రామలక్ష్మణులు మరణించారని చెప్పాడు. గరుత్మంతుని రాకతో సర్పాలన్నీ చల్లా చెదురయ్యాయి. సుషేణుడు చెప్పిన విధంగా హనుమ విశల్య సావర్ణ్య సంధాన సంజీవ కరణులు గల పర్వతమును తెచ్చాడు. లక్ష్మణుడు బ్రతికాడు. ఈ విషయమును తెలుసుకుని రావణుడు ధూమ్రాక్షుని సేననిచ్చి పంపాడు. రావణుని చెంతకు వచ్చి మండోదరి ఇలా అంటున్నది,

స్వామి, విభీషణుడు ముందే చెప్పాడు, అక్కడ అతడున్నాడు గనుక రాముడు మన్నిస్తాడు, మన వీరులెందరో మరణించారు అని మండోదరి చెప్పిన మాటలను వినక రావణుడు రాక్షస వీరులతో యుద్ధానికి వచ్చాడు. బ్రహ్మ తనకు ఇచ్చిన శక్తిని లక్ష్మణునిపై ప్రయోగించాడు. లక్ష్మణుడు మూర్చిపోయాడు. ఇంతలో శ్రీరాముడు రావణుని ఎదుర్కొని కేతనమును కూల్చి గుర్రములను సారథిని చంపి రథచక్రములను ముక్కలు చేసి రావణుని వక్షస్థలమును చీల్చి రావణునితో, రావణా యుద్ధం చేసి అలసిపోయావు, వెళ్ళి విశ్రాంతి తీసుకుని రేపు రమ్ము అని అన్నాడు. రావణుడు తన మందిరానికి పోయి కుంభకర్ణుని నిద్రలేపుడని ఆజ్ఞాపించగా కొందరు పోయి అతనిని తీసుకుని వచ్చారు. తమ్ముడైన కుంభకర్ణునితో రావణుడు, తనువు దాల్చిన ఫలము శాత్రవుల తృంచి ఐహికాభీష్ట సుఖముల నందవలయు పౌరుషమున పౌరుషమునకు అసాధ్యమౌ పని లేదు, గగన కుసుమము

నిలిపి కుంభకర్ణుని సంగమును పంపగా అతడు వచ్చి వానరులను అనేకులను వధించాడు. శ్రీరామచంద్రమూర్తి కుంభకర్ణుని రౌద్రాస్త్రంతో వధించగా ఆ వార్తను విన్న రావణుడు చింతాక్రాంతుడయ్యాడు. ఇంద్రజిత్తు శత్రువులను చంపి వస్తారని రావణునికి ధైర్యమును చెప్పి యుద్ధభూమికి వచ్చి అదృశ్యుడై కపిసైన్యంపై శరవర్షమును కురిపిస్తూ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. కపివీరులు అనేకులు మరణించారు. జాంబవంతుడు ఆంజనేయుని వెళ్లి సంజీవిని తెచ్చి వానరులను బ్రతికించమన్నాడు. అనవిని సీత.

వానరులంతా సజీవులయ్యారు. ఆ రాత్రి వానరులు పోయి లంకను కాల్చి వచ్చారు. రాక్షసులు అనేకులు మరణించారు. మరునాడు ఇంద్రజిత్తు మూడవసారి యుద్ధానికి వచ్చారు. మాయసీత తలను రక్తం కారుచుండగా తెచ్చి రణరంగంలో చూపించాడు. ఈ విషయమును తెలిసిన రాముడు మూర్ఛపోగా లక్ష్మణుడు దుఃఖించాడు. ఇంతలో విభీషణుడు వచ్చి ఇది ఇంద్రజిత్తు మాయ అని తెలిపి తాను హోమం చేయుటకై ఇలా చేశాడని వెంటనే వెళ్ళి అతని హోమమును విఘ్నము కలిగింపవలయునని చెప్పుచుండగా రామచంద్రమూర్తి మూర్ఛదేరి ఇంద్రజిత్తును చంపుటకై లక్ష్మణుని పంపుతూ ఉన్నాడు.

బ్రహ్మయు అని పెకు దీవెనెల ఆ పతి తమ్ముని గారవించే వేట్కయు కృపతోడి నెయ్యము బెడ

అని రామచంద్రమూర్తి ఆశీర్వదించి పంపగా లక్ష్మణుడు విభీషణుని వెంట పెట్టుకుని ఇంద్రజిత్తు చెంతకు పోయి అతనిపై అనేక శరములను ప్రయోగించగా వచ్చి లక్ష్మణుని ఎదుర్కొన్నాడు. ఇంద్రుడిచ్చిన దివ్యాస్త్రమును ప్రయోగించి ఇంద్రజిత్తును వధించాడు లక్ష్మణస్వామి. రావణుడి వార్త విని పరిపరి విధాల రోదించాడు. సీతను చంపుటకు ప్రయత్నించగా సుపార్శ్వుడు వచ్చి రావణుని వారించాడు. మూడవసారి యుద్ధానికి బయలుదేరుతున్నటువంటి రావణునితో మండోదరి ఇలా అంటుంది.

శిక్షణ జేయు సిస్టర్ రక్ష గుణూ గణుతింప సేతు బంధనమే సాక్షి ధర్మ సంస్థాపనార్థియౌ త్యాగియంచు యుగ యుగంబుల చాటు అయోధ్య సాక్షి శాత్రములనైన క్షమించు శాంత

తను రామునికి సమర్పించండి అని అంటున్న మండోదరితో రావణుడు, దేవి నిర్గుణ బ్రహ్మయే మనిషి రూపము దాల్చి మహీతలానికి విచ్చేసినా ఏమి ఓరకుండుము అని ఆమె మాటలను సరపు చేయక రావణుడు యుద్ధమునకు వచ్చాడు. ఇంద్రుడు రథమునిచ్చి మాతల్ని పంపగా అతడు రామచంద్రుడి వద్దకు వచ్చాడు. దానిపై నెక్కి రాముడు రావణుని ఎదుర్కొన్నాడు. రావణునితో ఇలా అంటూ ఉన్నాడు, చేసిన తప్పులు ఒప్పుకొని రావణా,

0: అని అంటున్న శ్రీరామచంద్రునితో రావణుడు ఇలా సమాధానమిస్తున్నాడు.
1: శరణు వేడుటకేను శక్తిహీనుడకాను, శరణు వేడుటకేను శక్తిహీనుడగాను, చెట్ల మాటున పోరు.

దన్నము పెట్టు వాలి తమ్ముడగాను, కోతి సాయమడుగు గోసగాను, పొరలి తోకాడించు పిరికి అంగదుగాను, రోషహీనపు మారుతిని కను, సాగిలపడ సాగిలపడ విభీషణుడు కానే కాను, ద్రవిడ సింహుల భూధవుడ నేను, శరణు వేరుటమీ నీతి శాస్త్రమే నీ, శరణు వేరుటమీ నీతి శాస్త్రమే నీ, ఏడవచ్చును సీతకై వేడవచ్చు శరణు శరణన్న అనికి, ఇదే స్వస్తి చెప్పి రాముని పుడే క్షమించు రా.

రాముడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించి ఉపశమింపజేశాడు దాన్ని. యుద్ధం విశేషంగా జరుగుతుంది. ఇంతలో అగస్త్యుడు వచ్చి రామునికి ఆదిత్య హృదయంతో సూర్యుని ఆరాధించమని చెప్పి వెళ్ళిపోయాడు. రాముడు పఠించాడు. అనంతరం బ్రహ్మాస్త్రంతో రావణుని వధించాడు. ఈ వార్తను విని రావణుని స్త్రీలు వచ్చి పలు విధాల దుఃఖించారు. రావణునికి దహన కార్యమును నిర్వహించాడు విభీషణుడు. హనుమ శ్రీరామచంద్రుని విజయవార్తను సీతమ్మకు చెప్పి వచ్చాడు. విభీషణుని రాజుగా అభిషేకించమని శ్రీరాముడు చెప్పగా లక్ష్మణుడు ఆ పనిని నిర్వహించాడు. లంకకు రాజు విభీషణ

విభీషణుడు లంకకు రాదయ్యాడు. అనంతరం సీతమ్మను తీసుకుని పల్లకిలో విభీషణుడు, హనుమా మొదలుగు వారంతా కూడా వచ్చారు. సువేలాద్రిపై జయశాంతి హోమాలను చేస్తున్నాడు శ్రీరాముడు. సీతమ్మ రాముల వారి పాదాలకు నమస్కరించింది. స్వామివారు ఇలా అంటున్నాడు అక్కడ ఉన్నటువంటి వారిని చూచి,

భావింపవలె సతి దైవము జేర అందలములేల. క్షపాపైతి క్షత్రియ క్షత్రియుండన దీన జనుల కాపాడ స్వీకృతుడై నట్టి సేవకుండు అట్టి సేవ.

ఉంది ధర్మము నాజల్లు అట్లుగాక గుణము శీలములెంచక కులము నిల్చి తాత తండ్రుల కీర్తి తలచికాక ప్రజల

ఇదే ధార్మిక నిశ్చయం. ప్రజలకు ఇష్టము కానిది పాలకునకు ఇష్టమైనను దానిని త్యజింపవలయును. ప్రజల ఇష్టమే తనదని బ్రతుకవలయును. అతడే ప్రజల నిలదగిన వాడని అనవలయును. నాకు నాకన్నా ప్రజ మిన్న అని పలికి సీతతో శ్రీరామచంద్రుడు ఇలా అంటున్నాడు.

అశోకవనంలో ఉన్నా, ఆత్మలో నన్నే తలచుకున్నా, పరపురుషుని పాలనలో ఉన్న నిన్ను భార్యగా స్వీకరించలేను. అలాగని నిన్నెరిగి నిరసించనూ లేను. జనకదుహిత రామదయిత,

నీడలే ఉర అమ్మలుగా భావిల్పవలయు వీరలే ఉర అమ్మలుగా భావిల్పవలయు భరత లక్ష్మణ శత్రు

అని పలికిన రామచంద్రమూర్తితో సీతమ్మ, ఆర్యపుత్ర, భర్త అసమర్థుడైనప్పుడు, భార్యను విడిచినప్పుడు మీరు చెప్పినది ధర్మమే, కానీ ఇప్పటి నా పట్ల

0: సాంద్ర
1: జానకి రామచంద్ర, నేను చేసిన నేరమేమి అని కన్నీరు గార్చుతున్న సీతమ్మను చూచి అక్కడున్న వారందరూ కూడా దుఃఖించుచున్నారు. ఇంతలో హనుమ రామచంద్రమూర్తితో, స్వామి, యుద్ధంలో రావణాదులు మరణించారు, విజయలక్ష్మి మిమ్మలను వరించింది. ఈ యుద్ధ యజ్ఞంలో హవిస్సు వంటి సీతమ్మ, రాఘవేంద్ర

0: మిమ్ము చేరి తీరాలి అన్నాడు. వెంటనే రామచంద్రుడు, సత్యం పలికావు హనుమా, సాక్షి లేని వేళ సీతను రావణుడు బలిమిని పట్టి తెచ్చాడు. లోకం అతనిని ధర్మహీనుడని నిరసించింది. ధర్మచ్యుతుణ్ణి రాజుగా సహింపక ధర్మదేవత అతణ్ణి సంహరించింది. సాక్షి లేకుండా సీతను నేను స్వీకరిస్తే ధర్మదేవత సహిస్తుందా, లోకం నన్ను హర్షిస్తుందా అని అన్నాడు రాముడు. వెంటనే సీతమ్మ, లక్ష్మణ, నన్ను నేను ఎరుకపరుచుకోవలసిన సమయం ఆసన్నమైంది. చితిని పేర్చు. సీతా హవిస్సు అగ్నిముఖంగానే రాఘవేంద్రుని చేరుగాక అని అన్నది. లక్ష్మణస్వామి చితిని పేర్చగా సీతమ్మ అగ్నికి ప్రదక్షిణం చేస్తూ,
1: సూర్యచంద్రులు సాక్షి, వసుమతియు సాక్షి, సూర్యచంద్రులు సాక్షి,

అని అగ్నిదేవుని ప్రార్థించి అగ్నిలో సీతమ్మ ప్రవేశించగా అగ్నిదేవుడు మేషవాహనుడై సీతమ్మను తనతో కూడి కొడపైన పెట్టుకుని ప్రత్యక్షమైనాడు.

అని పలుక అగ్నిదేవునికి నమస్కరించి శ్రీరామచంద్రమూర్తి ఇలా అంటున్నాడు. నే నెరుంగుదో అగ్నిదేవా,

సర్వ జగతి కాముకుడు వీడు రవికుల సోముడనరే, కాముకుడు వీడు రవికుల సోముడనరే, రాజు నడవడి ప్రజలకు రాసబాట. రాజు నడవడి

అని అంటున్న రామునితో అగ్నిదేవుడు, నీ ధర్మ నిరతిని అనితర సాధ్యం నీ ధర్మ నిరతి అన్నాడు. బ్రహ్మ రాముని చెంతకు ఇంద్రాదులతో వచ్చాడు. రాముని శ్రీహరివి అని కీర్తించాడు. నేను దశరథరాముణ్ణే అన్నాడు రామచంద్రమూర్తి. ఇంద్రుడు రాముని ఏదైనా వరం కోరుకోమన్నాడు. వానరులు నా కొరక యుద్ధంలో మరణించారు, వారిని బ్రతికించమన్నాడు. ఇంద్రుడు బ్రతికించాడు. ఇంద్రునితో పాటు అతని రథంలో వచ్చినటువంటి దశరథుడు ఇంద్రుని విమానంలో ఉన్నాడు. రామలక్ష్మణులు వానిని దర్శించారు. సీతను దశరథుడు కొనియాడి ఇంద్రునితో సహా స్వర్గానికి

వెళ్ళాడు. రామాజ్ఞతో విభీషణుడు విమానమును సిద్ధం చేశాడు. శిష్కింధకు పోయి వానర స్త్రీలు తారా మొదలగు వారంతా కూడా విమానమును ఎక్కగా భరద్వాజుని ఆశ్రమంలో దిగారు అందరూ కూడా. ఆ రోజు పంచమి, వనవాసకాలం పూర్తయింది. అయోధ్య అక్కడికి 3 యోజనముల దూరంలో ఉంది. రాముని రాకను గురించి గుహునకు భరతునికి తెలుపుడకై హనుమంతుని పంపనించి రామచంద్రమూర్తి హనుమతో, హనుమా, నీవు గుహునికి నా రాకను తెలిపి అనంతరం నందిగ్రామంలోనున్న భరతుని చెంతకు పోయి అతని మనోగత భావమును తెలుసుకొను. అధికారం ఎంతటి వాడినైనా ప్రలోభపెట్టును. అయోధ్యను పాలించాలన్న కోరికతో అతడు ఉన్నచో తిరిగిరా, నేను పురప్రవేశం చేయను, వనవాస దీక్షతోనే ఉంటాను. నన్ను చూడాలని నా కొరకై ఎదురు చూస్తూ ఉంటే నీవక్కడే ఉండు, నేను సపరివారంగా నందిగ్రామం చేరతాను అని పలుకగా హనుమంతుడు స్వామివారికి నమస్కరించి రామనామం చేస్తూ బయలుదేరాడు.

అని ఎదురు చూస్తున్న భరతుని చెంతకు హనుమ బ్రాహ్మణుని రూపంలో వచ్చాడు. రామదాసుడనని భరతునికి పరిచయం చేసుకున్నాడు. 14 ఏండ్లు తరువాత ప్రత్యక్షమవుతానన్నాడు నా అన్న రామన్న. ఓ భాగవతుడా, ఈరోజు రాముడు రావాలి. ఈరోజు నా రాముడు రావాలి.

అని అంటున్న భరతునితో వృద్ధ బ్రాహ్మణుని రూపంతో కనిపిస్తున్న హనుమ, భరత ఉద్వేగపడకు. బుద్ధిశక్తి పెరిగిన కొద్దీ దేహశక్తి తగ్గుతుంది. శరీరం మీద మోహం నశిస్తే జ్ఞానం వెలివిరుస్తుంది. 14 ఏండ్లు తపించి శరీరం మీద మోహాన్ని వదులుకున్నావు, కనుకనే రామదర్శనం కలుగుతుంది. భరత, రామభద్రుడు పంపగా నేను వచ్చానయ్యా అన్నాడు హనుమ. అభ్యాగత స్వయం విష్ణు అనే సాంప్రదాయం ఉంది గనక భరతుడు హనుమను అర్ఘ్యపాద్యాదులతో పూజించాడు. అనంతరం హనుమ, భవభావోద్రేక రహిత భరత, ప్రజలు నిన్ను ప్రభువుగా అంగీకరించారు. రాముడు తాపస వృత్తిని ఆశ్రయించాడు. ఆయన అలాగే ఉండని, అలా ఉంటేనే బాగుంటుంది, ఈ లంపటం ఆ మహానుభావునికి ఎందుకు అని మారుతి పలుకగా, భరతుడు బ్రాహ్మణోత్తమ, రాముడు సర్వగుణాభిరాముడు, పట్టభద్రుడై రాజ్యాన్ని పరిపాలించాలి, ఆయనకు లేని రాజ్యం నాకు మాత్రమెందుకు, కైకమ్మ దుష్ట చేష్ట వల్ల రాముడు వనవాసి అయినాడు, ఈ భరతుడు ప్రవాసి అయినాడు, రాముడు లేని నాకు ఈ జన్మ నిరర్ధకం అని అన్నాడు భరతుడు. హనుమ భరతునితో ఇలా అంటున్నాడు,

0: అనిపి ప్రణతనయుని దండకాట వికిని మత్సరగ్రస్త అన్న మాట మగ్ర మత్సరగ్రస్త అన్న మాట తగదు తగదు.
1: భరత, రామభద్రుడు పట్టభద్రుడైతే రావణుని దండయాత్ర తప్పదని కైకమ భావన. వానరసేనతో వాలి సహకరిస్తే 14,000 కరదూషణాదులు వెన్నంటి రాగా రామును రణరంగానికి వస్తే రామునికి జయం కష్టమవుతుందని కైకమ్మ భావన. అందుకే రామచంద్ర ఆ రామచంద్రుణ్ణి దండకాటమికి పంపించి కరదూషణాదుల్ని చంపించి సుగ్రీవుని మైత్రి నెపంతో వాలిని హతమార్చి రావణ వధను నిర్వహింపజేసిన రాజకీయ చతురమతి కైకేయి సతి. నిష్కంటకం చేసింది, రామరాజ్యానికి పునాది వేసింది. భరత, కుపుత్రులుండవచ్చునేమో గాని కుమాతలుండరయ్యా అన్నాడు హనుమ. భరతుడు తల్లిని అర్థం చేసుకోలేకపోయానని, తండ్రి మరణానికి కలతపడి అనరాని మాటలు అన్నానని బాధపడుతున్నాడు. హనుమ తన నిజరూపాన్ని భరతునికి చూపించి, భరత తథ్యము రఘురామ భద్రు రాక వానరముక జేజేలు పలుకు వీక ఆగరాధిక శ్రీరాము అడుగు శోక శోకముల పోక కోతుల రాక అని భరతునికి తెలిపాడు హనుమ. శ్రీరామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సమేతుడై వానర సేనతో విభీషణాదులు వెన్నంటి రాగా నందిగ్రామం దగ్గరకు వచ్చాడు. భరతుడు పూజాద్రవ్యములతో ఎదురేగి తీసుకుని వచ్చాడు. భక్తితో తన బాధ్యతను దించుకున్నాడు. ఇక రామచంద్రమూర్తి అయోధ్యలో అడుగు పెట్టాలి, పట్టాభిషిక్తుడు కావాలి. సీతారాముల కోసం సూర్యప్రభా భాసమానమైన ఒక రథాన్ని సర్వాలంకృతంగా సిద్ధం చేసి సుమంత్రుడు నందిగ్రామానికి తీసుకొచ్చాడు. రామ దర్శనార్థం అయోధ్యావాసులంతా నందిగ్రామం చేరారు. 9,000 ఏనుగులపైన కామరూపులైన వానరులు మానవ రూపాలు ధరించి అధివసించారు. శత్రుంజయమనే పట్టపుటి ఏనుగు పైన సూర్యకుమారుడైన సుగ్రీవుడు అధివసించాడు. సీతాసమేతుడై రాముడు రథంపై కూర్చున్నాడు.
0: రజ్జువులు దాల్చి భరతుడు రథము నడుపా లక్ష్మణ విభీషణులు చా

0: కన్నె ముత్తైదువులు జయ జయ ధ్వానాలు చేస్తూ ఉన్నారు. పురజనులు బారులు తీరారు. నర్తకులు నృత్యం చేస్తున్నారు. భేరీ కాహళాది మంగళ వాద్యాలు మారుమ్రోగుతున్నాయి. సీతారామచంద్రులు అయోధ్య నగర ప్రవేశానికి ప్రయాణం సాగిపోయారు. సుగ్రీవుని ఆనతి మేరకు జాంబవంత ఋషభ హనుమంత వేగదర్శులు సముద్ర జలాలను తెచ్చారు. వశిష్ఠాదుల మంత్రపూరితమైన ఆ జలంతో శాస్త్రవిధిననుసరించి శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం చేశారు. అయోధ్య అంటే ఒక ప్రదేశానికి పరిమితం కాదు. నా యోధ్య, యుద్ధం లేని సంక్షోభం లేని ప్రతి క్షేత్రము అయోధ్యే.
1: గుండె గుండె ఒక్క గుడిగాగ రాముడు, గుండె గుండె ఒక్క గుడిగాగ రాముడు, కొలువు తీరే జనులు కొలుచుచుండ. సత్యధర్మ నిరతి, సత్యధర్మ నిరతి చరించు మనుజుడే.

సీతారాములు, వారితో పాటు భరత లక్ష్మణ శత్రుఘ్నులు, హనుమదాదులు అన్ని యుగములయందును కీర్తింపబడుతూ పూజలందుచూ ఉన్నారు.

లేఖపైన ప్రతి పెండ్లి శుభలేఖపైన సీతారామ ప్రతి పెండ్లి శుభలేఖపైన సీతారామ వైవాహిక

పామరులు వేద విధులైన పండితులును, పామరులు వేద విధులైన పండితులును, భారతావనికల ముక్త భక్త కోటి, భారతావనికల ము

0: marking an impressive start for the country. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నిలయంలో సమయం 11:10 దాటింది. ఇంతటితో మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. శుభరాత్రి. జై హింద్.